శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై ఈనాటి అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢ మాసం 4వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, జూన్ నెల 25వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 58 సెకండ్లు. శుభోదయం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధ సమర్పణ. శ్రీ ఎం కృష్ణకిషోర్.
1: మనిషి తన మనోభావాలను, జీవిత అనుభవాలను, అనుభూతులను వ్యక్తపరిచే వాహిక మాట. మాటకు భావాత్మక సౌందర్యాన్ని జోడిస్తే అది కవిత్వం. మాటకు మనిషికి ఉన్న అవినాభావ సంబంధం విడదీయరానిది. మాట లేకపోతే మనసు బ్రతకదు, మనిషి బ్రతకడు. ఇలాంటి విలువైన మాటను మాట్లాడడం ఎంతమందికి తెలుసు? మాటంటే ఇచ్చిన మాట కోసం భార్యా బిడ్డలను సైతం అమ్ముకొని కాటికాపరితనానికి సిద్ధపడిన హరిశ్చంద్రుడిది మాట. మరికొద్ది గంటల్లో జరగాల్సిన పట్టాభిషేకం ఆగిపోవటమే కాక తండ్రి ఆదేశం మేరకు పితృవాక్య పరిపాలన కోసం 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళడానికి సిద్ధపడిన శ్రీరామచంద్రుడిది మాటంటే. ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి కవచకుండలాలను దానంగా ఇమ్మని అడిగినప్పుడు తన తండ్రి సూర్యుడు ప్రత్యక్షమై కవచకుండలాలను దానంగా ఇస్తే జరగబోయే కురుపాండవ సంగ్రామంలో నీకు మరణం తథ్యము అని హెచ్చరించినా, మరణం సంభవించినా దానం ఇస్తాను అన్నమాట తప్పను అని మరణానికి సిద్ధపడ్డ కర్ణుడిది మాటంటే. వచ్చిన వామనుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువని, దానం ఇయ్యవద్దని శుక్రాచార్యుడు బోధించినా లక్ష్య పెట్టకుండా ఆడిన మాటకై వామనుడికి 3 అడుగుల నేలను దానం ఇవ్వడానికి సిద్ధపడిన బలిచక్రవర్తిది మాటంటే. నోటి నుండి వచ్చిన మాటకు సహజంగా విలువ లేదు. దానికి సత్యము, ఆచరణ అనే విలువలు జతకట్టినప్పుడే మాటకు విలువ పెరుగుతుంది. అంటే సత్యంతో కూడిన మాటే మాట, ఆచరణాత్మకమైనదే మాట, గాలిలో కలిసిపోయేది కాదు మాటంటే. భవభూతి మహాకవి ఉత్తర రామచరిత్ర నాటకంలో శ్రీరాముడి నోటి వెంట మాట ప్రాధాన్యత గురించి, దాని విలువ గురించి ఓ అద్భుతమైన శ్లోకంలో ఇలా అంటారు.

లౌకికుల మాటలకు కేవలం అర్థాలుంటాయి, మహర్షులకు అర్థాన్ని అనుసరించి వాక్కులు వస్తాయని శ్లోకభావం. అంటే సంపూర్ణంగా సత్యప్రకాశమైన వాక్కులే మహర్షుల నోటి వెంట వెలువడతాయని. సత్యావృతాలు కనుకనే మహర్షుల మాటలు సందర్భాన్ని బట్టి వరాలుగా శాపాలుగా గోచరిస్తూ ఉంటాయి. శ్రీమద్ రామాయణంలో హనుమంతుని పాత్ర ద్వారా ఆదికవి వాల్మీకి మాట్లాడే తీరుతెనులను, లక్షణాలను సుస్పష్టంగా తెలియజేశారు. మన పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. కనుక మాట్లాడడం చేతైన వాడికి అందరూ బంధువులే. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యం అప్రియం అని హర్షవాక్యం. మాట వెనక ఇంత కథ ఉంది. మాట వలన మనల మన్నింతురందరూ, మాట మాట పెరుగా చేటుగలుగు.

0: ఇంటి మాట పలుకుట తగదురా, మాటలాడ బొమ్మలాటగాదు. చక్కగా మాట్లాడదాం, అందరి అభిమానాన్ని చూరగొందాం.
1: సూక్తి శుద్ధ విన్నారు. సమర్పణ శ్రీ ఎం కృష్ణకిషోర్.

0: End of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం భక్తిరంజని ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో రాఘవేంద్ర స్వామి గీతాలు మరియు సన్నత గీతాలు వింటారు. ముందుగా రాఘవేంద్ర స్వామి గీతాలు

ఈనాటి భక్తిరంజన కార్యక్రమంలో రాఘవేంద్ర స్వామి భక్తి గీతాలు విన్నారు, అనంతరం సన్నతి గీతాలు వింటారు.

సన్నతి గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజన కార్యక్రమంలో రాఘవేంద్ర స్వామి గీతాలు మరియు సన్నతి గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజన కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం

వ్యవసాయంలో భూసారాన్ని పెంచుతున్న బయోచార్ వినియోగం గురించి తెలుసుకుందాం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునే క్రమంలో ఇటీవల అందుబాటులోకి వస్తున్న ఒక పద్ధతి బయోచార్. దీన్ని మామూలు మాటల్లో చెప్పాలి అంటే కట్టెబొగ్గు అనవచ్చు. దీన్ని పంట వ్యర్థాలతో రైతులే స్వయంగా దీన్ని తయారు చేసుకుని పొలాల్లో వేసుకోవచ్చు. పంటలకు వేసే రసాయనిక ఎరువులను గాని సేంద్రియ ఎరువులను గాని మొక్క వినియోగించుకునే సామర్థ్యం కనీసం 30 నుండి 40% పెంచుకునేందుకు బయోచార్ ఎంతో ఉపయోగపడుతుంది. మట్టిలో పేరుకుపోయిన రసాయనిక అవశేషాలను తొలగించడానికి, అలాగే వరి సాగులో మిథేన్ వాయువు కాలుష్యాన్ని తగ్గించడానికి బయోచార్ ఎంతగానో తోడ్పడుతుంది. ఈ బయోచారును ఒకసారి వేస్తే 100 ఏళ్లు నేలలో ఉండి మేలు చేస్తుంది. ఏకవార్షిక పంటలకైనా పండ్ల తోటలకైనా ఈ బయోచారును ఉపయోగించవచ్చు. వ్యవసాయంలో ఈ మధ్య తరచూ వినిపిస్తున్న మాట బయోచార్. బయో అంటే జీవం, చార్ అంటే బొగ్గు. బయోచార్ అంటే జీవం ఉన్న బొగ్గు అని చెప్పుకోవచ్చు. భూసారానికి ముఖ్యమైనది సేంద్రియ కర్బనం. ఇది మట్టిలో స్థిరంగా ఉండదు, అంటే ఇది అస్థిర కర్బనం. దీన్ని పెంపొందించుకోవటానికి ఫిక్స్డ్ కర్బన్ ఉపయోగపడుతుంది, అదే బయోచార్. పత్తి కట్టె, కంది కట్టె, వరి పొట్టు, కొబ్బరిపీచు వంటి పంట వ్యర్థాలను వట్టిగా తగలపెట్టే బదులు వాటితో బయోచార్ని తయారు చేసుకోవచ్చు. సర్కారు తుమ్ము వంటి కంప చెట్ల కలపతో లేదా జీడిగింజల పైపింకులతో కూడా బయోచార్ను తయారు చేసుకోవచ్చు. వరి పొట్టును బాయిలర్లలో గాని పొయ్యిల్లో కాని కాల్చిన తర్వాత మిగిలే వ్యర్థాలను కూడా బయోచారుగా వాడుకోవచ్చు. అసలు బయోచార్ అంటే ఏమిటి? ఈ బయోచార్ అనేది పైరోలసిస్ అని పిలువబడే నియంత్రిత ప్రక్రియలో వ్యవసాయం అని చెప్పుకోవచ్చు. అంటే అటవీ వ్యర్థాలను కాల్చడం ద్వారా తయారు చేయబడిన అధిక కార్బన్ శాతం కలిగిన బొగ్గులాంటి పదార్థం. పరిమితంగా గాలి సోకేలా లేదా పూర్తిగా గాలి సోకకుండా ప్రత్యేక పద్ధతిలో పెద్దగా పొగ రాకుండా 450 నుండి 750 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో కాల్స్తే తయారయ్యే నల్లని కట్టెబొగ్గే ఈ బయోచారు. ఈ విధంగా చేసే ప్రక్రియనే పైరోలసిస్ అని అంటారు. ఆరుబయట కట్టెను తగలపెడితే బూడిద మిగులుతుంది. అదే ఈ పద్ధతిలో అయితే కనుక బూడిద తక్కువగా బయోచార్ ఎక్కువగా వస్తుంది. రైతు స్థాయిలో ఇనుప డ్రమ్ముల్లో లేదా కందకం తవ్వి కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. బయోచార్ 100 ఏళ్లపాటు మట్టిలో ఉండి మేలు చేసే సూక్ష్మ జీవరాశికి, పోషకాలకు, మొత్తంగా పర్యావరణానికి ఎంతగానో సహాయపడుతుంది. సాగునీటిలో కూడా విష పదార్థాలను నిర్మూలిస్తుంది. బయోచార్ను వ్యవసాయంలో వినియోగించడం వల్ల దీర్ఘకాలంలో మంచి లాభాలను పొందవచ్చు. ఇది పొడిగా ఉండే కట్టెబొగ్గు కనుక పొలంలో నేరుగా ఉపయోగించకూడదు. దీన్ని కంపోస్ట్గా తయారు చేసుకుని వాడుకోవాలి. చిటికెడు బొగ్గులో లెక్కలేనన్ని సూక్ష్మరంధ్రాలు ఉంటాయి. నేరుగా వేస్తే మట్టిలోని పోషకాలను బొగ్గు పెద్ద మొత్తంలో పీల్చేసుకుంటుంది. అందువల్ల ఒట్టి బయోచార్ని మాత్రమే వేస్తే పంటకు పోషకాలు పూర్తిగా అందవు. కాబట్టి బయోచార్ కంపోస్టు తయారు చేసుకుని వేస్తే ఈ సమస్య ఉండదు. ఈ బయోచార్ కంపోస్టును ఏ విధంగా తయారు చేసుకోవాలి అంటే, మాగిన పశువుల ఎరువు లేదా వర్మి కంపోస్టు, జీవామృతం, అలాగే పంచగవ్య వంటి ఏదైనా సేంద్రియ ఘన లేక ద్రవ రూపాల్లో ఉన్న ఎరువుల్లో ఏదో ఒకదానితో ఈ బయోచార్ను సమపాళంలో కలిపి కుప్పవేసి బెల్లం నీటిని చిలకరిస్తూ రోజూ కలియదిప్పుతూ ఉంటే 15 రోజుల్లో ఈ బయోచార్ కంపోస్ట్ తయారవుతుంది. అప్పుడు దీన్ని పొలాల్లో వేసుకుంటే సత్ఫలితాలను ఎక్కువగా పొందవచ్చు. మన పొలంలో మట్టి గుణాన్ని బట్టి తగిన మోతాదులో వేసుకోవటం వల్ల పంటల దిగుబడి ఎక్కువగా పొందవచ్చు. ఈ బయోచార్ కంపోస్టు 100 నుండి 1000 సంవత్సరాల వరకు

కూడా నేలలో స్థిరంగా ఉండి పంటలకు ఎంతో మేలు చేస్తుంది. ఈ బయోచార్ను నేలలో వాడే పద్ధతిని గురించి మనం చూసినట్లయితే, దీని వాడకం వ్యవసాయం చేసే పొలాల్లోని నేల రకం, పంట రకం, అలాగే వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఏకవార్షిక పంటల్లో చూసుకున్నట్లయితే, పంట విత్తే ముందు ఆఖరి దుక్కులో లేదా దమ్ములో కానీ ఎకరానికి 250 నుండి 400 కిలోలు వేసుకోవాలి. అదే పండ్ల తోటల విషయానికొస్తే, ప్రతి చెట్టుకు 3 కిలోల వరకు బయోచార్ను ఉపయోగించవచ్చు. ఇది నేలలో కలపటానికి గాలి తక్కువగా ఉన్న సమయం మంచిది. తేలికపాటి వర్షం ఉన్నప్పుడు వాడితే అది నేలలో బాగా కలిసిపోతుంది. బయోచారును నేలపై ఓ పొరగా పరచడం వలన ఇది నేలపై రక్షణ పొరగా పనిచేసి గాలి అలాగే నీటి కోతను తగ్గిస్తుంది. బయోచార్ ఎక్కువ రోజులు తేమను నిలుపుకుంటుంది, నేల త్వరగా ఎండిపోకుండా కాపాడుతుంది. ఈ బయోచార్ కంపోస్ట్ను ఇతర సేంద్రియ పదార్థాలతో కలిపి ఉపయోగించడం ద్వారా మట్టిలో ఎక్కువ రోజులు స్థిరంగా ఉండి పోషకాలను సమర్థవంతంగా విడుదల చేస్తుంది. ఇది వ్యవసాయంలో ఎటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తుంది అంటే, నేలను సారవంతం చేసి మట్టిలో కార్బన్ యొక్క స్థాయిని పెంచుతుంది, మొక్కల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, అలాగే పంట దిగుబడిని పెంచుతుంది, ఆమ్ల నేలలను పునరుద్ధరించి భౌతిక రసాయనిక లక్షణాలను మెరుగుపరుస్తుంది, వ్యవసాయ అభివృద్ధికి సంబంధించిన గ్రీన్ హౌస్ వాయువు ఉద్గారాలను నియంత్రించడంలో సహాయపడుతుంది, నేలలో పోషకాల నిలుపుదలని పెంచుతుంది, అలాగే భూగర్భ జలాల్లో నత్రజని లీచింగ్ను తగ్గిస్తుంది. ఈ బయోచారును వాడటం వలన మట్టిలో ఉన్న తేమ నిలుపుదలని మెరుగుపరుస్తుంది, నేలలో జీవ వైవిధ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది, నేల నిర్మాణాన్ని కూడా మెరుగుపరుస్తుంది, వాతావరణ మార్పులను నియంత్రించేందుకు కార్బన ఉద్గారాలను తగ్గిస్తుంది. బయోచార్ మట్టి నుండి ఏర్పడే కార్బన్ డైఆక్సైడ్ అలాగే నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలను కూడా 50 నుండి 80% వరకు తగ్గిస్తుంది. బయోచార్ అధిక సూక్ష్మరంధ్రాలను, విస్తారమైన ఉపరితల వైశాల్యాన్ని కలిగి ఉంటుంది. అందువలన సూక్ష్మజీవులు, శిలీంధ్రాలకు సురక్షితమైన ఆవాసాన్ని అందిస్తుంది. ఉత్పత్తిని మరింత స్థిరంగా మార్చడం ద్వారా ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఈ బయోచార్ను ఉపయోగించడం ద్వారా బీడు భూమి నుండి కూడా ఉపయోగకరమైన ఉత్పత్తిని పొందవచ్చు. రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తుంది, అలాగే మురుగునీరు, జంతు వ్యర్థాలను శుద్ధి చేస్తుంది. ఈ బయోచార్ రసాయనాలను గ్రహించి బయో రెమిడియేషన్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఫాస్ఫేట్, నైట్రేట్ రసాయనాల కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది, నేల ఆమ్లతను నియంత్రిస్తుంది, అల్యూమినియం విషతుల్యతను తగ్గించి క్యాటయాన్ ఎక్సేంజ్ సామర్థ్యాన్ని పెంచుతుంది. దీని ఫలితంగా ఎరువుల వినియోగం తగ్గి ఎరువుల కారణంగా కలిగే కాలుష్యాన్ని నియంత్రిస్తుంది. అంతేకాదు, పంటల దిగుబడిని 30 నుండి 50% పెంచడంలో కీలక పాత్రను పోషించడంతో పాటు కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. వర్షాకాలంలో మెట్ట వ్యవసాయం గురించి తెలుసుకుందాం. తొలకరి వర్షాలు పడిన వెంటనే డిస్క్ నాగలి 5 లేదా 7 రెక్కల బాతుకాళ్ల నాగలతో లోతు దుక్కులు చేసినట్లయితే నమోదైన వర్షపు నీరు అంతా కూడా భూమిలోకి ఇంకి నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాకుండా మొండిజాతి కలుపు మొక్కల వేడ్లు, దుంపలు, కోసస్థ దశలో ఉన్న కీటకాలు, తెగుళ్లు ఎండవేడిమికి గురై చనిపోతాయి. చిజిల్ నాగలతో పొలంలో ప్రతి 1 మీటర్ నుండి 2 మీటర్లకు సుమారు 2 అడుగుల లోతులో దుక్కి చేసుకున్నట్లయితే కనుక భూమి లోపలి గట్టిపొర పగిలి పడిన వర్షపు నీటిని భూమిలో నిల్వ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. వర్షాధార నేలల్లో పరివాహక ప్రాంతం వాలును అనుసరించి ఫారం పాండ్ అంటే నీటి కుంట అంటారు. ఈ నీటికుంటలను పొలం లోతట్టు ప్రాంతాల్లో తవ్వుకోవాలి. అది 10 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, 2.5 మీటర్ల లోతు ఉండేటట్లు నీటి కుంటలను ఏర్పాటు చేసుకోవాలి. ఎర్ర నేలల్లో మట్టి, సిమెంటు 6:1 నిష్పత్తిలో కలిపి నీటి కుంట అడుగు భాగాన అలాగే పక్క వాలుకు పూత పూసుకున్నట్లయితే నీరు నష్టపోకుండా చూసుకోవచ్చు. ఈ విధంగా కనుక నీటి కుంటలను తయారు చేసుకుంటే 250,000 లీటర్ల నీటిని నిల్వ చేసుకోవచ్చు. పాత నీటి కుంటలకు మరమ్మతులు చేసుకోవాలి. అదేవిధంగా నీటి కుంటల్లో పూడిక తీయటం ద్వారా అలాగే కాలువలు శుభ్రపరచుకోవడం ద్వారా నీటి కుంటలకు వర్షపు నీరు బాగా రావటానికి దోహదపడుతుంది. పశువులు ఉన్న రైతులు పశువుల ఎరువును సుమారుగా ఎకరాకు 5 టన్నులు తోలుకోవాలి. వర్షాలు కురిసినప్పుడు నేలలోని తేమను ఉపయోగించుకుని పచ్చిరొట్ట పైర్లు లేదా పశుగ్రాస పంటలను సాగు చేసుకోవాలి. రాష్ట్రంలో ఋతుపవనాలు ప్రవేశించిన తర్వాత 60 నుండి 75 మిల్లీమీటర్లు వర్షం పడినట్లయితే వర్షాధార పంటలను విత్తుకోవాలి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన కొత్తగేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తుంగభద్ర జలాల్లో తెలంగాణకు రావాల్సిన నికర వాటా, నీటి వినియోగం, రాజోలిబండ డైవర్షన్ పథకం సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని పేర్కొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట ప్రభుత్వాలను ఆదేశించారు. ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్టులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. మోసపూరితంగా కాజేసిన డబ్బును స్తంభింపజేయడం, తిరిగి రాబట్టడం కోసం బ్యాంకులు, పోలీసులు, ఆర్బీఐ, కేంద్ర హోంశాఖ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అదే సమయంలో టీబీ ముక్త భారత్ కార్యక్రమం పురోగతిని సమీక్షించిన ప్రధాని, ముందస్తు గుర్తింపు, పూర్తి చికిత్స, పోషకాహార మద్దతు ద్వారా క్షయవ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు జి సాయి ప్రసాద్, కె రామకృష్ణారావు పాల్గొన్నారు. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన 33 కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. కర్నూలు జిల్లా జొన్నగిరి నుంచి కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టుకు ఈ ఉదయం చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి డికె శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పాల్గొంటారు. 2024 ఆగస్టులో వరదల కారణంగా తుంగభద్ర ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోగా నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు అన్ని స్పిల్వే గేట్లను మార్చాలని నిర్ణయించారు. 6 నెలల్లోనే కొత్త గేట్ల అమరిక పనులు పూర్తి చేశారు. తుంగభద్ర ప్రాజెక్టుతో రాష్ట్రంలోని 146,000 హెక్టార్లకు సాగునీరు అందుతుండగా కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు కుడికాలువ ద్వారా నీరు సరఫరా అవుతోంది. గేట్ల ప్రారంభోత్సవం అనంతరం హోస్పేట్లో జరిగే బహిరంగ సభలో ముఖ్య అతిథులు పాల్గొంటారు. తుంగభద్ర జలాల్లో తెలంగాణకు రావాల్సిన నికర వాటా, నీటి వినియోగం, రాజోలిబండ డైవర్షన్ పథకం సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్లోని జలసౌదలో తుంగభద్ర ప్రాజెక్టు, ఆర్డీఎస్, అంతర్రాష్ట జల వివాదాలపై ఉన్నతస్థాయి సమీక్షను ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తుంగభద్ర నుంచి తెలంగాణకు హక్కుగా రావాల్సిన 15.9 టీఎంసీల నీటిలో ప్రస్తుతం 5 నుంచి 6 టీఎంసీలకే పరిమితమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో తుంగభద్ర బోర్డును మరింత పటిష్టం చేయాలని సూచించారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎక్స్ప్రెస్ వేలు, రైల్వే ఆధునికీకరణ, వందే భారత్ రైళ్ల ప్రారంభం, కొత్త విమానాశ్రయాల నిర్మాణంతో అభివృద్ది వేగవంతమవుతోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. ఈ మార్పులు లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు దేశ ఆర్థిక ప్రగతికి బలమైన పునాదిగా నిలిచాయని పేర్కొన్నారు. అదేవిధంగా రాబోయే ముంబై హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ దేశ రవాణా రంగంలో మరో కీలక ముందడుగుగా నిలవనుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టు హైదరాబాద్ ఆర్థిక అభివృద్దికి మరింత ఊతమివ్వడంతో పాటు ప్రాంతీయ అనుసంధానాన్ని బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల అభివృద్ది పథకాలను సమర్థవంతంగా అమలు చేసి పల్నాడు జిల్లాను అభివృద్ది పదంలో ముందుకు తీసుకువెళ్లాలని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల

0: సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ప్రకృతి వ్యవసాయం, ఉద్యానవన పంటల అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహకం ఇవ్వాలని అన్నారు. భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి జలజీవన్ మిషన్ ద్వారా చర్యలు చేపడుతున్నామని లంకా దినకర్ పేర్కొంటూ,
1: పల్నాడు జిల్లాలో భూగర్భ జలాలకి సంబంధించి ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉంది. జల్జీవన్ మిషన్ ద్వారా దానికి పరిష్కారం గ్రామాల్లో రావాలి. త్వరగా జల్జీవన్ మిషన్కి సంబంధించినటువంటి కార్యాచరణ ముందుకెళ్లాలని చెప్పడం జరిగింది. ప్రస్తుతం భూగర్భ జలాలు కలుషితమైన జిల్లాల ర్యాంకుల్లో పల్నాడు జిల్లా 12వ స్థానంలో ఉంది దేశంలో. ఆ ఇబ్బంది నుంచి అధిగమించే విధంగా కార్యాచరణ ఉండాలని చెప్పడం జరిగింది. రిజర్వాయర్ అనేది ఒక సంజీవిని లాంటిది ప్రాంతానికి. బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా ఈ జిల్లాలో, నల్లమల్ల సాగర్ ద్వారా మార్కాపురం జిల్లాలో ఆ ఇబ్బంది నుంచి మనం శాశ్వతంగా బయట పడేటటువంటి అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలిచే భోగాపురం విమానాశ్రయాన్ని త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. అదేవిధంగా జిల్లాలో సేకరించిన మట్టి నమూనాల విశ్లేషణ వివరాలను రైతులతో పాటు ప్రజాప్రతినిధులకు కూడా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. భూమిలో నత్రజని, పొటాషియం వంటి పోషకాల లోపాలు ఉన్న ప్రాంతాల్లో రైతులకు తగిన సూచనలు అందించాలని వ్యవసాయ శాఖ సిబ్బందికి సూచించారు. సేంద్రీయ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్ లేదా MyGOV.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపటిలోగా పంపవచ్చు. పోలవరం జిల్లా నుంచి నది దాటి ఏలూరు జిల్లా పరిధిలోకి ప్రవేశించిన పులి ప్రస్తుతం పులిరాముడుగూడెం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి పివి సందీప్ రెడ్డి తెలిపారు. గుంజవరం, కన్నాపురం, చింతలగూడెం, బుట్టాయిగూడెం, దొరమామిడి, కొవ్వాడ, లంకపాకల, వీరన్నపాలెం, మునులూరు, రవ్వారిగూడెం, పులిరాముడుగూడెం గ్రామాల ప్రజలను దండోరా మైక్ ప్రచారంతో అప్రమత్తం చేసినట్లు చెప్పారు. పులిని సురక్షితంగా పట్టుకునేందుకు విశాఖపట్నం, బెంగళూరు నుంచి ప్రత్యేక బృందాలను రప్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో నిన్న పర్యటించిన ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఏదైతే టైగర్ ఉందో ట్రాంక్యులైజ్ చేయడానికి అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాము. ఈవెన్ స్టాఫ్ ని అందరినీ మొబిలైజ్ చేయడం అయితేనేమి, లేకపోతే నియర్ బై పబ్లిక్ ని అలర్ట్ చేయడం అయితేనేమి, అలాగే స్ట్రాటజిక్ గా మనకి ఇక్కడ VHF కిట్స్ ఉన్నాయి డిపార్ట్మెంట్ తరఫున, అలాగే ట్రాంక్యులైజింగ్ టీమ్స్ కూడా 2 ట్రాంక్యులైజింగ్ గన్స్ తో స్టాఫ్ రెడీగా ఉన్నారు. వైజాగ్ నుంచి అండ్ బెంగళూరు నుంచి కూడా టెక్నికల్ గా టీమ్స్ ని మేము పిలిపించడం జరిగింది. నిన్న నైట్ కూడా డ్రోన్ ద్వారా లొకేట్ చేసాము. ఇది ఓన్లీ ఏమి అంటే కరెక్ట్ గా ఆ ట్రాంక్యులైజింగ్ షాట్ తీసుకోవడానికి మనకి అక్కడ పాసిబిలిటీ ఎంత బెటర్ గా ఉంది అన్న డైరెక్షన్ లో మేము చూస్తున్నాము. సో ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్ని ఎఫర్ట్స్ ట్రాంక్యులైజింగ్ కి కోయిడ్ లాజిస్టిక్స్ అన్నింటితో రెడీగా ఉంది.
0: ఆంధ్రప్రదేశ్ యానాముల్లోని దిగువ ట్రోపావరణలో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంటూ,
3: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వాలను ఆదేశించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన కొత్తగేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తుంగభద్ర జలాల్లో తెలంగాణకు రావాల్సిన నికరవాటా, నీటి వినియోగం, రాజోలీబండ డైవర్షన్ పథకం సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఏఎం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హ్యః నవదెహల్యాః సేవాతీర్థస్థలే ప్రగతి ఇతి సూచనా సంచార ప్రౌద్యోగికీ ఆధారిత మంచస్య ద్విపంచాశత్తమోపవేశనస్య అధ్యక్షతాం విహితవాన్. అస్యాం గోష్ఠ్యాం శ్రీమోదీ చతుర్షు రాజ్యేషు విస్తృతాన్ మార్గ విద్యుత్ ఔద్యోగికీ వీథి తథా మెట్రో రైల్వే క్షేత్రాణాం చతుర్ప్రముఖాన్ ఆధారభూత సంరచనా ప్రకల్పాన్ సమీక్షితవాన్. ఏతేషాం ప్రకల్పానాం ఆహత్య వ్యయః ప్రాయః 30,000 కోటి రూప్యకాణి అస్తి. ఆర్థిక వికాసం, క్షేత్రీయ సంపర్కం, ఔద్యోగిక వికాసం తథా జనకల్యాణం వర్ధయితుం సంధారితాః ఏతే ప్రకల్పాః. సమయసీమా, విభిన్న సంస్థానాం సమన్వయః తథా ప్రలంబిత విషయాణాం శీఘ్ర నివారణాయ విశేష ధ్యానేన సహ సంతి సమీక్షితాః. అద్య తావత్ సంవిధాన హత్యా దివసో వర్తతే. దివసోయం తస్యాః ఘటనాయాః స్మరణం కారయతి యదా 75th జూన్ మాసస్య 25th దినాంకే భారతీయ సంవిధానస్య అవమానన కృతా. అనేన సహైవ అయం దివసః ఆపత్కాలే అత్యాచారైః ప్రతాడితేభ్యః ప్రత్యేకం జనేభ్యః శ్రద్ధాంజలిం అర్పయితుం దివసో వర్తతే. అస్మిన్నేవ దినే తత్కాలీనః రాష్ట్రపతిః ఫఖరుద్దీన్ అలీ అహ్మదః ఆంతరిక అశాంతేః కారణం ప్రదర్శ్య దేశే రాష్ట్రియాపత్కాలస్య ఘోషణాం అకరోత్. దెహల్యాం అస్య మాసస్య 30th దినాంకాత్ ఆరభ్యమాణస్య మతదాత్రీ సూచీనాం విశేష గహన పునరీక్షణస్య అంతర్గతం గృహం గృహం గత్వా గణనా కార్యక్రమమభిలక్ష్య దెహల్యాః ముఖ్య నిర్వాచనాధికారిణ హ్యః నవదిల్ల్యాం విభిన్న రాజనైతిక దళానాం ప్రతినిధిభిః సహ ఏకా సభా ఆహూతా. ముఖ్య నిర్వాచనాధికారిణః ఏకేన వివరణేన స్పష్టీకృతం యత్ అస్యాం గోష్ఠ్యాం భారతీయ జనతా పార్టీతి దళం, ఆమ్ ఆద్మీ పార్టీతి దళం తథా భారతీయ రాష్ట్రీయ కాంగ్రెస్ ఇత్యాది ప్రముఖాణాం రాజనైతిక దళానాం ప్రతినిధయః సముపస్థితాః ఆసన్. కార్యాలయానుసారం ముఖ్య నిర్వాచనాధికారి ప్రత్యపాదయత్ యత్ కోపి యోగ్యః నాగరికః న వంచితః స్యాత్, సహైవ కోపి అయోగ్యః జనః మతదాత్రీ సూచ్యాం న సమ్మిలితో భవేత్. అనేన సహైవ గణనాచరణే అనుపాలనీయానాం ప్రముఖాణాం గతివిధినాం విషయేపి రాజనైతికదళాని విస్తరేణ సూచితాని. భారతీయ ఋతువిజ్ఞానవిభాగేన అద్య దేశస్య ఉత్తరపూర్వీయక్షేత్రేషు ఝారఖండ, మహారాష్ట్ర, ఒడిశా, ఉపహిమాలయ, పశ్చిమబంగ, తెలంగాణ, తటీయ కర్ణాటక, కొంకణం సమేత్య గోవాక్షేత్రస్య కతిపయేషు భాగేషు అతివృష్టేః పూర్వానుమానం ప్రఖ్యాపితం. విభాగానుసారం అద్య పశ్చిమరాజస్థానక్షేత్రే ఝంఝావాతస్య సంభావనాపి వర్తతే. అత్రావధేయం యత్ అద్య బిహార్, పూర్వమధ్యప్రదేశ్, పూర్వ ఉత్తరప్రదేశస్య చ నానాస్థానేషు ఊష్ణతరంగస్యానుమానమపి విభాగేన అనేన ప్రకటీకృతం. అపరత్ర అద్య దెహల్యాం ఆంశికరూపేణ మేఘాచ్ఛాదనం నభః భవిష్యతి. సహైవ అపరాహ్ణే సాయంకాలే వా విద్యుద్గర్జనేన వృష్టేః సంభావనాపి వర్తతే. సంప్రతి క్రీడా వార్తాసు ఐసీసీ మహిళా T20 విశ్వకప్ స్పర్ధాయాం అద్య భారతస్య సమ్ముఖీకరణం బాంగ్లాదేశేన సహ భవిష్యతి. స్పర్ధేయం మాంచెస్టర్ నగరస్య ఎమిరేట్స్ ఓల్డ్ ట్రెఫోర్డ్ క్రీడాంగణే అయోజ్యతే. యా భారతీయ సమయానుసారం సాయంకాలే 7:00 సమారప్స్యతే. హర్మన్ప్రీత్ కౌరస్య నేతృత్వే భారతీయ మహిళాదళం విమెన్ ఇన్ బ్లూ సంప్రతి స్వసమూహే ద్వితీయం స్థానం భజతే. ఇతి వార్తాః.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం ఉదయం 7 గంటలు. ఇప్పుడు వినండి ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్పై ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ఉదయరేఖలు భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం శీర్షికన ఈరోజు కవి తాళపాక చిన్న తిరుమలాచార్యులు రచన, శ్రీమతి ఎస్ శశికళ పఠనం, డాక్టర్ గుంబా సాంబశివరావు, పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఎన్ గోపిగారి జయంతి సందర్భంగా నానీలు కవితా ప్రక్రియ గురించి శ్రీ పాట్నల తులసి వెంకట నగేష్ కుమార్ గారి ప్రసంగం వింటారు. అనంతరం పెనుమాక నాగేశ్వరరావు గారి సరోజ పెళ్ళి కథానిక వింటారు. అలాగే చివరిగా లలిత గీతాలు వింటారు. ఎనిమిది వార్త విపంచి 8 గంటలకు ప్రైమరీ ఛానల్ ప్రోగ్రామ్స్ వింటారు. 8:35 చిత్రగీతాలు ఆపాత మధుర గీతాలు వింటారు. 9 గంటలకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కొణికి శ్రీనివాస్ గారి నాదస్వర వాద్య కచేరి వింటారు. ప్రత్యేక డోలు సహకారం శ్రీ రామవర్పు అర్జున్రావు. 9:30 నమస్తే అమరావతి సినీ గీతాలు. 10 గంటలకు ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించు ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, పిఎం ఈజీపీ పథకంపై ప్రత్యేక కార్యక్రమం. అనంతరం రాబోయే అతిథి సినీ గీతాలు వింటారు. 11 గంటలకు గుర్తు చేసుకుందాం చిత్రగీతాలు. 11:30 సినీ గీతాలు. 12:10 లాహిర్ లాహిర్లో. 12:40 జానపద కళారూపాల కార్యక్రమంలో శ్రీమతి మిరియాల రవణమ్మ గారి బృందం వారి ఇలో నారాయణ కథ, తంబుర కథ వింటారు. 1:10 సినీ గీతాలు. 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు. గ్రామలక్ష్మి గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో ఆహార పదార్థాల్లో పోషక విలువలు కాపాడుకోవడం ఎలా, డాక్టర్ ఎం పద్మజ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం లలిత గీతాలు వింటారు. 2:30 సినీ గీతాలు. 3 గంటలకు NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. టీన్ టైం. 4 గంటలకు సందేశ్ టు సోల్జర్. 5 గంటలకు సినీ గీతాలు. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో గ్రామీణ యువతలో నైపుణ్యాభివృద్ధి కల్పించడం గురించి డాక్టర్ కె కీర్తి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం జానపద గీతం వింటారు. వ్యవసాయ సూచన కార్యక్రమంలో లిల్లీ పూల సాగు పర్యవేక్షణ వివరాల గురించి తెలుసుకుంటారు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 చిత్రగీతాలు. 7:30 ఫిఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ తెలుసుకుంటారు. ఎనిమిది వికసిత భారత్. 8:00 తెలుగు సాహిత్య కార్యక్రమంలో డాక్టర్ సిహెచ్ కళావతి గారి స్వీయ కవితలు వింటారు. 8:15 చిత్రగీతాలు. 8:40 దేశభక్తి గీతం. 8:45 విజయవాడ ఏకేంద్ర ప్రసారాలు వింటారు.

0: ఇవి ఈరోజు ప్రసార విశేషాలు. సమయం 7:05 అవస్తుంది. తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: విజయవాడ కేంద్రం సమయం 7:05 అవస్తుంది. మరికొద్ది క్షణంలో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. సైబర్ మోసాలు అరికట్టేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు, బ్యాంకుల మధ్య సమన్వయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవాలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా మయోమిలో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ స్కాట్లాండ్పై 3-0 తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. సైబర్ మోసాలు అరికట్టేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు, బ్యాంకుల మధ్య సమన్వయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 52వ ప్రగతి సమావేశంలో మోదీ మాట్లాడుతూ, ప్రజలను మోసం చేసేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు దుర్వినియోగం చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, అన్ని సంస్థలు సమన్వయంతో సమయానుకూలంగా చర్యలు తీసుకోవాలన్నారు. చట్టాన్ని అమలు చేసే సంస్థలు, బ్యాంకులు డిజిటల్ ప్లాట్ఫామ్ల మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు. ప్రజా అవగాహన ప్రచారాలు తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. సైబర్ మోసాల ఫిర్యాదులపై త్వరితగతిన నమోదు స్పందన కోసం E0 FIR విధానాలు అందుబాటులోకి తెచ్చేలా రాష్ట్రాలు కృషి చేయాలని మోదీ కోరారు. ఈ సమావేశంలో 4 రాష్ట్రాల్లో సుమారుగా 30,000 కోట్ల రూపాయల పెట్టుబడితో కూడిన రోడ్లు, విద్యుత్, ఇండస్ట్రియల్ కారిడార్, మెట్రో రైల్ రంగానికి చెందిన 4 ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించారు. ప్రాజెక్టుల ఆలస్యం వల్ల వ్యయం పెరగడంతో పాటుగా ప్రజలు, పరిశ్రమలు సకాలంలో ప్రయోజనాలు కోల్పోతారని మోదీ చెప్పారు. సంబంధిత మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు పనులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సమర్థవంతమైన ప్రణాళిక సకాలంలో అమలు కోసం పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ఉపయోగించాలని సూచించారు. అలాగే టీబీ ముక్త్ భారత్ అభియాన్ను ప్రధానమంత్రి సమీక్షించారు. క్షయవ్యాధి నిర్మూలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు ఉపయోగించాలని, అవగాహన కార్యక్రమాల కోసం ఎన్సీసీ క్యాడెట్లు, మై భారత్ వాలంటీర్లను భాగస్వామ్యం చేయాలని సూచించారు. అర్మేనియాలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు గాను ఆ దేశ ప్రధాని నికోల్ పపిన్యాన్కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పశ్చిమాసియాలో ఇటీవల పరిణామాల నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను సురక్షితంగా తరలించడంలో సహాయం చేసినందుకు మోదీ నికోల్కు ధన్యవాదాలు తెలిపారు. వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాలు వంటి కీలక రంగాల్లో భారత్, అర్మేనియా మధ్య ఉన్న భాగస్వామ్యం మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని సామాజిక మాధ్యమ వేదికగా మోదీ పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. భారత్, యూకే ఆర్థిక వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. లండన్ పర్యటనలో భాగంగా బ్రిటన్ వ్యాపార వాణిజ్య శాఖ కార్యదర్శి పీటర్ కైల్తో గోయల్ ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. భారతీయ ఎగుమతుల మార్కెట్ పరిధి పెంచేందుకు సంబంధించిన అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. ఈ పర్యటనలో గోయల్ ఇండియా గ్లోబల్ ఫోరం ప్రారంభ సెషన్లో ప్రసంగించడంతో పాటుగా HSBC, రోల్స్ రాయిస్ వంటి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్స్తో సమావేశమవుతారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 120 బిలియన్ US డాలర్లకు చేర్చాలని ఉమ్మడి లక్ష్య సాధనకు ఈ పర్యటన దోహదపడుతుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఢిల్లీలో 82 దేశాల దౌత్యవేత్తలకు ఒక ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమం కింద ఎంపిక చేసిన నాణ్యమైన భారతీయ మామిడి పండ్ల బాక్సులు పంపారు. ఈ ప్యాకెట్లలో గుజరాత్కు చెందిన గిర్ కేసర్, ఆంధ్రప్రదేశ్కు చెందిన బంగినపల్లి, ఉత్తరప్రదేశ్కు చెందిన దశేరి, బెనారసి లంగ్రా వంటి మన దేశపు అత్యంత ప్రసిద్ధి చెందిన 4 రకాల మామిడి పండ్లు చేర్చారు. మామిడి పండ్లతో పాటుగా నబిన్ ఒక లేఖను కూడా పంపారు. మామిడి పండును ఆతిథ్యం, స్నేహం, భారతదేశ వ్యవసాయ వారసత్వానికి చిహ్నంగా వివర్ణిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశంలో వివిధ రకాల మామిడి పండు గురించి ప్రస్తావిస్తూ, ప్రతి ప్రాంతానికి దాని సొంత రుచి కలిగిన మామిడి పండు ఉంటుందని పేర్కొన్నారు. సవాల్తో కూడిన ప్రపంచ పరిస్థితుల మధ్య భారత్, దక్షిణ కొరియా బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైందని విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ చెప్పారు. పరస్పర నమ్మకం ఉన్న దేశాలు మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాల్సిన అవసరం

0: వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యునైటెడ్ నేషన్స్ వేదికపై పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం పట్ల మన దేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇస్లామాబాద్ ఈ వేదికను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందని ఆరోపించడంతో పాటుగా సహ అధ్యక్ష పదవికి తగినట్టుగా నిష్పక్షపాతం వ్యవహరించకుండా తన స్థానం దుర్వినియోగం చేస్తోందని తీవ్రంగా దుయ్యబట్టింది. న్యూయార్క్లో ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్, పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి అసీం ఇఫ్తికార్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ జోక్యంపై స్పందించిన హరీష్ సహ అధ్యక్షుడి ప్రవర్తన విమర్శించడమే కాకుండా జమ్మూ కాశ్మీర్ అంశంపై భారత్ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు.
1: I also refer to the unwarranted remarks made by the representative of Pakistan. It is incredible that a co-chair expected to be balanced and unbiased in conduct has chosen to politicize this forum. I would only like to stress for brevity of time that the Union Territory of Jammu and Kashmir is a matter strictly internal to India. It has always been, is and will remain so.
0: కొలంబియా అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థి ఇవాన్ సెపెడా ఓటింగ్ జరిగిన 3 రోజుల తర్వాత తన ఓటింగ్ అంగీకరించారు. సెపెడా తన ప్రత్యర్థి వ్యాపారవేత్త అబేలార్డో డి లా ఎస్పెరిలా చేతిలో కేవలం 1% కంటే తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. తుది లెక్కింపు కోసం వేచి చూస్తానని మొదట చెప్పిన సెపెడా నిన్న ఫలితం అంగీకరిస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ఎస్పెరిలాకు మద్దతు పలికిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను తీవ్రంగా విమర్శించారు. కొలంబియా అంతర్గత వ్యవహారాల్లో ట్రంప్ అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని సెపెడా ఆరోపించారు. కాగా కొలంబియా చరిత్రలో 0.96% ఓట్ల స్వల్ప ఆధిక్యంతో ఎస్పెరిలా విజయం సాధించారు. తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవాలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మహారాష్ట్ర, పశ్చిమ మధ్యప్రదేశ్లో ఈదురుగాలితో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని, రాగల 2 రోజుల పాటు బీహార్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. నైరుతి ఋతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్లో మరికొన్ని ప్రాంతాలకు, మహారాష్ట్రలో మిగిలిన ప్రాంతాలకు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణ సంస్థ తెలిపింది. ఐసీస్ మహిళల T20 ప్రపంచ కప్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫర్డ్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలో భారత మహిళల జట్టు ప్రస్తుతం ఆడిన 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి గ్రూప్ ఏలో 2వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 2 మ్యాచ్లు గెలిచిన రన్ రేట్ కారణంగా 4వ స్థానంలో ఉంది. భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 64 పరుగుల భారీ విజయంతో ఈ టోర్నీ ప్రారంభించింది. ఆ తర్వాత నెదర్లాండ్స్పై 95 పరుగుల తేడాతో మరో విజయం నమోదు చేసుకుంది. అయితే గత మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. పురుషుల క్రికెట్లో భాగంగా ఇండియా ఏ, శ్రీలంక ఏ జట్ల మధ్య జరిగే 2 మ్యాచ్ల సిరీస్ ఈరోజు ఉదయం శ్రీలంకలో గాలే అంతర్జాతీయ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఉదయం 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఐపీఎల్లో 515 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన చూపించిన ధ్రువ్ జురేల్ ఇండియా ఏ జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. ఫిఫా ప్రపంచ కప్ ఫుట్బాల్లో భాగంగా అట్లాంటాలో జరిగిన గ్రూప్ సి మ్యాచ్లో మొరాకో 4-2 తేడాతో హైతీని ఓడించి నాకౌట్ రౌండ్కు దూసుకెళ్లింది. మొరాకో ఆటగాడు అష్రఫ్ హకీమి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. అంతకుముందు మయామిలో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ స్కాట్లాండ్ను 3-0 తేడాతో ఓడించింది. ఈ విజయంతో బ్రెజిల్ గ్రూప్ సి విజేతగా నాకౌట్ దశకు చేరుకుంది. బ్రెజిల్ వరుసగా 15వ సారి ప్రపంచ కప్లో నాకౌట్ రౌండ్కు చేరుకుంది. సైబర్ మోసాలు అరికట్టేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు, బ్యాంకుల మధ్య సమన్వయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఫిఫా ప్రపంచ కప్ ఫుట్బాల్లో భాగంగా మయామిలో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ స్కాట్లాండ్పై 3-0 తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2, సమయం 7:15. ఉదయ రేఖలు.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 52వ శ్లోకం.
2: వివిక్త సేవీ లఘ్వాశీ

రాగద్వేషౌ ప్రాణధారణకు పనికి వచ్చే విషయాల మీద కూడా ఇష్టానిష్టాలను వ్యుదస్య వదిలిపెట్టి వివిక్త సేవి ఏకాంత ప్రదేశంలో ఉంటూ లఘువాషి పరిమితమైన భోజనం చేస్తూ యత వాక్కాయ మానసః మనోవాక్కాయాలను అనగా మనస్సును వాక్కును కర్మను కూడా నిగ్రహించుకుంటూ నిత్యం ఎల్లవేళలా ధ్యాన ఆత్మస్వరూప చింతనమునందు యోగ చిత్తైకాగ్రతయందు పరహ తదేకాసక్తితో ఉండే సాధకుడు వైరాగ్యం ఇహలోక పరలోక విషయాల మీద అనురాగం లేకపోవడాన్ని సముపాశ్రిత ఆశ్రయించినవాడు అవుతాడు.

తన ప్రాణధారణకు మించి అధికంగా శబ్దాది విషయాలను అనుభవించడు. ప్రాణధారణకు కావలసిన విషయాలను అనుభవించేటప్పుడు కూడా వాటి మీద రాగద్వేషాలను పెట్టుకోడు. ఎక్కడో అడవుల్లోనో కొండ గుహల్లోనో సుదూరపు మఠాలలోనో ఏకాంతంగా నివసిస్తూ ఉంటాడు. ఆహారజన్యమైన దోషాలు అంటకుండా ఉండేందుకోసం హెచ్చుతగ్గులు లేకుండా వీలైనంత స్వల్పాహారం స్వీకరిస్తూ ఉంటాడు. తన మనోవాక్కాయాలను ఒక నియమబద్ధమైన రీతిలో నిలబెట్టుకుంటాడు. ఎప్పుడు చూసినా ఆత్మతత్వ చింతనలోనూ తన చిత్తాన్ని ఏకాగ్రపరచుకునే విధానంలోనూ నిష్ఠతో ఉంటాడు. ఇలా స్వకర్మానుష్ఠానం ద్వారా ఈశ్వరారాధన చేయడం వల్ల జ్ఞాన నిష్ఠాయోగ్యత అనే సిద్ధిని అందుకుంటాడు సాధకుడు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: తెలుగు సాహితీ మణిదీపాలు శీర్షికన తెలుగు కవుల సాహిత్య పరిచయం కార్యక్రమంలో ఈరోజు కవి తాళపాక చిన్నన్నగా పిలువబడే చిన తిరువెంగళనాథుడు గురించి తెలుసుకుందాం. రచన శ్రీమతి ఎస్ శశికళ, పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, ఈ కార్యక్రమ పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
1: చిన్నన్న ద్విపద కెరగును పన్నుగ పెద తిరుమలయ్య పదమున కెరగున్ మిన్నంది మెరసే నరసింగన్న కవిత్వంబు పద్య గద్యశ్రేణిన్ అని ప్రసిద్ధమైన చాటుపద్యం ఉన్నది. ఈ పద్యంలోని చిన్నన్న తాళ్లపాక పెద తిరుమలాచార్యుల నాల్గవ కుమారుడు, చిన తిరుమలాచార్యుల మూడవ తమ్ముడు. చిన్నన్నకు చిన్న తిరువెంగళనాథుడు, చిన్న తిరువెంగళయ, తిరువేణాధర్, తిరువేణాధయ్యర్, తిరువెంగళనాథుడు, తిరువెంగళనాథయ్యంగార్, తిరువెంకటనాథర్, వెంగళార్యుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. చిన్నన్న పేరుతో ఈయన ప్రసిద్ధుడు. చిన్నన్న ద్విపద రచనలో ప్రసిద్ధుడని, పెద తిరుమలయ్య పదరచనలో ప్రముఖుడని, నరసింగన్న పద్య గద్యశ్రేణిలో ప్రసిద్ధుడని తెలుస్తున్నది. నరసింగన్న ఎవరు అనే విషయంలో పండిత లోకంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. చిన్నన్న క్రీస్తు శకం 1495-1565 కాలానికి చెందినవాడని విమర్శకులు నిర్ణయించారు. చిన్నన్న అష్టమహిషి కళ్యాణం, ఉషాకళ్యాణం, పరమయోగి విలాసం, అన్నమాచార్య చరిత్రం అనే ద్విపద కావ్యాల్ని రచించాడు. చిన్నన్న పరమయోగి విలాసాన్ని క్రీస్తు శకం 1550 ప్రాంతంలో రచించాడని, ఆ తరువాత మిగిలిన రచనలు చేశాడని తెలుస్తున్నది. పరమయోగి విలాసంలో చిన్నన్న 12 మంది ఆళ్వారుల, 3 ఆచార్యుల వృత్తాంతాల్ని తెలియజేశాడు. ఆళ్వారులు వైష్ణవ మత ప్రవక్తలు, పరమయోగులు, ఆచార్యులు వైష్ణవ మత ప్రవర్తకులు. ఈ కావ్యంలో చిన్నన్న పేయాళ్వార్, పొయ్యిగై ఆళ్వార్, భూతత్తాళ్వార్, తిరుమళీసై ఆళ్వార్, నమ్మాళ్వార్, తిరుప్పాణాళ్వార్, ఆండాళ్ మొదలైన ఆళ్వారులను గూర్చి చెప్పాడు. అలాగే నాథముని, యామునాచార్యులు, రామానుజాచార్యులను, వారి ప్రబోధాలను వివరించాడు. చిన్నన్న పరమయోగి విలాసాన్ని రచిస్తూ, పనుపడ ద్రవిడ ప్రబంధంబు చూచి తెనుగున రచయింపు ద్విపద రూపమున అని స్వప్నములో తనకు శ్రీవెంకటేశ్వర స్వామి ఆనతి ఇచ్చినట్లు తెలియజేశాడు. పరమయోగి విలాసాన్ని ప్రారంభిస్తూ చిన్నన్న 3 కాలంబుల మునుముట్ట నెరిగి 3 అక్షరంబుల అర్ధమగుచు 3 ధామంబుల మనసి నిల్చుచును 3 గుణంబుల మునుమిడి దాటి 3 వర్గంబుల ముదమార నొసగి 3 తాపంబుల మురియగొట్టుచును 3 లోకముల కిమ్ముల నేలికయగుచు 3 మూర్తులకును మొదలివాడగుచు అని రచించాడు. 3 కాలాలు అంటే భూత భవిష్యత్ వర్తమానాలు, 3 అక్షరాలు అకార ఉకార మకారాలు అంటే ఓంకారం, 3 ధామాలు అంటే శ్రీవైకుంఠం, పాలకడలి, భువి, 3 గుణాలు సత్వరజస్తమోగుణాలు, 3 వర్గాలు అంటే ధర్మార్థ కామాలు, ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవికాలు 3 తాపాలు, ఊర్ధ్వ మధ్య అధోలోకాలు 3 లోకాలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 మూర్తులు. 3 శబ్దాన్ని ప్రయోగిస్తూ మహత్తరమైన అర్థాల్ని ప్రకటించిన కవి ప్రతిభ ప్రశంసనీయం. గోదాదేవి కథలో విష్ణుచిత్తుడు గోదా

దేవికి 108 దివ్య క్షేత్రాల అర్చామూర్తుల వైభవాల్ని వివరిస్తూ శ్రీవెంకటేశ్వరుని వైభవాన్ని గుచ్చి చెప్పాడు. ఆ సందర్భంలో చిన్నన్న, భూలోక వైకుంఠమున వెంకటాద్రి ఈలోకముల నీడేర్చు కొరకు నలమేలుమంగ వాహాంతర సీమ నెలకొల్పి నిఖిలావనీ స్థలిలోనే శరణని వచ్చిన జనులకు ఇష్టవరములిచ్చుచు గారవమున అని వెంకటేశుని వైభవాన్ని 20 ద్విపదల్లో వర్ణించాడు. చిన్నన్న ద్రవిడ ప్రబంధాన్ని అనుసరించి పరమయోగి విలాసాన్ని రచించినట్లు పూర్వోక్తం. చిన్నన్న ఆయా సందర్భాలకు అనుగుణంగా తమిళ పాసురాల్ని తెలుగులోనికి తెచ్చాడు. ఈయన రచించిన తెలుగు అనువాదం మధుర మోహనాలు, తమిళంతో గాఢపరిచయం, తెలుగులో చక్కని కవితాశక్తి కలిగిన చిన్నన్న ఒకవేళ ద్రవిడ ప్రబంధాన్ని యథాతథంగా అనువదించి ఉంటే తెలుగులో ద్రావిడ వేదం వెలసి ఉండేదని విఘ్నుల అభిప్రాయం. తాళ్లపాక చిన్నన్న ఉషాకళ్యాణము అనే ద్విపద కావ్యాన్ని రచించాడు. బాణాసురుని కుమార్తె ఉషాకన్య శ్రీకృష్ణుని మనువడైన అనిరుద్ధుని వివాహమాడటం ఈ కావ్యంలోని ఇతివృత్తం. ఈ కావ్యంలో ఆశ్వాస విభజన లేదు. రెండు భాగాలుగా ఈ కావ్యం రచించబడింది. అలమేలుమంగ కృపాజరాపాంగ సకల నిర్జిత భృంగ సమీతాగమాంగ అంటూ చిన్నన్న పళ్ళపాక వారి ఇంటి ఆడపడుచుగా ప్రసిద్ధిగెక్కిన శ్రీ అలమేల్మంగ నామక వెంకటేశ దివ్య మహిషీ వైభవ ప్రశంసతో కావ్యాన్ని ప్రారంభించాడు. ఈ కావ్యాన్ని చిన్నన్న అలమేలుమంగాదేవికి అంకితమిచ్చాడు. కావ్య అవతారికలో ఉషాపరిణయానికి సంస్కృతంలో వ్యాసుడు రచించిన హరివంశం మూలమని చెప్పాడు. అనిరుద్ధుని రూప సౌందర్యాన్ని ఉషా చిత్రలేఖకు వివరించే సందర్భంలో చిన్నన్న, కరిమొయిల్ ఛాయమై కలవాడు మించు కురకుర నవ్వుచే కొమరైనవాడు, కడు చేరలంతేసి కన్నులవాడు, పొడవులై కన్నుపట్టు భుజములవాడు, నవచంప కోల్లాస నాసికవాడు, చివురుల జిగిబోలు చెక్కులవాడు, కాయజుమించు చక్కనివాడు అని రచించి అనిరుద్ధుని పాఠకులకు ప్రత్యక్షం కావించాడు. చిన్నన్న ఉషాకళ్యాణము కావ్యాన్ని వినుతికెక్కిన తిరువెంగళనాథు ఘనుడు చెప్పిన ఉషాకళ్యాణమనెడు కృతి ఇందిరాదేవి కీర్తి ఎన్నాళ్ళు క్షితినుండు అన్నాళ్ళు చెలువందుగాక అని ముగించాడు. చిన్నన్న మరొక రచన అష్టమహిషి కళ్యాణం. ఇందులో కేవలం శ్రీకృష్ణుడు అష్టమహిషుల్ని పెళ్లాడిన వృత్తాంతాలే కాకుండా శ్రీకృష్ణుని బాల్యవృత్తాంతం మొదటి 3 ఆశ్వాసాల్లో ఉంది. 4, 5 ఆశ్వాసాల్లో మాత్రమే అష్టమహిషి కళ్యాణాలు ఉన్నాయి. పోతన భాగవతానికి ద్విపద రూపంలో వచ్చిన రచన ఇది అని ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తిగారి అభిప్రాయం. ఈ కావ్యాన్ని చిన్నన్న అలమేలుమంగాదేవికి అంకితంగా రచించాడు. చిన్నన్న రుక్మిణీ కళ్యాణాన్ని మాత్రం 4వ ఆశ్వాసంలో చెప్పి మిగిలిన వారి పరిణయ వృత్తాంతాల్ని 5వ ఆశ్వాసంలో చెప్పాడు. రుక్మిణీ పరిణయ ఘట్టంలో రుక్మిణి పంపగా దూతగా వచ్చిన బ్రాహ్మణుడు రుక్మిణిని చేపట్టటానికి శ్రీకృష్ణుడే తగినవాడని, శిశుపాలుడు తగడని చెబుతూ, కామధేనువుపాలు గనుడైన ఎట్టి సోమయాజికిగాక సునకార్హమగునే అని పలికిన పలుకులు మనోహరంగా ఉన్నాయి. అష్టమహిషి కళ్యాణాన్ని చిన్నన్న శృంగార రసాన్ని ప్రధానరసంగా, తక్కిన రసాల్ని అంగరసాలుగా పోషించి సహృదయ రంజకంగా రచించాడు. తాళ్లపాక చిన్నన్న చివరగా రచించిన కావ్యం అన్నమాచార్య చరిత్రము. ఇది 550 ద్విపదలు మాత్రమే ఉన్న చిన్న కావ్యం. అన్నమయ్య చరిత్రను మనువడే రచించటం వల్ల దీనికి ప్రామాణికత లభించింది. రామానుజమతం వంటి మతము, వెంకటేశుని వంటి దైవము, అన్నమాచారుని వంటి ఉత్తమ గురువు లేరని చిన్నన్న విశ్వాసం. తాను అన్నమయ్య చరిత్రను రచించటంలో గల ఔచిత్యాన్ని వివరిస్తూ చిన్నన్న, నందను సద్వర్తనము తండ్రి ప్రియమునంద కీర్తించుట ఉచితంబుగనుక అరలేక ఈ అన్నమాచార్య చరిత వెరవక నీకునే విన్నవించదను అని రచించాడు. అన్నమయ్య బాల్యం, తిరుమల ప్రయాణం, స్వామి సాక్షాత్కారం, వైష్ణవ స్వీకారం, వివాహం, పలు క్షేత్రాల్ని దర్శించి ఆయా క్షేత్ర స్వాముల మీద కీర్తనలు రచించటం, సాళువ నరసింగరాయల కోరికను

0: తిరస్కరించడం, పురంధరదాస్తో సమాగమం, అన్నమయ్య సంతానం మొదలైన అనేక విశేషాలు ఈ కావ్యంలో ఉన్నాయి. అన్నమయ్య రచించి గానం చేస్తున్న కీర్తనల్ని విని అందరూ కాళిదాసాదులైన కవులందు, చిక్కిన కవులందు ఇట్టి కవితయు ఇట్టి శృంగార భావంబు వివరింపగంటిమే వింటిమేమున్ను అని ఆశ్చర్యపడినట్లు చిన్నన్న రచించాడు. తాళ్లపాక చిన్నన్న ఎంతటి కవో అంతటి పండితుడు, ఎంతటి పండితుడో అంతటి భక్తుడు, ఆత్మజ్ఞాని, బహుభాషావేత్త, మనస్తత్వవేత్త, తత్వజ్ఞుడు, లోకజ్ఞుడు.
1: మీరింతవరకు తెలుగు సాహితీ మణిదీపాలు శీర్షికన తాళ్లపాక చిన్నన్నగా పిలువబడే చిన తిరువెంగళనాథుడు కవి గురించి విన్నారు. రచన శ్రీమతి ఎస్ శశికళ, పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, ఈ కార్యక్రమ పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. తిరిగి వచ్చేవారం ఇదే సమయానికి మరో కవి గురించి తెలుసుకుందాం.

0: ఉదయరేఖలు ఇప్పుడు వినండి. ఎన్ గోపి గారి జయంతి సందర్భంగా నానీలు కవిత ప్రక్రియ గురించి శ్రీ పాట్నాల తులసి వెంకట నగేష్ కుమార్ గారి ప్రసంగం వింటారు.
1: ఆధునిక తెలుగు కవిత్వం రూపంలో, వస్తువులో, విన్యాసంలో, గమనంలో ఏదో ఒక నవ్యతను ఎప్పటికప్పుడు అన్ని ప్రక్రియలలోనూ ప్రవేశిస్తూనే ఉంటుంది. తెలుగు సాహితీ ప్రపంచం కొంత కొత్తదనం కోరుకోవడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. జానపదుల మౌఖిక రూపం నుండి వెలువడిన సాహిత్యరూపం పండితుల నోళ్లు, వేళ్లు మధ్య కొంతకాలం నలిగి జనసామాన్యుల చెంతకు చేరింది. వివిధ సామాజిక సంఘర్షణల మధ్య తెలుగు సాహిత్యం పెక్కు కోణాల్లో పయనించి మారుతున్న కాలంతో పాటే పాఠకుని అభిరుచుల మేరకు అనేక కొత్త ఆవిష్కరణలు చేసుకుంది. ప్రపంచ సాహితీ రంగంలో తెలుగు సాహిత్యం అనేక ప్రక్రియలతో విభిన్నమైన రూపాలను అనేకానేక శాఖలుగా విస్తరించి తన ప్రాధాన్యతను, ప్రాబల్యాన్ని నిలుపుకుంటూ ప్రయాణం సాగిస్తోంది. ఈ ప్రక్రియా పరంపరలో భాగంగా 20వ శతాబ్దపు ఆధునికోత్తర దేశీయ ప్రక్రియగా ఆధునిక తెలుగు కవి శ్రీ ఎన్ గోపిగారి కలం నుండి నానీ ప్రక్రియ ఆవిర్భవించింది. ఎన్ గోపిగా ప్రాచుర్యం పొందిన ఈయన పూర్తి పేరు ఎన్ గోపాల్. ఈయన కవిగా, సాహితీ విమర్శకునిగా సుపరిచితులు. కాలాన్ని నిద్రపోనివ్వను కావ్యానికి సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటుగా పలు అవార్డులు సైతం పొందారు. ఈయన దాదాపు 59 పుస్తకాలు ప్రచురించారు. ఇందులో కవితా సంకలనాలు, వ్యాస సంకలనాలు, పరిశోధనా వ్యాసాలు, యాత్రా చరిత్రలు, అనువాదాలు, వ్యాఖ్యానాలు అనేకం ఉన్నాయి. అయితే ఈ ప్రక్రియలన్నింటిలోనూ ఎన్ గోపి గారిని విశేషంగా నిరూపించిన ప్రక్రియ నాని. నానీల రూపశిల్పిగా గోపి విశేష ఖ్యాతిని పొందారు. చెప్పదలుచుకున్న విషయాన్ని వ్యంగ్యంగా, చమత్కారంగా చెప్పడం నానీల ముఖ్య లక్షణం. 1997లో తెలుగు సాహిత్యంలో గోపిగారి మది నుండి వినూత్న కవితా ప్రక్రియగా ప్రవేశించిన నానీల గురించి గోపిగారే స్వయంగా ఒక మాటన్నారు. ఒకనొక మానసిక స్థితిలో అలవోకగా మొదలైన నానీలు అలా అలా అలుపు లేకుండా విలువడ్డాయి. నానీలు చిన్న పద్యాలు, అలా అని మరీ చిన్నవీ కావు. అతి బిగింపుగా, అనవసరమైన సడలింపు లేకుండా 20 నుండి 25 అక్షరాల విస్తీర్ణం గల చట్రం. 20 అక్షరాలకు తగ్గవు, 25 అక్షరాలకు మించవు. నానీ అంటే నావీ, నీవీ, వెరసి, మనవీ అని అంటారు. ఏది ఏమైనా అనతికాలంలోనే పాఠకాదరణ పొందుతూ కవులను, పాఠకులను నానీల వైపు మొగ్గుచూపేలా చేసింది. అయితే నానీలలోని సంక్షిప్త స్వరూపం ఈనాటిది కాదు. చిన్న పద్యాలైన వేమన, సుమతి శతకాలలో కొద్ది కొద్ది తేడాలతో ఇంతకు ముందే ఉన్నాయి. గురజాడ ముత్యాల సరాలు, దేవులపల్లివారి పారసీక పంక్తి నియతి చందాలు, సినారే గజళ్ళు, ఆరుద్ర కూనలమ్మ పదాలు ఈ కోవకు చెందినవే అని చెప్పవచ్చు. అయితే ఎన్ గోపి కొన్ని ప్రత్యేకమైన నియమాలతో నానీలకు చక్కని కవితా సౌందర్యాన్ని సమకూర్చారు. నానీల రూపశిల్పి ఎన్ గోపితో సహా ఇతర నానీల కవులందరూ కూడా నానీలలో 4 పాదాల నియమాన్ని పాటించారు. వచన కవిత్వంలోలాగా ఈ విభజనకు ప్రత్యేక హేతుబద్ధత అంటూ ఏమీ లేదు. అయితే నిర్మాణ

0: దృష్ట్యా కొన్ని పద్ధతులను అనుసరించారు. ఎన్ గోపిగారి నాణేలను మచ్చుకు కొన్ని చూద్దాం. కుండ ముక్కలైందా, కుమిలిపోకు, మట్టి మరో రూపం కోసం సిద్ధమవుతోంది. ఈ నానీలో మొదటి రెండు పాదాలకు ఒక భావాంశాన్ని, చివరి రెండు పాదాలకు మరో భావాంశాన్ని గమనిస్తాం. అలాగే పూర్తి నాలుగు పాదాలు ఒకే భావాంశం ఉన్న నానీలు మరికొన్ని ఉన్నాయి. జీవిత ఖైదు అంటే జీవితాన్ని కాలానికి వేలాడదీయడమే. ఈ నానీలో తాత్వికమైనటువంటి భావాంశం దాగి ఉంది. మొదటి రెండు చివరి రెండు పాదాల వలె కాకుండా పూర్తిగా కలిపి చదివితేనే మనం భావాన్ని గ్రహిస్తాము. నిర్మాణపరంగా రెండు వాక్యాలు కలిపినప్పటికీ భావందృష్ట్యా కలిపితేనే సంపూర్ణమవుతుంది, సౌందర్యం తెలుస్తుంది. అక్షరనీతి ఉన్నప్పటికీ అది నాని మొత్తానికి సంబంధించినదిగానే ఉంటుంది తప్ప ఫలానా పాదంలో ఇన్నేసి అక్షరాలు ఉండాలనే బిగింపు ఏమీ లేదు. ఏ పాదంలో ఎన్ని అక్షరాలు ఉండాలి అనేది కాకుండా చివరకు వచ్చేసరికి 20 నుండి 25 అక్షరాల మధ్య నాని పూర్తి కావాలి. ఈ నాలుగు పాదాల నానీని చదువుతున్నప్పుడు పాఠకుని హృదయంలో ఒక విధమైన భావలయ వినిపిస్తుంది. నానీలకు ఇతిప్రాసల అలంకరణ మరొక చక్కని ఆభరణం. మందారానికి తెల్లరంగు వేయవచ్చు, మండకుండా ఆపలేం కదా అనే నానీలోనూ, ప్రవాహంలా వస్తేనే ప్రాసలు, లేకపోతే ఎగుడు దిగుడు పూసలు అంటూ ఈ నానీలోనూ ఎతిప్రాసలను కూర్చి గోపీగారు నానీలకు కొంత సొబగులద్దారు. నానీలలో మొదటి రెండు పాదాలు ఒక భావాంశంగానూ, చివరి రెండు పాదాలు మరొక భావాంశంగానూ ఉంటూనే కొన్ని సందర్భాలలో అవి సమర్థిస్తూ మరికొన్ని సందర్భాలలో విభేదిస్తూ కూడా చేసిన ఎన్ గోపి ప్రయోగ నానీలు కొన్ని కనిపిస్తాయి. మచ్చుకు మరొకటి చూద్దాం. నగరంలో పుట్టడం లోపం కాదు, పల్లెల్ని మరిచిపోవడం లోపం. ఈ నానీలో జీవితాన్ని తడిమి చూసుకోవడం అనే సమర్థింపు 3-4 పాదాల్లో కనిపిస్తుంది. భావసౌందర్యం గుబాళిస్తుంది. మరొక నానీలో పాటను పట్టుకుని ఎక్కుతున్నాను, ఎక్కడికి, తథాత్మ్య శిఖరాలకు. ఇక్కడ మొదటి రెండు పాదాలైన పాటను పట్టుకుని ఎక్కుతున్నాను అనేది ఒక భావాంశంగాను, మూడవ పాదమైన ఎక్కడికి అనేది ఒక భావాంశంగాను, నాల్గవ పాదమైన తాదాత్మ్య శిఖరాలకు అనేది మరొక భావాంశంగాను విరుపులతో ఉండడం నానీల రచనా వైవిధ్యానికి అద్దం పడుతుంది. నానీల రచనలను కేవలం అక్షరాల పేర్పు కాదు, భావాలను ప్రోగుచేయటం. అమ్మప్రేమలోని మాధుర్యాన్ని, ప్రకృతిలోని సౌందర్యాన్ని, నాగరిక జీవితాన్ని నేర్పించే వినూత్న బాణీగా ఎన్ గోపి భావించారు. ఇప్పటికే నానీలకు విపరీతమైన స్పందన, ఆదరణ, అనుసరణ వచ్చేశాయి. దేశీ కవితారూపంగా సాహిత్యంలో నిలిచిపోయింది నానీల నాన్నగారు గోపి అని తెలుగు పాఠకులు చెప్పుకునే స్థాయికి అవి వెళ్ళిపోయాయి. అందుకే ఇక రాయకూడదని నిర్ణయించుకున్నాను. గోపీ నానీలు తర్వాత వచ్చిన నానీలన్నీ గోపీకి అనుకరణలు కావు. నానీ రూప ప్రక్రియ ఆయా కవులకు అప్రయత్నంగా నచ్చి హత్తుకుని వారిచేత నానీలు రాయించింది. రూపపరంగా నానీలు సాధించిన విజయంగా దీనిని భావిస్తున్నాను అని స్వయంగా ఎన్ గోపీగారు ఒక ముఖాముఖి కార్యక్రమంలో వినమ్రంగా వెల్లడించారు. జూన్ 25వ తేదీ వారి జయంతి శుభసందర్భంగా తెలుగు భాషామతల్లికి విశేష సేవ స్మరిస్తూ వినూత్న ప్రక్రియల రూపశిల్పిగా గర్విద్దాం.
1: కవిత అరక.
2: మీరింతవరకు ఎన్ గోపి గారి జయంతి సందర్భంగా నానీలు కవిత ప్రక్రియ గురించి శ్రీ పట్నాల తులసి వెంకట నగేష్ కుమార్ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు వినండి పెనుమాక నాగేశ్వరరావు గారి సొరజ పెళ్ళి కథానిక వింటారు.
1: కవిత అరక రథము. తెలుగు పదాలు చెప్తున్నది కమల. తల వంచుకొని పలకపైన వ్రాస్తున్నది 5 ఏళ్ల సరోజ. తలకట్టు సరిగా పెట్టవేమే కసురుకున్నది కమల. ఉలిక్కిపడి ఆమె కళ్ళల్లోకి చూసింది సరోజ. పలక పట్టుకొని పైకి లేచింది. భయం భయంగా పిల్లి దగ్గరగా వెళ్ళి పలక ఆమెకు అందించింది. తలకట్టు అంటే ఇది కా, వ్రాసావు కదా, ఇదిగో ఇలా

పైకి ఇలా అనాలి అంటూ తలకట్టు ఎలా బాగా ఇవ్వాలో అర్థమయ్యేటట్టు వ్రాసి చూపించింది కమల. అర్థమైనట్లు తల గుండ్రంగా దిప్పి నేలపైన కూర్చుంది సరోజ. అప్పటి నుంచి అక్షరానికి తలకట్టు సరిగా వ్రాయటం అలవాటు చేసుకున్నది. అలాగే కొమ్ములు, దీర్ఘాలు, గుడులు అన్నీ. కమల పుణ్యానే సరోజకు చక్కటి దస్తూరి అబ్బింది. అక్షరాలు ముత్యాల్లా వ్రాస్తుంది సరోజ. కొంచెం వయసు పెరిగిన దగ్గర నుంచి అక్షరాలకి తలకట్టు ఎంత బాగుండాలో మనిషికి కూడా తలకట్టు అంతకన్నా ఎక్కువ బాగుండాలనే అభిప్రాయాలు పడింది 10 ఏళ్ల వయసులోనే సరోజకు. అందుకు తగినట్లే తన తలకట్టు తీర్చితిట్టినట్టు చక్కగా ఉంటుంది. ఉదయాన్నే చక్కగా తలదూకొని జడలు వేసుకోవడం సరోజకు అన్నిటికన్నా చాలా ఇష్టమైన పని. జడ అల్లుకున్నంతసేపు ధ్యాసంతా అక్కడే పెడుతుంది. పాయలు సమానంగా తీసుకొని శ్రద్ధగా జడ అల్లుకుంటుంది. తాను జడ వేసుకోవటమే కాదు, తనకంటే చిన్నవాళ్లకి, అప్పుడప్పుడు పెద్దవాళ్లకు కూడా తలదువి జడ వేయటం అంటే సరోజకు చాలా ఇష్టం. పక్కింటి పార్వతి అప్పుడప్పుడు తన చేత తలలో దువ్వించుకుంటూ వాళ్ల ఇంట్లో అద్దెకుండే సీదేవి కూతురు పద్మకి తలలు దువ్వని పెడితే జుట్టంతా దువ్వెనిలోకి వచ్చేసేది. పద్మని పోరుబెట్టి డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించుకునేదాకా ఊరుకోలేదు సరోజ. కొన్నాళ్ళు డాక్టర్ చెప్పిన మందులు వాడటం, నూనెలు పోయడంతో పద్మకి జుట్టు రాలిపోవటం తగ్గింది. సరోజకు శిరోజాలకి పుట్టినప్పటి నుంచే ఏదో అవినాభావ సంబంధం ఏర్పడింది. అదీగాక సరోజ పుట్టినప్పుడే పుట్టెడు జుట్టుతో పుట్టింది. ఆడపిల్లకు జుట్టు ఎంత అందమో వేరే చెప్పాలా? జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా బాగానే ఉంటుందనే సామెత ఊరికినే వచ్చిందా? సరోజకు చిన్నప్పటి నుంచి మంచి అందమైన క్రాప్ ఉన్న మగవాళ్ళని చూస్తే భలే సంతోషంగా ఉండుండేది. సినిమా యాక్టర్లు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, మహేష్ బాబుల ఫోటోలన్నీ సేకరించి ఓ ఆల్బంలా తయారు చేసుకుంది సరోజ. నిజానికి వాళ్ళందరినీ పట్టతలే అని తెలిసినా వాళ్ళు ఏ విగ్గుల్లో ఎంత అందంగా ఉంటారో సరోజ చెప్పినంత గొప్పగా ఎవరూ చెప్పలేరంటే అతిశయోక్తి కాదు. వాళ్ళ వాళ్ళ విగ్గుల్ని అంతగా పరిశీలించి పరీక్షించి ఏ సినిమాల్లో ఎవరెవరు ఏ రకాల విగ్గులు ధరించారో ఇట్టే చెప్పేయగలదు సరోజ. అంతదాకా ఎందుకు? స్వర్గీయ అక్కినేని వారికి మొదటి నుంచి బట్టతలేని జగమెరిగిన సత్యమైనా ఆయన వదనారవిందం ఈ విగ్గుల్లో ఎంత బాగుందో చెప్పటానికి సరోజ దగ్గర ఓ మంచి ఆల్బం ఉంది. ఎవరి పిచ్చివారికి ఆనందం, సరోజ పిచ్చి సరోజ్ది. మనం ఎవరం కాదంటానికి ఇంకొంచెం వయసు వచ్చిన తర్వాత కాలేజీలో చదువుకునేటప్పుడు గడ్డాలు పెంచుకుని తిరిగే మగపిల్లలను చూసి అయిష్టత చూపే సరోజ ఒత్తైన ఎత్తైన క్రాపు ఉన్న యువకులను చూసి ముచ్చటపడేది. ఆడైనా మగైనా మంచి తలకట్టే ముఖానికి నిండుతనాన్ని ఇస్తుందని ఆమె అభిప్రాయం. ఉంటే చక్కటి క్రాపన్నా ఉండాలి, లేకుంటే నున్నటి బోడిగుండైనా ఉండాలి అనేది సరోజ మరో సిద్ధాంతం. అంతేగాని బట్టతలంటే అసలు తలే కాదంటుంది సరోజ. ఇంట్లో పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టే సూచనలు మొదలైన దగ్గర నుంచి తనకు కాబోయేవాడు ఎలా ఉండాలో అందరి ఆడపిల్లలాగానే సరోజ కూడా ఊహించుకోసాగింది. పొడుగు, పొట్టి, లావు, సన్నం, వీటన్నిటికన్నా అందమైన క్రాపు ఉన్నవాణ్ణి ఏరి కోరి ఎంచుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నది సరోజ. మొదటి 2 పెళ్లి చూపుల్లోనూ అందగాళ్లే వచ్చారు కానీ వాళ్ల తలకట్టు నచ్చక తిరస్కరించింది సరోజ. ఇంట్లో వాళ్ళు బ్రతిమాలి పిల్లవాడి గుణగణాలు, ఆయన చేస్తున్న ఉద్యోగం, కుటుంబ సాంప్రదాయం, వైగాయాలు చెప్పి ఆమెను ఒప్పించే ప్రయత్నాలు చేశారు కానీ ఫలించలేదు వాళ్ల ప్రయత్నాలు. అలా అలా ఓడిన సంబంధాలు తిరస్కరించింది సరోజే. సరిగ్గా ఆ సమయానికి చెన్నై నుంచి ఊడిపడ్డాడు చంద్రంబాబు, అంటే సరోజ మేనత్త కొడుకు. చిన్నప్పుడు చూసింది గాని అంతగా రాకపోకలేని కారణంగా తాను పెద్దయ్యాక అతను పెద్దయ్యాక అస్సలు చూసుకోలేదు. సందర్భం వచ్చినప్పుడు బంధువులు ఎవరన్నా చంద్రం చంద్రం అంటుంటే వినటమే తప్ప ఊహ తెలిసాక అతన్ని చూడటం ఇదే మొదటిసారి. సరోజా, సరోజా, ఈ దువ్వెనేమిటి ఇంత మురిగ్గా ఉన్నాయి? దువ్వెన ఎంత క్లీన్గా ఉంటే మన హెయిర్ అంత నీట్గా ఉంటుంది. శుభ్రత లేకపోతే ఎయిర్ ఫాల్ మొదలవుతుంది సరోజా. మనం ఆ విషయంలో చాలా అలర్ట్గా ఉండాలి అంటూ తానే ఆ దువ్వెన పట్టుకొని సింకు దగ్గరకు నడిచాడు చంద్రం. వడివడిగా అడుగులేసుకుంటూ వెళ్ళి అతని చేతుల్లోని దువ్వెన లాక్కొని కుళాయి కింద పెట్టి శుభ్రం చేసి బావ చేతికిచ్చింది సరోజ. నవ్వుకుంటూ దువ్వెన అందుకొని తల దువ్వుకోసాగాడు చంద్రం. తల దువ్వుకోవటంలో అతను చూపిస్తున్న శ్రద్ధ తెగ నచ్చేసింది సరోజకు. అంతేకాదు అతని తలకట్టు మరింత నచ్చేసింది. మంచి చదువు, అందుకు తగిన ఉద్యోగం, ఆస్తి అంతస్తు, అందం చందం, చంద్రం సొంతం. అలాంటప్పుడు అతన్ని తాను ఎందుకు సొంతం చేసుకోకూడదు అనిపించింది సరోజకు.

అన్నింటికీ మించి తనకు ఇష్టమైన చక్కటి క్రాపు ఆమె ఆలోచనకు ఆయుష్ పోసింది. భార్యాభర్తలు పాలు నీళ్ళలా కలిసిపోవటానికి ముందుగా అభిరుచులు కలవటం చాలా అవసరమని ఎక్కడో ఏదో పుస్తకంలో చదివినట్లు గుర్తొచ్చింది సరోజకు. ఆ విషయం గుర్తుకు రాగానే ఆమె పెదవులపై సిగ్గుతో కూడిన చిరునవ్వు మెరిసింది. అవును మరి, చంద్రానికి తనకి ఏ విషయంలో ఎలా ఉన్నా తలకట్టు మీద ఒకే రకమైన అభిప్రాయం అభిరుచి ఉండటం తనకి శుభసూచకంగా తోచింది. వరసైన వాడు సరసులుగానే అనిపించాడు. అతని గురించి మరికొన్ని వివరాలు బంధువుల ద్వారా తెలుసుకోవటం పెద్ద కష్టం కూడా కాదు. వీటన్నిటికీ తోడు అతనిక్కడ మరో వారం రోజులపైనే ఉంటాడని తెలిసింది. వాళ్ళకి ఆ ఊళ్ళో పొలం ఉందని, అది కొంత అమ్మి చెన్నైలో ఉంటున్న ఇంటిని ఆధునీకరించుకునే ఆలోచనలో ఉన్నారని విన్నది. కాబట్టి 2-3 రోజుల్లో రాబోతున్న మేనత్త ఆలోచనలు కూడా గ్రహించి ఆ తర్వాత తన మనసులో మాట తల్లితో చెప్పాలని నిర్ణయించుకుంది సరోజ. రానే వచ్చింది సరోజ మేనత్త వర్ధనమ్మ. అత్తని కాకబడితే ఫలితం బాగానే ఉంటుందని ఊహించి ఆమెకు ఎదురెళ్ళింది సరోజ. ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ అందుకుంది, కాళ్ళు కూడా అవడానికి నీళ్లు అందించింది, ఆ తర్వాత తాగటానికి చెమ్మెడుందు చల్లటి నీళ్లు అందించింది. 5 నిమిషాల విరామం ఇచ్చి చక్కటి చిక్కటి ఫిల్టర్ కాఫీ కప్పు నిండా తెచ్చి ఆప్యాయతగా అత్త చేతికి ఇచ్చింది. కప్పు అందుకని మేనగోడలు వంక అపురూపంగా చూసింది వర్ధనమ్మ. నా కోడలు బంగారం, ఇక నాకే దిగులు చింత లేదు, నేను నా కొడుకు కూడా అదృష్టవంతులమే అంటూ ఊరందరికీ వినబడేలా అనేసి కప్పు ఖాళీ చేసేసింది వర్ధనమ్మ. అత్త అలా అంటుందని ఊహించిన సరోజ్కి మహాసంతోషం కలిగింది. అయితే బయటపడకుండా లోపల లోపలే సమ్మరబడిపోయింది. అంతలోనే బజారు వెళ్లిన సరోజ తండ్రి ఇంటికి వచ్చాడు. ఆయన చూస్తూనే, ఒరే తమ్ముడు, నీ కూతుర్ని నా కోడలుగా చేసుకునేందుకు నాకేం అభ్యంతరం లేదురా, వెంటనే పురోహితుని పిలిచి ముహూర్తాలు పెట్టిచ్చేద్దాం తమ్ముడితో అన్నది వర్ధనమ్మ. ఆమె మాటలు లోపల నుంచి విన్న సరోజ తల్లి కామేశ్వరమ్మ వంటగదిలోంచి బయటకు వచ్చింది. మొగుడి వంక వదిన వంక కూతురు వంక చూసి, అదేంటి వదిన, మా అమ్మాయి నీకు నచ్చితే చాలా, ఏమిటి నీ కొడుకు మనసులో ఏముందో మాకు తెలియద్దా అన్నది సూటిగా. మరదలి మాటలకు పడిపడిన విన వర్ధనమ్మ, బాగుంది మరదల, నీ బోటిదే రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగిందిట. అంటే అని విస్తుపోయింది కామేశ్వరమ్మ. ఇవాళ రేపు పిల్లలు మన కాలంలోలా సిగ్గుపడటం, మనసులో ఇష్టపడ్డ అమ్మాయి గురించో అబ్బాయి గురించో పెద్దవాళ్లతో చెప్పడానికి జంకటం ఎక్కడున్నాయి. నా కొడుకు నీ కూతుర్ని చూసి చూడంగానే ప్రేమలో పడ్డాట. చేసుకుంటే నేను సరోజనే చేసుకుంటాను. నువ్వు మామయ్య అత్తయ్య ఏం మాట్లాడుకుంటారో, ఎలా సరోజనని ఒప్పిస్తారో నాకు తెలియదు, ముందు నువ్వు ఇక్కడికి వచ్చాయి అని నాకు ఫోన్ చేసి చెప్పాడు నీ అల్లుడు అని కిలకిలా నవ్వింది వర్ధనమ్మ. తలుపు చాటు నుంచి అత్త మాటలు విన్న సరోజ సిగ్గుల మొగ్గే అయింది. తన మనసుకు నచ్చిన బావ తనని ఇష్టపడుతున్నాడని విని మహదానందపడింది. ఆ సంతోష సమయంలో ఓసారి బావని చూడాలనిపించింది. అందుకే చంద్రం వస్తే బాగుండు అనుకుంది. సరోజ మనసులో అనుకోవటం ఏమిటి, ఏదో పని మీద బయటికి వెళ్లిన చంద్రం ఎవరో పంపినట్లు ఇంటికి రావటం ఏమిటి, రెండూ ఒకే నిమిషంలో జరిగిపోయినాయి. ఊరి నుంచి వచ్చిన అమ్మని పలకరించడంతో పాటే కళ్లతో సరోజని వెతకసాగాడు చంద్రం. ఏమ్మా సరోజ, ఇలా ఎంతసేపు ఆ తలుపు చాటు నిలబడతావు, మీ అత్తయ్య మాటలన్నీ విన్నావుగా, మరి నీ సంగతి చెప్పు, చంద్రం భావన చేసుకోవటం నీకు ఇష్టమేనా, దగ్గరగా వచ్చి కూతుర్ని అడిగాడు ప్రకాశరావు. ఇష్టమే అన్నట్లు తల ఊపింది నవ్వుకుంటూ సరోజ. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా పురోహితుడికి ఫోన్ చేశాడు ప్రకాశరావు. 4 ఇళ్ళు అవతలే కాబట్టి 10 నిమిషాల్లో పంచాంగం పట్టుకుని వచ్చి వాలాడు శాస్త్రి గారు. టకటకా పంచాంగం తిరగడము, తాంబూలాలకి పెళ్లికి తేదీలు నిర్ణయించడము, ఇరువైపుల వారు అంగీకరించడము క్షణాల్లో జరిగిపోయినాయి. చంద్రం సరోజ ఒకరి వంక ఒకరు చూసుకున్నారు, ముసిముసిగా నవ్వుకున్నారు. సాయంత్రం ఇద్దరూ పార్కుకు వెళ్లారు. మరుసటి రోజు సినిమాకి వెళ్లారు. ముచ్చటిగా 3వ రోజు గుడికి వెళ్లారు. ఆ 3 రోజులు ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకున్నారు, ఒకరి ఇష్టాలు ఒకరు చెప్పుకున్నారు. ఆ ఇద్దరి మాటల్లోనూ ఎక్కువ భాగం కేశ సంపద మీద, తలకట్టు మీద, సినిమా హీరోల రకరకాల విగ్గులపైన సాగినాయి. నీ కట్టు బొట్టు నాకెంతో నచ్చినాయి అన్నాడు చంద్రం. నీ తలకట్టే కాదు మీసకట్టు కూడా తెగ నచ్చేసిందంటూ మురిసిపోదు చెప్పింది సరోజ. రోజులు గిర్రని తిరిగిపోయినాయి. సరోజ చంద్రంల పెళ్లి వైభవంగా జరిగిపోయింది. బంధువులు చాలామందే వచ్చారు. ఆర్భాటంగానే జరిగింది పెళ్లి. కోడలా కోడలా కొడుకు పెళ్ళామా, నాదో కోరిక కాదు కాదు నా మొక్కు. నా మేనగోడలతో నా కొడుకు పెళ్లి జరిగితే ఇద్దరినీ నీ కొండకు పంపిస్తానని, నా కొడుకు తలనీలాలు నీకు సమర్పించుకుంటాడని, ఆ వెంకటేశ్వరుడికి మొక్కున్నానే తల్లి, ఆ ఆపద ముక్కలవాడు నా మరో ఆలకించాడు, నా కోరిక తీర్చాడు, కాబట్టి నేను నా మొక్కు తీర్చుకోవాలి కదమ్మా. ఇవో రైలు టికెట్లు,

0: దర్శనం టికెట్లు వగైరా అంటూ కోడలి చేతిలో పెట్టింది వర్ధనమ్మ. దేవుడి విషయంలో మరో రకంగా ఆలోచించడం ఇష్టం లేని కారణంగా మౌనంగా భర్తతో ప్రయాణం అయింది సరోజ. సరోజని కాటేజీలోనే ఉంచి తలనీరాలు సమర్పించుకుని వచ్చాడు చంద్రం. నున్నగా ఉన్న బావ బోడిగుండిని భక్తిగా కళ్ళకద్దుకుంది సరోజ. పైగా గుండుకి గంధం, నొసటిన పంగనామాలతో కనిపిస్తున్న భర్తని చూసినా భక్తిభావమే కలిగింది. ఇద్దరూ దర్శనం చేసుకుని రాత్రికి రూమ్ చేరుకున్నారు. కూతురికి ఉన్న జుట్టు పిచ్చుతో సంబంధాలన్నీ చెడిపోవటంతో దిగులుపడిపోయిన ప్రకాశరావు తన అక్క వర్ధనమ్మకి తన గోడు వినిపించుకోవటం, వర్ధనమ్మ కూడా బట్టతల కారణంగా ఆమె కొడుకు పెళ్లి కాకపోవటంతో అదే విచారంతో ఉండటం, ఆ కారణంగా అక్కా తమ్ముడు బాగా ఆలోచించుకొని రహస్యంగా ఓ ఒప్పందానికి వచ్చారు. చంద్రానికి కొంచెం ఖరీదైన విగ్గును కొనిచ్చారు. పెళ్లి పూర్తయ్యే వరకు జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు. సరోజకి ఉన్న అందమైన క్రాపు పట్ల మక్కువను గురించి, బట్టతలాంటి ఆమెకున్న చిరాకు గురించి ముందుగానే చెప్పాడు ప్రకాశరావు. ఆ ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకున్న చంద్రం పెళ్లి కాగానే తిరుపతి ప్రయాణం ప్లాన్ చేశాడు. ముందుగా విగ్గు బాధ తొలగించుకున్నాడు. సరోజ, మనిషికి శారీరక అందం ముఖ్యమా మానసిక అందం ముఖ్యమా? సరోజ నుంచి మంచి ఆనందంలో ఉండగా విషయం కదిలించాడు చంద్రం. రెండూ అవసరమే బావా. అవుననుకో, కానీ పైకి అందంగా కనిపిస్తూ మానసికంగా ఏదొక వికారం కలిగి ఉండి భర్తను భార్యలో, భార్యల్ని భర్తలో సాధిస్తూనో వేధిస్తూనో ఉంటే ఉపయోగం ఏముంటుంది? అనునయంగా అన్నాడు. అవును బావా, నువ్వు చెప్పింది నిజమే. అయితే మనుషులు అందంగా కనపడాలని కోరుకోవటం తప్పు కాదుగా, అమాయకంగా అన్నది సరోజ. నీకు విషయం చెప్తా, ఓపిగ్గా విను అంటూ ఏదో చెప్పబోయాడు చంద్రం. కాదు కాదు, ముందు నేను చెప్పేది విను. మా నాన్న నాకు పెళ్లి కావడం లేదని దిగులు పడుతున్నాడు. ఓ 10కి పైగా సంబంధాలు నామూలంగానే చెడిపోయినాయి. నాకు వయసు పెరుగుతున్నదని, వచ్చిన సంబంధాలన్నింటినీ కాదంటున్నానని ఆయన దిగులు పడసాగాడు. అత్తయ్యతో మొరబెట్టుకున్నాడు. నీకు బట్టతల కాలు పెళ్లి కావటం లేదని అక్కడ అత్తయ్య దిగులు పడుతున్నది. అందుకే ఆ ఇద్దరు నీతో కలిసి నాకు నీ బట్టతల విషయం తెలియనీయకుండా మన పెళ్లి జరిపించారు. తిరుపతి ప్రయాణం నీ ప్లాన్, ఇక్కడికి వచ్చి గుండు చేయించుకొని నన్ను ఏదో రకంగా కన్విన్స్ చేయాలని నీ ప్రయత్నం. ఇవన్నీ నీకెట్లా తెలిసినా మాత్రం అడక్కు. మీ అమ్మ నిన్నెట్లా ప్రేమించిందో మా అమ్మకి నేనంటే ప్రేమే. అందులో ఆడపిల్ల తల్లి, ఆమె అన్నీ చెప్పి మీ అందరికంటే ముందే నన్ను ఒప్పించింది. నిన్ను ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను బావా. కనిపించే అందం శాశ్వతం కాదని తెలుసుకున్నాను అంటూ ప్రేమగా భర్తని ఆలింగనం చేసుకుంది సరోజ. ఆశ్చర్యపోయిన చంద్రం మరింత ప్రేమగా భార్యను కౌగిలించుకున్నాడు. ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు. ఇంటికి తిరిగి వచ్చారు. నిజం తెలుసుకున్న పెద్దలు తృప్తిగా ఇద్దరిని ఇష్టంగా ఆశీర్వదించారు.
1: మీరింతవరకు పెనుమాక్క నాగేశ్వరరావు గారి సరోజ పెళ్లి కథానిక విన్నారు. ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

మీరు ఇంతవరకు లలిత గీతం విన్నారు. ఉదయరేఖల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఇప్పుడు వినండి వార్త విపంచి. లేబర్ వెల్ఫేర్ కమిషనర్ వారు ఇలా తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో బీడీ, లైమ్ స్టోన్, డోల్మెట్, ఐరన్, మాంగనీస్ గనులు, క్రోమ్, మైకా మైన్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలు 2026-27 సంవత్సరానికి గాను ఆన్లైన్లో స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీలు. 1 నుండి 10 తరగతి చదివేవారు 31 ఆగస్టు 2026 లోపు, 11 నుంచి ప్రొఫెషనల్ డిగ్రీ చదివేవారు 31 అక్టోబర్ 2026 లోపుగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు లేక కళాశాలల్లో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహకారానికి అర్హులు. ఇతర వివరాలకు నేషనల్ స్కాలర్షిప్ పోర్ట్ http://scholarship.gov.in/application/form/login అనే వెబ్సైట్లో చూడవచ్చు. లేదా ఆఫీస్ ఆఫ్ ద వెల్ఫేర్ కమిషనర్, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రూమ్ నెంబర్ 54, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు. వార్తా విపంచి విన్నారు.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి మీరు వింటున్నారు. ఎఫ్ఎం 102.2 సమయం 8 గంటలు కావస్తుంది. వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాథ్ మే ప్రియాంక అరోడా. मुख्य समाचार. प्रधानमंत्री नरेंद्र मोदी ने प्रगति की बैठक में लगभग 30,000 करोड़ रुपए की अवसंरचना परियोजनाओं की समीक्षा की. टीबी उन्मूलन में आर्टिफिशियल इंटेलिजेंस के उपयोग और साइबर धोखाधड़ी रोकने के लिए मजबूत व्यवस्था पर जोर दिया. देश में आपातकाल

చేసుకుంటామని, విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టామని అన్నారు. ఎన్డీఏ ప్రజాప్రభుత్వంతోనే రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతున్నామని అన్నారు. పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ సహా వివిధ అంశాల్లో కేంద్రం అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామి సేవలో పాల్గొని మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని చెప్పారు. నేటితో 4405 రోజులు మోదీ పాలన పూర్తయిందని, విజయవంతంగా 12 సంవత్సరాల పాటు దేశాన్ని వికసిత భారత్ వైపు నరేంద్ర మోదీ నడిపించారని అన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ సంక్షేమ సుపరిపాలనతో దేశంలోనే రికార్డు సృష్టించారని వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశ నిర్మాణమే ఏకైక లక్ష్యం పుస్తకాలను తిరుపతిలో ఆవిష్కరించిన అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ లేకుండా దేశంలో సుస్థిర ప్రభుత్వం సాధ్యం కాదు అన్న ప్రచారాన్ని మోడీ అధిగమించారని అన్నారు. దేశం ఎదుర్కొన్న ఎన్నో సంక్లిష్ట సమస్యలకు మోడీ ప్రభుత్వం పరిష్కారం చూపిందని తెలిపారు. అత్యంత వేగంగా మన దేశం అభివృద్ది చెందుతోందని అన్నారు. కేంద్రం నుంచి నాణ్యమైన సన్నబియ్యం సేకరించి ఏపీ ప్రజలకు అందిస్తున్న చంద్రబాబు సర్కార్ను అభినందిస్తున్నానని, ఏపీలో దీనిని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ యోజన ఏపీలోనూ సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని మంత్రి గొట్టిపాటి రవికుమార్ దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ, ఏపీలో ఎస్సీ ఎస్టీల్లో సుమారు 6 లక్షల మందికి పీఎం సూర్యఘర్ యోజన అమలు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే 10 లక్షల మంది బీసీలకు కూడా ఈ పథకాన్ని అమలు చేయడానికి కేంద్రంతో చర్చిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి జిల్లాలో తోతాపురి మామిడి కొనుగోలు ప్రక్రియలు సజావుగా కొనసాగుతున్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డితో కలిసి తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని వర్ష ప్రాసెసింగ్ యూనిట్ను సందర్శించిన కలెక్టర్ కొనుగోలు ప్రక్రియలు, ధరల అమలు, రైతులకు అందుతున్న సేవలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గతేడాది అధిక దిగుబడి కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రైతులకు మద్దతు కల్పించిందని అన్నారు. విద్యను వ్యక్తిగత అభివృద్ది కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలన్నారు రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస ఆడిటోరియంలో జరిగిన 63, 64, 65, 66, 67, 68వ స్నాతకోత్సవంలో గవర్నర్ ఛాన్సలర్ హోదాలో హాజరయ్యారు. మొత్తం 6 స్నాతకోత్సవాలను ఒకేసారి ఎస్వీయూ నిర్వహించింది. అలాగే 52 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, మొత్తం 12,141 మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, గ్రాడ్యుయేషన్ పూర్తయింది అంటే ఇంతటితో విద్య పూర్తయినట్లు కాదని, ఇదే యువత కలలను సాకారం చేసుకునేందుకు ఆరంభమని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టళ్లు, గురుకులాల నిర్వహణలో ఆరోపణలకు విమర్శలకు తావివ్వకుండా నిర్వహించాలని రాష్ట్ర బీసీ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఆదేశించారు. ఆప్కో, లేపాక్షి షోరూముల్లో అమ్మకాలు పెంచాలని, చేనేతలకు, హస్తకళాకారులకు రోజు ఉపాధి కల్పించాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. తిరుపతిలోని పద్మావతి గెస్ట్ హౌస్లో బీసీ సంక్షేమ, ఆప్కో, లేపాక్షి అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు తిరుపతి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎన్ జగదీష్, ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి. వ్యాఖ్యానం షేక్ మస్తాన్వి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 8:35. చిత్రగీతాలు. అంతకంటే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో. శుభోదయం నుండి శుభరాత్రి వరకు మీ వెంట ఉండే మీ ప్రియనేస్తం ఎఫ్ఎం 102.2. చిత్రగీతాల్లో ముందుగా వినపోతున్న పాట లక్షాధికారి, చిత్రంలోని గానం ఘంటసాల పి సుశీల, సాహిత్యం సి నారాయణ రెడ్డి.

స్టోర్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. శ్రోతలకు ఒక గమనిక. మన్ కీ బాత్ గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో వింటున్నాం. ఆ పాత మధుర గీతాలు వినబోతున్న తరువాతి పాట వాగ్దానం చిత్రంలోంది. గానం ఘంటసాల పి సుశీల, సాహిత్యం దాసరథి, సంగీతం పెంజాలా.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
5: ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో, వింటున్నాం ఆపాత మధుర గీతాలు. వినుబుతున్న తురువతి పాట అడుగుజాడలు చిత్రంలోని గానం ఘంటసాల ఎస్ జానకి, సాహిత్యం సి నారాయణ రెడ్డి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో వింటున్నాం ఆ పాత మధుర గీతాలు. వినుపుతున్న తరువాతి పాట ఇంటికి దీపం ఇల్లాలే చిత్రంలో ఉంది. గానం పిబి శ్రీనివాస్. ఆత్రేయ సాహిత్యానికి స్వరాలు అందించిన వారు విశ్వనాథ రామ్మూర్తి.

మీరు విన్న ఆ పాటను గానం చేసిన వారు పిబి శ్రీనివాస్, పి సుశీల. ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో, వింటున్నాం ఆ పాట మధుర గీతాలు. వినబోతున్న తరువాతి పాట మర్మయోగి చిత్రంలోంది, గానం పీలీల, సాహిత్యం ఆరుత్ర.

మీరింతవరకు చిత్రగీతాలు ఆపాత మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2 సమయం 9 గంటలు. ఇప్పుడు వినండి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కొంకిణి శ్రీనివాస్.

గారి నాదస్వర వాద్య కచేరీ వింటారు. ప్రత్యేక డోలు సహకారం శ్రీ రామ్వరపు అర్జున్రావు. ముందుగా వాసుదేవాయని కళ్యాణి రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కీర్తన.

మీరింటి వరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కుణికి శ్రీనివాసరావు గారి నాదస్వర వాద్య కచేరి విన్నారు. ప్రత్యేక డోలు సహకారం శ్రీ రామ్ వరపు అర్జున్ రావు.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2 సమయం 9:30. నమస్తే అమరావతి సినీ గీతాలు. ముందుగా వినబోతున్న పాట అల్లుడు గారు వచ్చారు చిత్రంలోంది, గానం హరిహరన్, సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబలా
2: సై బాల్,
1: నడుగులో తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

శ్రోతలకు ఒక గమనిక. మన్ కీ బాత్ గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్ వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. గమనిక విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. శుభోదయం నుండి శుభరాత్రి వరకు మీ వెంట ఉండే మీ ప్రియనిష్టం ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం నమస్తే అమరావతిలో, వింటున్నాం సినీ గీతాలు. వినవతున్న తిరువతి పాట వినోదం చిత్రంలోంది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం నమస్తే అమరావతిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలోంది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి సాహిత్యం, వెటూరి సుందరరామ్మూర్తి సంగీతం, ఇళయరాజా.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2 సమయం 9:50. మనం ఉన్నాం నమస్తే అమరావతిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తర్వాత పాట ఆ ఒకటి అడుక్కు చిత్రంలోని గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం నమస్తే అమరావతిలో, వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట ముద్దుల ప్రియుడు, చిత్రంలో ఉంది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర.

0: మీరింతవరకు నమస్తే అమరావతి సినీ గీతాలు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 10 గంటలు. ఇప్పుడు వినండి ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించే ప్రత్యేక కార్యక్రమం.
2: ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎంఈజీపీ పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను తగ్గించడం, యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం పీఎంఈజీపీ పథకాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు, సూక్ష్మ పరిశ్రమలు స్థాపించాలనుకునే యువతకు ఆర్థిక సహాయం అందించి ఉపాధి అవకాశాలను విస్తరించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. భారతదేశంలో నిరుద్యోగ సమస్యను తగ్గించి గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన పథకాలలో పీఎంఈజీపీ ఒకటి. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం అనేది కొత్తగా సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలను స్థాపించాలనుకునే నిరుద్యోగ యువతకు మరియు పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆర్థిక భరోసా కల్పించే ప్రధాన క్రెడిట్ లింక్డ్ రాయితీ పథకం. ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సూక్ష్మ పరిశ్రమలు స్థాపించేందుకు నిరుద్యోగ యువత, మహిళలు, స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా సొంతంగా ఉపాధి అవకాశాలు సృష్టించుకునే దిశగా యువతను ప్రోత్సహించడం

ఈ పథకం ప్రధాన ఉద్దేశం చిన్న స్థాయి పరిశ్రమలు, సేవారంగ యూనిట్లు, ఆహార ప్రాసెసింగ్, హస్తకళలు, వస్తు ఉత్పత్తులు, టైలరింగ్, మొబైల్ రిపేర్, కంప్యూటర్ సెంటర్లు వంటి అనేక రంగాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతోంది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం PMEGP పథకం ప్రత్యేకత ఏమిటంటే, బ్యాంకుల ద్వారా రుణాలు అందించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం భారీ రాయితీ కూడా కల్పిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులకు 35% వరకు, పట్టణ ప్రాంతాల్లో 25% వరకు సబ్సిడీ లభిస్తోంది. దీంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువత తక్కువ పెట్టుబడితోనే పరిశ్రమలు స్థాపించే అవకాశం పొందుతున్నారు. ముఖ్యంగా మహిళలు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, వికలాంగులకు ఈ పథకంలో ప్రాధాన్యత ఇస్తున్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలను సంఘటితం చేసి వారికి శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్ అవగాహన కల్పిస్తున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తూ కుటుంబ పోషణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పథకం ద్వారా కేవలం ఒక వ్యక్తికే కాదు, మరికొంతమందికి కూడా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. చిన్న పరిశ్రమలు ఏర్పడటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి విస్తరిస్తోంది. గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు తగ్గడంతో పాటు స్థానిక వనరులను వినియోగించుకుని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోంది. PMEGP పథకం ద్వారా వేలాది మంది మహిళలు, యువత సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. ఒకప్పుడు ఉద్యోగాల కోసం ఎదురుచూసిన వారు ఇప్పుడు మరికొందరికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరుకోవడం ఈ పథకం విజయానికి నిదర్శనంగా నిలుస్తోంది. PMEGP కొత్త సూక్ష్మ సంస్థలను స్థాపించడంలో లబ్ధిదారులకు కీలకంగా సహాయపడుతోంది. గత 5 సంవత్సరాలలో అంటే 2020-21 ఆర్థిక సంవత్సరం నుండి 24-25 వరకు 10 లక్షల వరకు ప్రాజెక్టు ఖర్చులు ఉన్న తయారీ రంగ సంస్థలలో సుమారు 63%, సేవారంగ సంస్థలలో 93% వరకు సంస్థలకు మద్దతు అందిందని కేంద్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ తెలిపింది. చిన్న పరిశ్రమలకు రుణాలు, రాయితీలు మరింత సులభంగా అందేలా చర్యలు చేపట్టామని పేర్కొంది. ముఖ్యంగా 10 లక్షల కంటే తక్కువ ఖర్చు ఉన్న లబ్ధిదారుల దరఖాస్తులకు ప్రాధాన్యత ఇస్తున్నామని MSME మంత్రిత్వ శాఖ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI మార్గదర్శకాల ప్రకారం 10 లక్షల వరకు రుణాలపై బ్యాంకులు ఎటువంటి అదనపు పూచికత్తు కోరకుండా నిబంధనను అన్ని ప్రధాన బ్యాంకులు ఖచ్చితంగా పాటించేలా మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. అలాగే తయారీ రంగంలో 10 లక్షల వరకు, సేవారంగంలో 5 లక్షల వరకు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల MSME మంత్రిత్వ శాఖ చాంపియన్స్ అనే ఏకీకృత పోర్టల్ను నిర్వహిస్తోంది. ఈ పోర్టల్ ద్వారా PMEGP సహా వివిధ పథకాలపై ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కారం అందించడంతో పాటు పథకాలపై అవగాహన, మార్గదర్శకత్వం మరియు సహాయాన్ని కూడా అందిస్తోంది. ఇది లబ్ధిదారులను ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులు మరియు ఇతర సంబంధిత సంస్థలతో అనుసంధానిస్తుంది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం PMEGP పథకం రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతంగా అమలవుతోంది. ఒకప్పుడు ఇంటి పనులకే పరిమితమైన మహిళలు ఇప్పుడు స్వయం ఉపాధి రంగంలో అడుగుపెట్టి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PMEGP పథకం వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా గ్రామీణ అభివృద్ది సంస్థ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 40 యూనిట్లను ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం ద్వారా శిక్షణ అందించి వారికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించారు. జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ గ్రామీణ మహిళలకు శిక్షణ, బ్యాంకు రుణాలు, సాంకేతిక పరిజ్ఞానం అందిస్తూ వారిని చిన్న వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతోంది. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలను సంఘటితం చేసి పరిశ్రమలు స్థాపించేందుకు అవసరమైన సహకారం అధికారులు అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 40 యూనిట్ల PMEGP పథకం కింద ఏర్పాటయ్యాయి. నరసాపురం, చామకూరిపాలెం, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో మహిళలు బ్యూటీ పార్లర్లు, కొబ్బరిపీచు పరిశ్రమలు, ఆహార పదార్థాల తయారీ యూనిట్లు ఏర్పాటు చేసి విజయవంతంగా నడుపుతున్నారు. ఈ యూనిట్లు వారికి మాత్రమే కాదు, మరికొంతమందికి కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. జిల్లాలోని పెనుమంట్ర మండలానికి చెందిన శ్వేత కథ అనేక మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. డిగ్రీ వరకు చదివిన ఆమె స్వయం సహాయక సంఘం సభ్యురాలుగా ఉండటంతో గ్రామీణాభివృద్ది సిబ్బంది గుర్తించి ప్రోత్సహించారు. జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ పొందిన ఆమెకు PMEGP పథకం కింద 10 లక్షల రూపాయల రుణం మంజూరైంది. ఈ రుణంతో నరసాపురంలో బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసిన శ్వేత ఇప్పుడు సొంతంగా వ్యాపారం నిర్వహిస్తూ వివాహాలు, వేడుకలకు సేవలు అందిస్తోంది. ఆమెతో పాటు మరికొంతమందికి కూడా ఉపాధి కల్పిస్తోంది. దీనిపై శ్వేత స్పందిస్తూ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం PMEGP

0: ఎస్టీఎస్టీపీ కింద శిక్షణ ఇచ్చి రుణం మంజూరు చేశారని, ఇప్పుడు సొంతంగా సంపాదించుకుంటూ ఆర్థికంగా కుటుంబానికి చేతుగా నిలుస్తున్నానని తెలిపారు.
1: డోక్రాజ్ చెప్పినప్పుడు మేము ఇలా ట్రైనింగ్ కి వెళ్ళినప్పుడు పీడీ సార్ మాకు హామీ ఇచ్చారు సార్, ఇలా కలెక్టర్ మేడం ద్వారా మీకు షాప్ ఓపెన్ చేస్తాము, మేము 10 లాక్స్ ఇప్పిస్తాం మీకు సబ్సిడీ 3-5 అంటే ఒక్కొక్క క్యాస్ట్ కి ఒక్కొక్కలా అని చెప్పారు సార్. అలాగే నేను పెట్టుకున్నాను సార్, మా ఓపెనింగ్ కి కలెక్టర్ మేడం కూడా వచ్చారండి, ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉన్నాను సార్. నేను ఇలా ఇప్పుడు మేకప్ చేయాలని వచ్చినా కూడా నేను వెళ్తున్నాను, ఒక్కొక్క మేకప్ కి నేను 5,000 and 10,000 అలా నేను ఎర్న్ చేసుకోగలుగుతున్నాను సార్. ఈ రోజుని ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన డిఆర్డిఎస్ స్టాఫ్ కి, అలాగే కలెక్టర్ మేడం గారికి, కేంద్ర ప్రభుత్వం వారికి, మోడీ సార్ కూడా నేను ఎంతో రుణపడి ఉన్నాను.
0: ఇక నరసాపురం మండలం చామకూరిపాలెం గ్రామానికి చెందిన చామకూర విజయలక్ష్మి ఆర్థిక స్వావలంబన పయనం మరింత ఆసక్తికరంగా ఉంది. స్వయం సహాయక సంఘంలో సభ్యురాలైన ఆమె గ్రూపుకు బ్యాంకు నుంచి 20 లక్షల రుణం మంజూరైంది. తన వంతుగా వచ్చిన 2 లక్షల రూపాయలతో కొబ్బరి డొక్కలను పీచుగా మార్చి తాడు తయారు చేసే చిన్న పరిశ్రమ ప్రారంభించారు. తరువాత పీఎంఈజీపీ పథకం కింద 10 లక్షల రూపాయల రుణం కోసం దరఖాస్తు చేశారు. అయితే చదువు లేకపోవడంతో బ్యాంకు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో విజయలక్ష్మి చదువు నేర్చుకోవడంతో పాటు తన కోడలి పేరుతో పరిశ్రమను విస్తరించారు. ప్రస్తుతం వారు తయారు చేస్తున్న కొబ్బరి తాడును హైదరాబాద్ సహా పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ఈ పరిశ్రమలో ప్రస్తుతం 10 మంది పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ, పీఎంఈజీపీ పథకం ద్వారా చిన్న పరిశ్రమగా ప్రారంభించాం, ఇప్పుడు పెద్ద స్థాయిలో తాడు తయారు చేస్తున్నామని, తనతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పించడం ఆనందంగా ఉందని తెలిపారు.
2: అందరూ లేడీసే చేస్తారండి, 10 మంది అలా ఉంటారు ఇంటికి అండి. తర్వాత అదే గేదెలు దోళ్ళకి తోళ్ళు అలా ఉపయోగించుకుంటారండి.
0: పశ్చిమ గోదావరి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు చెబుతున్న దాని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక పురోగతికి ఈ పథకం కీలకంగా మారింది. మహిళలకు శిక్షణతో పాటు బ్యాంకు రుణాలు, మార్కెటింగ్పై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 35%, పట్టణ ప్రాంతాల్లో 25% వరకు సబ్సిడీ లభిస్తోందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 40 యూనిట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు, వ్యక్తిగత మహిళలకు శిక్షణ ఇచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగటానికి పీఎంఈజీపీ పథకం ఎంతో ఉపయోగపడుతోందని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు కె వేణుగోపాల్ తెలిపారు.
3: గ్యారంటీ స్కీమ్స్ లో మనం ఎస్ఎస్జీ ఉమెన్ గానీ, ఇండివిజువల్ ఉమెన్ గానీ, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఉండేటువంటి మెంబర్ ద్వారా గానీ, సో పీఎంఈజీపీ స్కీమ్స్ ని ఉపయోగించుకునేలా చేసి వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టు చేయడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా డైరీ ఫార్మ్స్ గానీ, పౌల్ట్రీ గానీ, ఎంబ్రాయిడరింగ్ మిషన్ గానీ, ఈ యాక్టివిటీస్ లో ఉండేటువంటి ఎస్ఎస్జి ఉమెన్ ఎవరైతే ఉంటే వాళ్ళని పీఎంఈజీపీ లోన్ కి మనం ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మండలాల్లో సుమారుగా 40 యూనిట్స్ ని ఫెసిలిటేషన్ చేయడం జరుగుతుంది. అలాగే ఎల్డిఎం లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ద్వారా వాళ్ళకి బ్యాంక్ లోన్స్ ఇప్పించడం, అలాగే ఈ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది 35% సబ్సిడీ ఉమెన్ కి రావడం జరుగుతుంది. అలాగే అర్బన్ లో అయితే ఇది 25% సబ్సిడీ జరుగుతుంది. ఇది మాకు ఎక్కువగా డిఆర్డిఏ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కాబట్టి రూరల్ లో యూనిట్స్ ని మనం చేయడం జరుగుతుంది. ఈ ఎస్ఎస్జి ఉమెన్ కి ఎంప్లాయ్మెంట్ కలిగించడానికి, అలాగే లోన్స్ అవైల్ చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ప్రయత్నం చేస్తాం. ఎస్ఎస్జి ఉమెన్ కి ఎవరైతే వాళ్ళు ఫుడ్ ప్రొడక్ట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బ్యాంక్ ద్వారా లోన్స్ ప్రొవైడ్ చేయించడం, వాళ్ళకి టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా ఇవ్వడానికి కాల్ సెంటర్ కూడా జిల్లాలో ప్రతి సోమవారం ఏర్పాటు చేయడం జరిగింది.
0: ఒకప్పుడు కుటుంబ పోషణకే పరిమితమైన మహిళలు ఇప్పుడు ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతున్నారు. పీఎంఈజీపీ వంటి పథకాలు గ్రామీణ మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వారిని ఆర్థిక స్వావలంబన వైపు నడిపిస్తున్నాయి. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం గ్రామీణ భారత ఆర్థిక వ్యవస్థలో మార్పుకు మార్గదర్శకంగా నిలుస్తోంది. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ నిరుద్యోగ యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్న ఈ పథకం మహిళలను కుటుంబ పరిమితుల నుంచి బయటకు తీసుకువచ్చి ఆర్థికంగా బలోపేతం చేస్తోంది. చిన్న స్థాయి పరిశ్రమలు, సేవారంగ యూనిట్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం, బ్యాంకుల సహకారం, శిక్షణా కార్యక్రమాలు సమన్వయంతో అమలవుతున్న ఈ పథకం సాధారణ కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ మహిళలు స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. స్వయం ఉపాధి ద్వారా కుటుంబాల ఆదాయం పెరగడంతో పాటు దేశ ఆర్థికాభివృద్ధికి కూడా ఈ కార్యక్రమం దోహదపడుతోంది. ఉపాధి కోసం ఎదురుచూసే స్థితి నుంచి ఉపాధి కల్పించే స్థాయికి మహిళలు ఎదగటం ప్రధానం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి 3 గంటల 30 నిమిషాలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. రాబోయే అతిథి సినీ గీతాలు. ముందుగా వినబోతున్న పాట డాన్ చిత్రంలోని గానం హరీష్ రాఘవేంద్ర.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తర్వాతి పాట బంగారు బుల్లోడు చిత్రంలో ఉంది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం, సాహిత్యం వేటూరి సుందరామూర్తి, సంగీతం రాజ్కోటి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట ప్రేమ్ పావురాలు. చిత్రంలో ఉండే గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సాహిత్యం రాజశ్రీ.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినుబుతున్న తురువతి పాట ప్రేమంటే ప్రాణమిస్తా, చిత్రంలోని గానం రఫీ, సాహిత్యం శ్రీవెన్నెల సీతారాం శాస్త్రి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథులు వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తర్వాతి పాట కొండవీటి దొంగ చిత్రంలోంది. గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి, సంగీతం ఇళయరాజా.

0: ఆకాశవాణి వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం 18 అధ్యాయాలు 700 శ్లోకాలు 700 రోజులు. ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.
1: శ్రీమద్ భగవద్గీత

0: ఎవరు అనన్యప్రేమికులైన నా భక్తులై పరమేశ్వరుడనగు నన్ను నిరంతరము స్మరించుచు నిష్కామభావముతో భజించుచుందురో, నిరంతరము చింతించుచుందురో, అట్టివారల యోగక్షేమములను నేనే స్వయముగా ప్రాప్తింపజేయుదును.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి, వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం ప్రతిరోజూ ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం. భగవద్గీత పారాయణం.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినవతున్న తరువాతి పాట యువరాజు చిత్రంలో ఉంది. గానం హరిహరన్, చిత్ర సాహిత్యం వేతూరి సుందరమూర్తి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రావయ్య అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినవుతున్న తరువాతే పాట తమ్ముడు చిత్రంలో ఉంది, గానం రమణ గోగుల బృందం. సాహిత్యం సురేంద్ర కృష్ణ.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తర్వాతి పాట నువ్వు నాకు నచ్చావు. చిత్రంలో ఉంది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం భువనచంద్ర.

మీరింతవరకు రాబోయే అతిథి సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 11 గంటలు. గుర్తు చేసుకుందాం సినీ గీతాలు. గుర్తు చేసుకుందాంలో ముందుగా వినబోతున్న పాట శ్రీదేవి చిత్రంలో ఉంది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, సాహిత్యం దాసరథి, సంగీతం జికె వెంకటేష్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం, గుర్తు చేసుకున్నాంలో వింటున్నాం సినీ గీతాలు వినబోతున్న తరువాతి పాట నోము చిత్రంలో ఉంది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీలా.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి, మీరు వింటున్నారు FM 102.2. మనం ఉన్నాం గుర్తు చేసుకుందాంలో వింటున్నాం సినీ గీతాలు. వినవుతున్న తరువాతి పాట నాగమల్లి, చిత్రంలో ఉంది గానం SP బాలసుబ్రహ్మణ్యం, P సుశీల, సాహిత్యం వేటూరి సుందరామూర్తి.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం గుర్తు చేసుకుందాంలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తురువతి పాట దొంగపెళ్లి, చిత్రంలోని గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, సాహిత్యం వేటూరి సుందరమూర్తి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం, గుర్తు చేసుకున్నాంలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట ఇంటింటి రామాయణం. చిత్రంలోంది గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి సాహిత్యం, వేటూరి సుందరామూర్తి సంగీతం, రాజన్ నాగేంద్ర.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం గుర్తు చేసుకున్నాంలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట దొంగ చిత్రంలో ఉంది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం, సాహిత్యం వేటూరి సుందరరామూర్తి.

మీరింతవరకు గుర్తు చేసుకున్నాం సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 11:30. ఇప్పుడు వినండి మరికొన్ని సినీ గీతాలు. సినీ గీతాల్లో ముందుగా వినబోతున్న పాట రేపల్లెలో రాధ. చిత్రంలోని గానం తిప్పు, చిత్ర సాహిత్యం వెటూరి సుందరమూర్తి.

0: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో వినబోతున్న తరువాతి పాట. అంతకంటే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్
3: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
1: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
3: BIS నమ్మకం.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో. వినబోతున్న తరువాతి పాట రుక్మిణి చిత్రంలోని గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం విద్యాసాగర్.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2 మనమునం సినీ గీతాలు. వినబోతున్న తర్వాతి పాట నువ్వే కావాలి చిత్రంలోని గానం శ్రీరామ్ ప్రభు, గోపికా పూర్ణిమ, సాహిత్యం సిరివెన్నెల, సంగీతం కోటి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబ్బలా
2: సై బాల్,
1: నడుగులో తామరా
2: సై బాల్,
1: బుర్రద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో. వినబోతున్న తర్వాతి పాట జయసింహ చిత్రంలోని గానం రేవంత్, రమ్య బెహర్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, సంగీతం చేతన్.

0: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 12:10. లాహిర్ లాహిర్లో సినీ గీతాలు. అందుకంటే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
0: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం లాహిర్ లాహిర్లో. ముందుగా వినబోతున్న పాట చెలో చిత్రంలో ఉంది. గానం అనురాగ్ కుల్కర్ణి, సాహిత్యం భాస్కర్ భట్ల రవికుమార్, సంగీతం మహతి స్వరసాగర్.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: మేరా జూతా హై జపానీ ఎప్పటిలో మే ఇంగ్లీస్తానీ సర్ పే లాల్ టోపీ రూసీ ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: విజయవాడ బ్రాంచ్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమనం లాహిర్ లాహిర్లో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తిరువతి పాట కిరాక్ పార్టీ. చిత్రంలోని గానం విజయ్ ప్రకాష్.

ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2. మనం ఉన్నాం లాహిర్ లాహిర్లో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తర్వాత పాట హ్యాపీ వెడ్డింగ్ చిత్రంలో ఉంది గానం. హేమచంద్ర, శ్రావణ భార్గవి, సాహిత్యం శ్రీవినిల సీతారాం శాస్త్రి, సంగీతం SS తమన్.

0: మీరింతవరకు లాహిర్ లాహిర్ లో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు. FM 102.2 సమయం 12:30 గా వస్తుంది. తెలుగులో వార్తలు వింటారు.
1: తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ నుండి రిలే వింటారు.

0: గురి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యులు పరిరక్షణ కోసం పోరాడిన వీరులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఈరోజు నివాళులు అర్పించారు. వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొట్టమొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీసును పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు ప్రారంభించారు. వెనిజులాలో ఈరోజు సంభవించిన భూకంపాల కారణంగా 32 మంది మరణించగా 700 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ అధ్యక్షులు డెల్సీ రోడ్రిగ్ తెలిపారు. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. వార్తలు వివరంగా. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యులు పరిరక్షణ కోసం పోరాడిన వీరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నివాళులర్పించారు. దేశ చరిత్రలోనే ఎమర్జెన్సీ కాలం అత్యంత చీకటి అధ్యాయాల్లో ఒకటిగా అభివర్ణించిన మోదీ, ఎమర్జెన్సీ అనేది రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడి అని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆ కాలంలో పౌర స్వేచ్ఛను తాత్కాలికంగా రద్దు చేయటం, భావ ప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు విధించటం, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను అరెస్ట్ చేయడం వంటివి జరిగాయని చెప్పారు. రాజ్యాంగం అనేది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు, హక్కులు, విధులు ప్రతిబింబిస్తుందని మోదీ పేర్కొన్నారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సూత్రాలు పరిరక్షించేందుకు భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పారు. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యులు పరిరక్షణ కోసం ఎదురొడ్డి నిలిచిన వీరులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ నివాళులర్పించారు. దేశ చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయంలో ఒకటైన ఆ సమయంలో వారి ధైర్య సాహసాలు రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాయని కొనియాడారు. ఆ కాలంలో పౌరహక్కులు రద్దు చేశారని, భావ ప్రకటన స్వేచ్ఛ హరించుకుపోయిందని, ప్రజాస్వామ్య వ్యవస్థకు కీలకమైన సమస్యలు బలహీనపడ్డాయని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యులను రక్షించడం కోసం అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడిన ప్రజాస్వామ్య యోధులందరికీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. 1975 జూన్ 25 అనేది భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయమని అమిత్ షా పేర్కొన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై మళ్లీ ఎప్పుడూ అలాంటి దాడి చేయకుండా చూసేందుకే మోదీ ప్రభుత్వం జూన్ 25 సంవిధాన్ హత్యా దివాస్గా పాటిస్తుందని హోంమంత్రి స్పష్టం చేశారు. బాబా బందా సింగ్ బహదూర్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. బాబా బందాసింగ్ బహదూర్ గొప్ప యోధులని, ఖల్సా సైన్యానికి మొదటి జనరల్ అని, అసమాన పరాక్రమానికి చిహ్నమని కొనియాడారు. మాతృభూమి, ఆత్మగౌరవ రక్షణకు అంకితమైన బాబా బందాసింగ్ బహదూర్ తన అసమాన ధైర్యం, నైపుణ్యం కలిగిన నాయకత్వంతో మొఘల్ సైన్యాన్ని అనేక సందర్భాల్లో ఓడించి వారి అణిచివేతను విముక్తి చేశారని, రైతులకు వారి హక్కులు ప్రతిఫలం దక్కేలా చూసేందుకు ఒక న్యాయబద్ధ వ్యవస్థను స్థాపించారని సామాజిక మాధ్యమ వేదికగా అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు ఉత్తరప్రదేశ్లో వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొట్టమొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీస్ ప్రారంభించారు. వారణాసిని ఢిల్లీ మీదుగా ప్రపంచంతో అనుసంధానించే ఈ మొదటి హబ్ అండ్ స్పోక్ విమాన సర్వీస్ దేశ నలుమూలలను ప్రపంచంతో, ప్రపంచాన్ని భారత్తో సులభంగా అనుసంధానించే లక్ష్యంతో ప్రారంభమైందన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొత్త హబ్ అండ్ స్పోక్ మోడల్ దేశ ప్రజల ప్రయాణ విధానంలో ఒక చరిత్రక మార్పు తీసుకొస్తుందని తెలిపారు. దేశంలో ఏ నగరంలో నివసిస్తున్న ఎవరైనా సరే తమ సొంత నగరం నుంచే అంతర్జాతీయ ప్రయాణం ప్రారంభించవచ్చని, మన దేశ విమానాల్లో ప్రపంచవ్యాప్తంగా సులభంగా నమ్మకంతో పయనించవచ్చని చెప్పారు. గడిచిన 12 ఏళ్లలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువైందని, 2014లో 74గా ఉన్న విమానాశ్రయాల సంఖ్య నేడు 160కి పైగా పెరిగిందని తెలిపారు. రాబోయే 6 వారాల్లో మరో 6 విమానాశ్రయాలను ఈ మోడల్తో అనుసంధానిస్తామని మంత్రి తెలిపారు.
1: This has been long pending reform that we wanted to bring in Indian civil aviation. India has become the third largest domestic aviation hub in the whole world. Now we want to take it to the next level. In the next 6 weeks, just like how we have started Varanasi here today, we are connecting it to Delhi airport as the hub, and from there they can connect to 17 cities across the world. And now taking the similar concept, in the next 6 weeks we want to start it in 6 new more airports.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. భారత్ యూకే ఆర్థిక వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. లండన్ పర్యటనలో భాగంగా బ్రిటన్ వ్యాపార వాణిజ్య శాఖ కార్యదర్శి పీటర్ కైల్తో గోయల్ ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. భారతీయ ఎగుమతుల మార్కెట్ పరిధి పెంచేందుకు సంబంధించిన అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. ఈ పర్యటనలో గోయల్ ఇండియా గ్లోబల్ ఫోరం ప్రారంభ సెషన్లో ప్రసంగించడంతో పాటుగా హెచ్ఎస్బీసీ, రోల్స్ రాయస్ వంటి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్స్తో సమావేశమవుతారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 120 బిలియన్ యుఎస్ డాలర్లు చేర్చాలనే ఉమ్మడి లక్ష్య సాధనకు ఈ పర్యటన దోహదపడుతుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు వచ్చిన విరాళాల నిర్వహణపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని దాఖలైన బిల్లుపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు ఈరోజు నిరాకరించింది. అయితే ఈ వ్యవహారం నిర్ణీత సమయంలో విచారణకు స్వీకరిస్తామని పిటిషనర్కు కోర్టు హామీ ఇచ్చింది. కీలక ఆధారాలు సంరక్షించేందుకు వీలుగా అత్యవసర విచారణ జరపాలని న్యాయమూర్తులు బివి నాగరత్న, జాయ్ మాల్యా బాగ్జీలతో కూడిన ధర్మాసనానికి పిటిషనర్ న్యాయవాది నరేంద్ర కుమార్ గోస్వామి విజ్ఞప్తి చేశారు. అయోధ్యలో రామాలయంలో విరాళాలు, కానుకలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, డిజిటల్ చెల్లింపుల రికార్డ్స్ భద్రపరచాలని పిటిషన్ కోరింది. అలాగే ట్రస్ట్ నిధుల నిర్వహణలో పారదర్శకత, విరాళాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని పేర్కొంది. ఆర్థిక అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించిన ప్రత్యేక విచారణ సంఘం దర్యాప్తు పిటిషన్ ప్రస్తావించింది. ఈ కేసు కేవలం విరాళాల నిర్వహణకు సంబంధించిందేనని, మతపరమైన ఆచారాల్లో జోక్యం చేసుకోలేదని పిటిషనర్ స్పష్టం చేశారు. మరోవైపు లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్పంత్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల సిట్ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆలయ నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ ఇంకా కొనసాగుతుంది. వెనిజులాలో ఈరోజు ఉదయం సంభవించిన వరుస భూకంపాల కారణంగా 32 మంది మరణించగా 700 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ అధ్యక్షుడు డెల్సీ రోడ్రిక్ తెలిపారు. కార్కాస్ పరిసర ప్రాంతాల్లో పలు భవనాలు కూలిపోవడంతో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. జాతినుద్దేశించి ప్రసంగించిన రోడ్రిక్స్ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు విద్యార్థులకు క్లాసులను, అత్యవసరం కాని ఇతర కార్యకలాపాలు నిలిపేస్తున్నట్టుగా ప్రకటించారు. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వెనిజులాలో సంభవించిన తీవ్ర భూకంపాలతో జరిగిన నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. వెనిజులా ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు తన సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ విపత్తుతో ప్రభావితమైన వారందరికీ భారత్ అండగా ఉంటుందని, అన్ని సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉన్నామని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, సిక్కిం పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, జార్ఖండ్, మధ్య మహారాష్ట్ర, పశ్చిమ మధ్యప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్లో ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ సంస్థ పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, జమ్మూకాశ్మీర్, లడక్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఈశాన్య ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, విదర్భ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఇలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఈరోజు బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేస్తుంది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. హర్మిన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో భారత మహిళల జట్టు ప్రస్తుతం ఆడిన 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి గ్రూప్ ఏలో 2వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 2 మ్యాచ్లు గెలిచిన రన్ రేట్ తక్కువ కారణంగా 4వ స్థానంలో ఉంది. భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 64 పరుగులతో భారీ విజయంతో ఈ టోర్నీ ప్రారంభించింది. ఆ తర్వాత నెదర్లాండ్స్పై 95 పరుగుల తేడాతో మరో విజయం అందుకుంది. అయితే గత మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా రోజు ఉదయం మాంటెరియోలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 1-0 తేడాతో సౌత్ కొరియాపై విజయం సాధించి ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా నాకౌట్ దశకు చేరుకుంది. అంతకుముందు మెక్సికోలో జరిగిన మ్యాచ్లో మెక్సికో 3-0 తేడాతో చెక్ రిపబ్లిక్ను ఓడించింది. ఇక గ్రూప్ సి మ్యాచ్లో మొరాకో హైతీని ఓడించి నాకౌట్కు దూసుకెళ్లింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం పోరాడిన వీరులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఈరోజు నివాళులు అర్పించారు. వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొట్టమొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీసును పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. వెనిజులాలో ఈరోజు సంభవించిన భూకంపాల కారణంగా 32 మంది మరణించగా 700 మంది పైగా గాయపడ్డారని ఆ దేశ అధ్యక్షుడు డెల్సీ రోడ్రిక్ తెలిపారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఈరోజు మాంచెస్టర్ లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్ లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి మీరు వింటున్నారు. FM 102.2. సమయం 12:40. జానపద కళారూపాల్లో ఇప్పుడు వినండి.
3: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో ఇలో నారాయణమ్మ కథ శ్రీమతి మిరియాల రంగమ్మ బృందంచే తంబూరు కథ వింటారు.

మంది తోటకోడళ్ళు చాలా ఒక పుణ్యాత్తులు. మా ఎండకెళ్ళిన వారిని ఎండకేకేసి ఆకులను వారే కన్నం పెడతారు, వస్త్రం లేని వారికి వస్త్రం ఇస్తారు. 6 మంది తోటకోడళ్ళు ఎవరి దేవికే నోము.

వచ్చింది. అమ్మా ఒక ఎత్తే ఒక పొడుగున్నారు, ఎంత చక్కగా వీరు ఉన్నారా ఈ పిల్లలు ఎవరమ్మా అని చక్కగా వీరుగో నీ పొరుగమ్మను అడుగుతుంది. అమ్మా ఎవరు పిల్లలు కాదమ్మా, నీ మరిది కొడుకులు ఉన్నారు, నీ తోటి కోడళ్ళ పిల్లలు ఉన్నారు. అమ్మా చక్కగా నాకన్నా వేడెనకాలు వచ్చారు, చక్కని బాలల కన్నారు అమ్మాయి.

కొడుకుల దగ్గరకు వచ్చింది, మరిది కొడుకుల దగ్గరకు వచ్చి అమ్మా ఎక్కడ లేని కూడా ఏడుస్తుంది నారాయణ, ఒకరి దుఃఖం అడం వస్తుంది, ఎందుకు పెద్దమ్మ ఏడుస్తున్నావు, మేమవుతావు బాబు చక్కగా మీ నాన్నలే నాకు మరుదులు అవుతారు, మేము తోటి కోడలం బాబు నాకు కూడా బిడ్డలు లేరు, చక్కగా నాయన పాలు పోసి పరమాన్ని వండుతాను, నెయ్యి పోసి నీతిగారు వండుతాను, మా ఇంట్లో భోంచేయండి పెద్దమ్మ, ఇప్పుడే మా మా ఇంటికి వెళ్ళి భోంచేసి వచ్చాం, రేపు వస్తాం పెద్దమ్మ, అలాగే బాబు మర్చిపోకండి, మధ్య కొడుకులతో చెప్పి చక్కగా నారాయణమ్మ చక్కగా నారాయణమ్మ ఎక్కడికి వచ్చింది అమ్మా పాలు పోసి పరమాన్యం ఉండింది, నెయ్యి పోసి గారెలుండి కొడుకులకి చక్కగా అమ్మ ఏమేసింది చక్క జిల్లెడ ఆకులు ఇస్త్రా కుట్టింది, ఆరు మందికి ఆరు ఇస్తట్లేసింది, ముద్ద ముద్ద వండమ్మే పెట్టారా అమ్మా, తిన్నవక్క గంట పొద్దుకి అమ్మా కాదు.

0: కడుపులో మంటలు వస్తుంది.
1: మంటలతో కలాస మధ్య గుంటి పెద్దమ్మ అలాగైన చక్క నారాయణమ్మ చక్కగా సొన్నం కుండకాడకొచ్చి చేతుడు సొన్నం చెంబులో కలిపి ఆరు మందికి ఆరు కళాసలు ఇచ్చింది. మధ్య గంట చేతికి ఇచ్చింది.

ఆలోచన. పిల్లలు కూడా ప్రాణ వదులును మా చూసింది నారాయణ. అమ్మాయి పిల్లలు ఎక్కడో చస్తారనుకున్నాను, నా ఇంట్లో చచ్చిపోయారు. అయ్యో నారాయణమ్మ చక్కగా కాలు కూడా తడపగట్టి దాని ఇంటి అవసరేముందమ్మా, పాడుబడి ఇప్పుడు బావి ఉంది, నుయ్యి ఉంది, కాలు కూడా తడపగట్టి బావిలోన బాల ఆలవేశానమ్మా. బాయిలో బాలా వేసి అమ్మ పైన బల్ల పెట్టి పైన

0: అడిగినట్టుగా మర్యాద లేకుండా ఇంట్లో ఉంది.
1: ఏమి అడగనట్టుగా ఇంట్లో ఉంది నారాయణ,
0: నారాయణమ్మ ఏమి అడగనట్టుంది నారాయణమ్మ. కథ లేకుండా ఇక్కడ బిడ్డల కన్న తల్లులు, అయ్యో బాలల కన్న తల్లులు. మా పిల్లలు చాలా పొద్దుపోయింది, ఇంకా ఇంటికి రాలేదా. మా ఊరంత పిల్లలు కూడా తల్లులు కలదిరిగారు,
1: వెళ్ళారు
0: లేరు. పంతులు గారింటికి వచ్చారు, అయ్యో పంతులు గారు ఏమయ్యా మా పిల్లలేరి, మా ఎప్పుడో పడి వదిలేసేందమ్మా, ఎక్కడ ఆడుతున్నారో వెళ్ళి చూసుకోండి అమ్మా. ఊరంతా కలదిరిగారు, ఎక్కడ చూసినా పిల్లలు లేరు. నాయన ఎక్కడికి వెళ్ళిపోయారు చిన్ని బిడ్డలు, ఆరు మంది తోటుకోడళ్ళు. చక్కగా నారాయణ ఇంటికి వచ్చారు. అమ్మా నారాయణమ్మ మా బిడ్డలు చూసాము, మాకేం తెలియదమ్మా బిడ్డలు, మీ బిడ్డలు నాకు తెలియదు. అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయారు.

ఎక్కడికి వెళ్ళిపోయారని ఎక్కడ లేని ఏడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అమ్మా ఈ బాలను తీసుకురావటం, అమ్మా మందు పెట్టి నూతులో వేయటం, అమ్మా దాసీరవణం ఉంది నారాయణం కింద దాసీరవణం అన్న, ఏడేడు మేడలు కడిగి చక్కగా తూడిచి ముగ్గేసేది అమ్మా నారాయణమ్మ. మా వరహానకి 4 రూపాయలు వరహ ఇచ్చేది అమ్మా చక్కగా నారాయణమ్మ. బాల తంపి చూసింది ఎక్క నారాయణమ్మే పొద్దున్న తీసుకొచ్చిందమ్మా, మందు పెట్టి నూతులో వేసింది, చూపిస్తాను రా అన్నని. ఆ దాసీరవణమ్మ 6 మంది తల్లిగారిని చూడగా ఆ పిల్లలు నూతులో పడ్డ పిల్లలు ఎలాగున్నారమ్మా, సొప్పపిండిల్లాగా తేలిపోయారు. బాబు నా అమ్మ నారాయణమ్మ, నారాయణ మిమ్మల్ని చంపడానికి దాని ప్రాణం ఎలాగొచ్చిందో, మనసు ఎలాగొప్పిందో, అమ్మా మా బిడ్డలు చూపెట్టావు ఇంతే చాలని. అమ్మా 7 వారల బంగారు నగలు, 6 మంది తోటుకోడళ్ళు, నగల మూట చక్కగా ముసమ్మ చేతికిచ్చాను. మా అమ్మాయి ఎక్కడ నువ్వు పనిచేయక్కర్లేదు, ఈ డబ్బు నువ్వు కూర్చొని తినచ్చు. అయ్యో ఎవరి బిడ్డలు వారెత్తుకొని కలిగారు కూడా నూతులు పడ్డారా మరి పిల్లలకి తల్లిని చూపించకపోయినా బాగుండు, బతికే వారు వారే వారే పోయారు, ముసలి ప్రయాణం ఉంటే ఎందుకు పోతే ఎందుకు. అమ్మాయి నగల మూట కూడా నూతులు వేసి

మర్యాద లేకుండా చక్కగా నారాయణమ్మ ఉంది, నారాయణమ్మ కథలాగా ఉండని. ఇక్కడ శంకరుడు కళ చూశాను, మా గంగాదేవి బాగా చూసింది, పుణ్యం వచ్చి నూతిలో పడది, పాపం వచ్చి ఊరేగుతుందని. ఆ భగవంతుడు శంకరుడి దగ్గరికి గంగాదేవి వెళ్ళిపోయి, అయ్యో చక్కగా ప్రాణేశ్వర, చక్కగా చచ్చిపోయిన వారిని బ్రతికించండి. అలాగేనని కోరుడు పూతేశాడు భగవంతుడు. గంగాదేవి చక్క ఉప్పొంగి పడుకున్న వారు లేసినట్టుగా మా పక్క మెట్టు దులుపుతూ దిగుదిగ్గున లేచారు. బాబు మీరు ఎందుకు చచ్చిపోయారమ్మా? అయ్యో తాతయ్య మేము ఎందుకు చచ్చిపోయామా? అయ్యో శంకర సర్వేశ్వర, మా అక్క నారాయణమ్మ బిడ్డలు చంపి నూతులో వేసింది, అందుచేత మేము చచ్చిపోయాం. అవునా అమ్మా? మా ముసలమ్మ మేము ఎందుకు చచ్చిపోయాం? ఈ కొడుకులు చచ్చిపోయారని తల్లిని చూపించాను. ఈ తల్లులే నగల మూట నాకు ఇచ్చారు. ఈ నగల మూట నాకెందుకు పాపం వస్తుందని నగల మూట నూతులో వేసి నేను కూడా చచ్చిపోయాను. మా అమ్మ నువ్వు చాలా మంచిదాని, ఆ డబ్బు కానీ తీసుకుని ఇంటి ఆ నగల మూట తీసుకుని నువ్వు తినింటే తరంతా అనుకోండి పాపం పెరిగిపోయింది. మా అమ్మకి చక్కగా బొద్దుతోడు వదులుకుంటు

కళ్ళ చూసింది అమ్మా చక్కగా నారాయణమ్మ కళ్ళ చూసి మా ఎవరు మేడల్లో వాళ్ళ హాయిగా ఉన్నారు శంకరుడు కళ్ళ చూశాను మా వారు వీరు చెప్పంగా విన్నాను మా నారాయణమ్మ ఇంటికి ఆళ్ళ భిక్షానికి వెళతాను అమ్మా ఏమిస్తుందని ఆ భగవంతుడు శంకరుడు ఆ జంగవేషము ఏ రీతిగా కడుతున్నాడమ్మా.

గాదులు బింబోసుకునే గాదులు, అయ్యో ఏమీ లేదు వెళ్ళిపోవయ్యాలే మా కాశీకెళ్ళే, నేను ముసలాయన్ని మానందకెళ్ళే నేను ముసలోని అమ్మా వండిన వండు గుప్పుడు పెట్టమ్మా కాశలో నీ పేరు చెప్పుతమ్మా నారాయణ దోషుడి బియ్యం చేత పెట్టింది ఏడేడి మేడలో కూడా దాటానా అమ్మా వెనక్కి తిరుగు చూసింది నారాయణమ్మ గాది ఎంత చిన్న మళ్ళీ గాదులో వేసుకుంది నారాయణమ్మ మళ్ళీ ఎక్కడికి వచ్చిందమ్మా చక్కగా 6 సంవత్సరాలు అమ్మ సోళ్ళు ముక్కుపోయి సోళ్ళు అమ్మ పురుగులు పెట్టి ఉన్నాయి అమ్మ దంబు చెరిగితే చుట్టుపోతుంది బాగు చేస్తే మట్టి పోతుంది అమ్మ మట్టో చుట్టో పొట్టలో పడుతుందని నారాయణమ్మ మంచి నీళ్లతో ఎస్తలు పెడితే రెండు దమ్ముడు ఉప్పు కావాలి రోజు దమ్ముడి పోతే నాకు ఎలాగొస్తుందని నీళ్లతో ఎస్తలే పెడతాదో.

ముసలోడు పాపం, మయా పళ్ళున్నాయో లేవో, కాసులో నా పేరు చెప్తాడంట. అలాగే నారాయణమ్మ అమ్మా చొక్క కాకుండా కాడకొచ్చి చేతుడు చూడు సోపా చేతుడు.

0: నాకేమి లాభము, నిన్ను తాగానంటే ఒక్క పూట ఆగడి సేపోతుందో మరి నాక. కుండలో వేసుకుంది నారాయణమ్మ. ముసలోడు పాపం అమ్మా చక్కగా ఎక్కడికి వచ్చిందమ్మా, టంకు పెట్టి కాడికి వచ్చింది. కప్పుకుంటే ఎచ్చగా ఉంటుంది, ఒక చీర తీసింది పాత చీర. అమ్మా పరుసుకుంటే మెత్తగా ఉంటుంది. అయ్యో చలికాలం అని ఓ పాత చీర చేత పెట్టి ముందుకి అమ్మా ఏడు అడు ఏడు మేడలో కూడా దాటానా. పెట్టి ఎంత చిన్న బోయనమ్మా, ఒక వరహా చేత పెట్టింది. వరహానగా 4 రూపాయలు ఓన్లే ముసలోడు చుట్టుముక్కన కొనుక్కుంటాడు. కొట్టు ఎంత చిన్న ఓయనమ్మా, అమ్మా ఎన్ని రోజులు పెట్టి దాచుకున్నాను ఎవరా, అమ్మా ప్రయాణికి ఇస్తే నాకేం లాభము అని మళ్ళీ వరహాలు కొట్టు వేసుకుంది నారాయణమ్మ. భగవంతుడు శంకరుడికి ఏమిస్తన్న బుద్ధి పుట్టలేదు. అయ్యో నారాయణమ్మ ఏడేడు మేళ గుడ్డ అలికేసింది నారాయణమ్మ కంటి కనిపించింది. అది చూసింది నారాయణమ్మ, ఇది ధర్మం ఇస్తానని చక్కగా నారాయణమ్మ అమ్మా సున్నం కుండ కాడికొచ్చి ఆ గుడ్డ అందులో ముంచి జల్లి మూకుట్లో పెట్టుకొని ఏడేడు మేడలో కూడా దాటానా. అమ్మా అన్నం అన్నావు కదని సంచి పెట్టుకో, తోలు పెట్టి చేతయ్యా. మా బాగా చూశాడు శంకరుడు, అన్నం పుట్టిస్తాను నారాయణమ్మ అన్నంలో వేస్తుంది వేయట్లేదు. అయ్యో సున్నమని ఆ భగవంతుడు శంకరుడు సంచి నుండి అన్నం పుట్టించాను. అయ్యో తాతయ్యో ఈ అన్నం నా ఇంట్లో ఉంటూ 3 రోజులు తిందును, ఎందుకు అన్నం ఏం చేస్తావు. నా ఇంట్లో మనమల గల్లవాడిని, మునుమనవల గల్లవాడిని, కోడళ్ళ గల్లవాడిని, కొడుకుల గల్లవాడి, ఇద్దరు భార్యలు గల్లవాడి. అమ్మా నీ నెల్లాలు అందరికి పెట్టాలి. అలాగే తాతయ్యా చక్కగా అన్నంలో సున్నం వేసిను, అమ్మా ఉట్టన్నం పెట్టావు, పెట్టిన ఫలితం ఉండదు,
1: ఫలితం ఉండదు.
0: కొద్దిగా పచ్చడుంటే అమ్మా బోళ్ళు జాడీలు ఇంటి నిండా అమ్మ జాడీలు ఉన్నాయి.
1: కూరన్నాయమ్మా
0: కూర వండుకోలేదు. ఏమిటంటావమ్మా నీనా చక్కగా దావత అవుతాను. నారాయణమ్మ ఎక్కడికి వచ్చింది, ఏది సాలలకు వచ్చి చక్కగా నారాయణమ్మ చక్కగా పేడ కూడా చేత పెట్టి అన్నం ఏంటమ్మా నల్లగా ఉంది. ఇందాక చేశాను తాతయ్య గోంగూర పచ్చడిని, ఏది పేడ చాల వేసానమ్మా అన్నంలో సున్న వేసే పాటికే అన్నమంతా సున్నాము అయిపోయానా. అయ్యో భగవంతుడు శంకరుడు అయ్యో బాలవేరు దగ్గరకు
1: వచ్చి
0: అమ్మా నారాయణమ్మ పేడేస్తున్నాం దానం చేసింది. అమ్మా ఎవరో చెప్తే ఏదో కదా అనుకున్నాను. ఆ గుడ్డ నదిలో పారవేసింది. గంగాదేవి కళ్ళ చూశాను, అయ్యో పరమేశ్వర నీకు లేను వస్త్రం నాకెందుకని తల్లి దరికొచ్చి భగవంతుడు శంకరుడు పారబెట్టి చక్కగా చూసింది. అందులేముందమ్మా కంది గంజ ఉంది, పుచ్చిపోయిన గంజ. అమ్మా నారాయణమ్మ దొరికిందని ఆవిసి దొరికిందని భగవంతుడు శంకరుడు ఏటు ఒడ్డున కుదురు వేసి కుదుట్లో రా మొక్క వేసినాడా. కందికాయ అన్ని అమ్మా
1: గట్టిగింజ
0: అన్ని పుచ్చిపోయిన గింజలు, గట్టి గింజ ఒకట్లేదు. అమ్మా నారాయణమ్మ అమ్మా నారాయణమ్మ చక్కగా అమ్మా నాకు పేడా సున్నం ఇచ్చావు కాబట్టి పేడలోని పురుగుని నారాయణమ్మ అమ్మా నారాయణమ్మ కథ లాగున్నది. ఇక్కడ చక్క 7 మంది అన్నదమ్ములు గంగాస్థానానికి వెళ్ళారు, వారి కథ చెప్పాలి. 7 మంది అన్నదమ్ములు మా 6 మంది తమ్ములు చక్కగా స్నానాలు చేసి చక్కగా బ్రాహ్మణులతోటి మంత్రాలు చదివించుకొని చక్కగా డబ్బులు దక్షిణిస్తున్నారు. ఇక్కడ చక్కగా గోపయ్య

0: అన్నదమ్ములు చక్కగా కొబ్బరికాయ కొట్టి చక్కగా అట్టుపళ్ళు పూజ చేస్తే అభిషేకాలు చేసుకుంటున్నారు. అమ్మా అయన్నీ మనకు అవసరమా? డబ్బులన్నీ అయిపోతాయి. మా నారాయణమ్మ ఎలాడదో గోపయ్య కూడా అలాంటి వాడు. అమ్మా రాగి డబ్బుతోటి అమ్మా ఆ కాశీ అంతా తిరిగాడు, ఎక్కడ కూడా ఖర్చు పెట్టలేదు. మనం ఒక ఇంటికి వచ్చింది అయ్యో చక్కగా అమ్మా గోపయ్య మా ఆరు మంది తమ్ములు, ఆరు మంది తోటికోడళ్ళు, ఆరు మంది కొడుకులు చక్కగా ఎవరిళ్లలో వాళ్ళు ఉన్నారు. భగవంతుడు శంకరుడు కళ చూసిన మా నారాయణ ఇంటికి వెళ్ళాను, పేడస్తున్న ధర్మం ఇప్పుడు కొడుకునిస్తానేమంటాడు. అయ్యో శంకరుడు మారుతుందో అని మళ్ళీ ముసలి ముసలు జంగమయ్యి అయ్యో గా ఎక్కడ పుట్టాడమ్మా చక్కగా నారాయణ ఇంటికి పుట్టి గణగణ దేవుడు గంట కొట్టినాడా భగవంతుడు. మళ్ళీ వచ్చాడు బయటికి, ఇంకా తాతయ్య గారికి బుద్ధి రాలేదు. ఏంటమ్మా తాతయ్య అమ్మా అమ్మ నారాయణమ్మ కొడుకునిస్తాను కొంగు పట్టావమ్మా నారాయణమ్మ. అయ్యో అయ్యో తాతయ్యో కొడుకునిస్తావా చాలే, మొన్నే చక్క సరకారి ఆయన వచ్చాడు, ఐదు వరహాలు ఇచ్చాను, ఐదు రూపాయలు నాకు ఇచ్చావంటే గాజులు వేసుకుంటాను పన్ను కట్టాను. అమ్మా అలాగనా, పుడితే వాడికి పురుడు చేయాలి, పెరిగితే వాడికి వాడికి సాగు చెయ్యాలి. అక్కర్లేదయ్యా నా కొడుకు అంతా ఖర్చు అయిపోతుంది. అలాగేనే భగవంతుడు, ఆ భగవంతుడు శంకరుడు గోరుడి పుతేసిను అమ్మా నారాయణమ్మ
1: ఖర్చులేముండదు.
0: అబ్బాయి కూడా అబ్బాయి కూడా చాలు అమ్మా
1: ఖర్చూరు పండు ఇస్తాను,
0: ఖర్చూరు పండు చక్కగా నవ్వించి ఉత్తరాది మింగేసింది. ఆ చూడ చక్కెర కొడుకు మా నారాయణమ్మ కడుపులో ఎలా జన్మిస్తున్నాడు.

అండి బాలుడు. మాస్టర్ ఎలాగున్నాడమ్మా మల్లికార్జున, వేస్తే 1000 రూపాయలు పట్టుకుంటే 10 రూపాయలు. మా శంకరుడు వర మందు కలిగాడు, ఎంతో అందంగా ఉన్నాడు, ఎంతో బాగున్నాడు అబ్బాయి. అమ్మా చక్కని ఒక కుమారుడు, మా ఇవాళ చక్కగా మన సేనుందే మన ఎకరం పొలంలో, మా ఎకరం పొలంలో చక్కగా అమ్మ దోసపాది వేద్దాం వేద్దామని పాదు చక్కగా మా చక్కగా పాదు వేసింది శంకరుడు మాయ వల్ల చక్కగోడనే కాత కాసినమ్మా. ఆ పాదు కొడుకును కూడా ఆ తోటలోనే మంచి కట్టి మంచి మీద.

0: లేవు.
1: అబ్బాయి పుణ్యం,
0: వాళ్ళ తల్లిదండ్రులు
2: పాపాత్ములు.
0: అబ్బాయి
2: జాలని నెలతారని ఆ భగవంతుడు శంకరుడు ముసలి రూపమాయనమ్మా అడుగు పుచ్చపా దగ్గర పుట్టిన అమ్మా పుట్టగా ఆయన నాకు ఆకలేస్తుంది
0: మళ్ళీ
2: ఉంటే పెట్టు అమ్మా అన్నం ఎలాగుంటుంది. ఇప్పుడే మా అమ్మ సోడంబలు ఇచ్చింది తాతయ్య, ఇప్పుడే నేను కడుపు నిండా తాగేసా, ఏం నా ఇక్కడ ఏముంది మల్లయ్య లేదని వెళ్ళిపోతాను. అమ్మా లేదని ఎలాగన్ను మా
0: తల్లిదండ్రులు
2: పుచ్చకాయలు దోసకాయలు ఎరగ్గాసాయి. అయ్యో అమ్మా తల్లిదండ్రులు లెక్క పెట్టుకుని వెళ్ళిపోయారు. అయ్యో ఏమి ఇవ్వాలి బాబు ఇవ్వనను మల్లయ్య వెళ్ళిపోతాను. అమ్మా ఎలాగాని అమ్మా చక్క పాకెనకాయలు ఉంది పుచ్చపాదు చక్కగా అమ్మ దోస పండు బాగా ముగ్గుపోయింది. అయ్యో తాతయ్యకి ఇస్తాను తింటాడని చక్కగా కోసి చక్కగా మళ్ళీ చక్కగా తాతయ్య గారికి తాతయ్య గవ్వగా తాతయ్య శంకరు అమ్మా నాయన తల్లి మంచిది కాదు తల్లిదండ్రి మంచోళ్ళు కాదు. అయ్యో చక్కగా కలపాత్ములు అమ్మ పాపాత్ములు ఆయన ఆకలి కూడా తీర్చును మల్లికార్జున శంకరుడు తీర్చును.
0: మంచివాడు
2: ఎంత మంచివాడు అని శంకరుడు కూడా చాలమన్నాడమ్మా. గోపయ్య నారాయణమ్మ వెళ్ళి వచ్చింది అమ్మా ఒక కాయ తప్పొస్తుంది బాబు కాయ ఎవరికైనా ఇచ్చావా అమ్మా నాకు తెలియదమ్మా నిజంగా చెప్పు అమ్మా. ఇందాక ఒక తాతయ్య గారు వస్తే ఆకలి ఆకలి అన్నాడమ్మా దోసపండు ఇచ్చాను అలాగిస్తే మన ఇల్లు గుల్ల అయిపోతుంది. ఏమండో గోపయ్య గారు ఇలాంటి అబ్బాయి మనకు వద్దు మనం ఎక్కడికన్నా వెళ్తే అబ్బాయి గుల్ల చేసేస్తాడు. మీరు కాళ్ళు పట్టుకోండి తలకాయ పట్టుకుంటాను ఆ మల్లయ్యని రెండు ముక్కలు తగవేసి అమ్మా రెండు ముక్కలు తగవేస్తుంది. అయ్యో చూసానమ్మా భగవంతుడు అయ్యో ఆయన నా వల్ల నువ్వు చచ్చిపోయావని మల్లికార్జున అయిపోయినాడా భగవంతుడు వెళ్ళిపోయింది. ఆరు మంది తోటకోడళ్ళు ఆరు మంది మర్దులు ఆరు మంది కొడుకులు మా వారొక్క పుణ్యాత్తులు పుణ్యం చేసుకున్న వారికి.

0: మీరింతవరకు ఇలో నారాయణమ్మ కథ శ్రీమతి మిర్యాల రంగమ్మ బృందంచే తంబూరు కథ విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
2: ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2. సమయం 1:10. సినీ గీతాలు. సినీ గీతాల్లో ముందుగా వినబోతున్న పాట హలో గురు ప్రేమ కోసమే. చిత్రంలోంది గానం అల్ఫోన్స్ జోసెఫ్, సాహిత్యం శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో వినుగుతున్న తరువాతి పాట లవర్స్ చిత్రంలోంది. గానం అజిన్ నిజర్, సాహిత్యం శ్రీమణి, సంగీతం సాయి కార్తిక్.

మీరు ఇంతవరకు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 1:20 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్రా డ్యాం కొత్త స్పిల్వే గేట్లను ప్రారంభించిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రేపు మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. దేశంలో 1975లో విధించిన ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత క్లిష్టమైన కాలంగా నిలిచిందని పేర్కొన్న కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో యోగాను ప్రజల దైనందిన జీవితంలో భాగం చేసే లక్ష్యంతో ఇంటింటికి యోగా కార్యక్రమానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. వార్తల వివరాలు. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్రా డ్యాం కొత్త స్పిల్వే గేట్లను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిలు ఈరోజు ప్రారంభించారు. 2024 ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోవడంతో నిపుణుల కమిటీ సూచనతో 51 కోట్ల రూపాయలతో 33 కొత్త గేట్లను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. గేట్ల ప్రారంభోత్సవం అనంతరం హోస్పేటల్లో జరుగుతున్న బహిరంగ సభలో కేంద్ర మంత్రి, 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. రేపు మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సత్యం, విశ్వాసం కోసం తన ప్రాణాలను అర్పించిన ప్రవక్త మనమడు హజ్రత్ ఇమాం హుస్సేన్ అమరత్వాన్ని మొహరం గుర్తు చేస్తుందని ఈరోజు విడుదల చేసిన సందేశంలో ఆయన పేర్కొన్నారు. మంచితనం, త్యాగం, ధర్మబద్ధతకు ప్రతీకగా నిలిచిన ఆయన జీవితం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని వెల్లడించారు. మొహరం నిజమైన అర్థం మంచితనం, త్యాగాన్ని స్మరించుకోవడమేనని, ఆత్మపరిశీలన, స్మరణ ఆధ్యాత్మిక భక్తికి ప్రతీకగా నిలుస్తుందని గవర్నర్ వివరించారు. మానవతావాదాన్ని ప్రతిబింబించే మొహరం స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఆయన ఆకాంక్షించారు. దేశంలో 1975లో విధించిన ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత క్లిష్టమైన కాలంగా నిలిచిందని కేంద్ర బొగ్గు

0: పర్యాటకల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సంవిధాన్ హత్యా దివస్ సందర్భంగా స్వేచ్ఛ, జవాబుదారితనం, ప్రజాస్వామ్య సంస్థల పరిరక్షణ ఎంత ముఖ్యమో చరిత్రలోని కొన్ని అధ్యాయాలు గుర్తు చేస్తాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికలో వెల్లడించారు. ఎమర్జెన్సీ కాలంలో భారీ ఎత్తున అరెస్టులు, పౌరహక్కులపై ఆంక్షలు అమలయ్యాయని తెలిపారు. రాజకీయ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, జర్నలిస్టులు నిర్బంధానికి గురయ్యారని, పత్రికలు, ప్రచురణలపై నియంత్రణలు విధించబడినట్లు గుర్తు చేశారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను పరిరక్షించాల్సిన అవసరాన్ని ఆ ఘటనలు స్పష్టం చేశాయని కిషన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 27న వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్న నేపథ్యంలో అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయసునీత తెలిపారు. డోర్నాలలో ఏర్పాటు చేస్తున్న హెలీప్యాడ్, బహిరంగ సభ ప్రదేశాలను జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్తో కలిసి కలెక్టర్ నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించడంతో పాటు నిర్వాసితులకు పరిహారం చెక్కులను ముఖ్యమంత్రి అందజేయనున్నట్లు తెలిపారు. నిర్వాసితుల కోసం రాష్ట్ర బడ్జెట్లో 905 కోట్ల రూపాయలను కేటాయించినట్లు కలెక్టర్ పేర్కొంటూ,
1: పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పరిశీలనకు ఈ నెల 27వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు రానున్నారు. ఈ ప్రాజెక్టు పనుల పరిశీలనతో పాటు ప్రాజెక్టు నిర్వాసితులకు అందించే పరిహారం విషయంలో ఇప్పటికే ప్రభుత్వం 905 కోట్ల రూపాయల బీఆర్ఓను కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా బిల్స్ అప్లోడింగ్ కూడా అవుతుంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 27వ తారీఖు రోజు కొంతమంది నిర్వాసితులకు ఈ నష్టపరిహారం ఇప్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. దాదాపుగా 300 కోట్ల రూపాయలకు బిల్స్ అప్లోడ్ చేయడానికి మాకు ఆదేశాలు అందాయి. ఇప్పటికే 80 కోట్ల రూపాయల బిల్స్ అప్లోడ్ చేయడం జరిగింది. ఈ రోజు మాక్సిమం కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాం.
0: రాష్ట్రంలో యోగాను ప్రజల దైనందిన జీవితంలో భాగం చేసే లక్ష్యంతో ఇంటింటికి యోగా కార్యక్రమానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. యోగాంధ్ర 2026 కార్యక్రమాలు విజయవంతంగా ముగిసిన సందర్భంగా నిన్న నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లా కేంద్రాల నుంచి స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు కార్యాలయాల వరకు యోగాసనాల కార్యక్రమాలు నిరంతరంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు ప్రతిరోజు యోగాను ఆచరించేలా శాఖాపరంగా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యోగా అండ్ న్యాచురోపతి ప్రచార పరిషత్ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గ్రామ, వార్డు స్థాయిలో శాశ్వత యోగా మందిరాల నిర్వహణ, యోగా కార్యక్రమాల పర్యవేక్షణ కోసం జిల్లా, మండల స్థాయిలో ప్రత్యేక అధికారుల నియామకానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మత్స్యకార కుటుంబాల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కృష్ణాజిల్లా పల్లెపాలెంలో మత్స్యకార కుటుంబాలతో ఆత్మీయ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యకారుల సమస్యలు, జీవన పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మత్స్యకారులతో కలిసి పడవలో ప్రయాణించి చేపల వేట విధానం, బోట్ల వినియోగం, ఆదాయం, కుటుంబ పరిస్థితులు, ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీశారు. డీజిల్పై ప్రస్తుతం ఉన్న సబ్సిడీని పెంచాలని, వలలు బోట్లు ఇంజన్ల కొనుగోలుపై సబ్సిడీ కల్పించాలని ఈ సందర్భంగా మత్స్యకారులు కోరారు. అలాగే ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లు, పక్కా గృహాల నిర్మాణం వంటి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. జూన్ 25, 1975న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈరోజుని సంవిధాన్ హత్యా దివస్, రాజ్యాంగ హత్యదినంగా పాటిస్తోంది. 1975లో అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్న వారందరినీ స్మరించుకుంటూ ప్రతి భారతీయునికి వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజాస్వామ్య రక్షణపై అవగాహన కల్పిస్తుంది. హింసను ఎదుర్కొన్నప్పటికీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి పోరాడిన లక్షలాది మంది స్ఫూర్తిని గౌరవించడమే సంవిధాన్ హత్యా దివస్ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. స్వయం సహాయక సంఘాలకు రుణాల వృద్ధి తగ్గడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆందోళనకరమని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రుణాల వృద్ధి, పెట్టుబడులు తగ్గడంతో తద్వారా గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుందని, ఇది గ్రామీణ ప్రజల ఆర్థిక ఇబ్బందులకు సంకేతమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం పన్నుల ఆదాయంలో 3.22% తగ్గుదలకు ఇది నిదర్శనమని అభిప్రాయపడ్డారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంటూ,
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది, రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర డ్యాం కొత్త స్పిల్వే గేట్లను ప్రారంభించిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రేపు మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. దేశంలో 1975లో విధించిన ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత క్లిష్టమైన కాలంగా నిలిచిందని పేర్కొన్న కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో యోగాను ప్రజల దైనందిన జీవితంలో భాగం చేసే లక్ష్యంతో ఇంటింటికీ యోగా కార్యక్రమానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2. సమయం 1:30. గ్రామలక్ష్మి. అంతకంటే ముందు కొన్ని వాణిజ్య

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బబ్బలా
2: సై బాల్,
1: నడువులో తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
5: గ్రామలక్ష్మి శ్రోతలకు నమస్కారం. ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమంలో ఆహార పదార్థాలలో పోషక విలువలు కాపాడుకోవడం ఎలా, డాక్టర్ ఎం పద్మజ గారితో పరిచయం వింటారు.
6: మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి, కానీ ఈ ఆహార పదార్థాలను సరైన పద్ధతిలో వండడం వల్ల వాటిలో ఉండే పోషకాలను నష్టపోకుండా చూడగలం. మరి ఆహార పదార్థాలు వండేటప్పుడు పోషకాలు పోకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇటువంటి విషయాలను మనతో చర్చించడానికి డాక్టర్ ఎం పద్మజ గారు మనతో ఉన్నారు. నమస్కారం పద్మజ గారు.
7: నమస్కారం అండి.
6: పద్మజ గారు, సహజంగా ఆహార పదార్థాలను వండేటప్పుడు ముందుగా మనం చేసే పని ఏంటంటే వాటిని చిన్న ముక్కలుగా కత్తిరించడం. మరి ఆ ముక్కలను ఎలా కత్తిరించుకోవాలి, ఏ సైజులో ఉంటే బాగుంటుంది, ఇటువంటి విషయాలను చెప్తారా?
7: సాధారణంగా మనం కూరగాయలని కోసిన తర్వాత కడుగుతూ ఉంటామండి. అలా కాకుండా ముందు బాగా కూరగాయలు కడిగిన తర్వాత, ఎందుకంటే అవి మట్టి నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి సూక్ష్మక్రిములు చాలా ఉంటాయి, వాటిని కడిగిన తర్వాతనే కోసి నీళ్ళలో వేయకుండా మనం వంట మొదలుపెట్టిన తర్వాత ముక్కలు కోసి వెంటనే వంట చేసే దానిలో వేయడం అనేది ఉత్తమం అండి. ఎందుకంటే మనకి ఉన్న పోషక విలువల్లో నీటిలో కరిగే విటమిన్

0: చాలా ఉన్నాయి. బి కాంప్లెక్స్ సి విటమిన్లు అనేవి, ఇవి మనం కోసిన తర్వాత నీళ్ళల్లో వేయడం వల్ల పోషక విలువలన్నీ నశించే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు పెద్ద మొక్కలుగా కొయ్యడము, ఏదైతే మనము తోలు తీసేస్తూ ఉంటామో వీటికి చెక్కుతూ ఉంటామో అది ఎంత సాధ్యమైనంత వరకు అంత అంత సన్నగా తీసుకుని పెద్ద మొక్కలు కోసుకుని వండుకోవటం అనేది మంచి పద్ధతి అండి. దానివల్ల పోషక విలువలు అనేది ఎక్కువ నశించకుండా ఉంటాయి.
1: మరి ఆహార పదార్థాలను ముక్కలుగా కోయడం కాకుండా తురమడం ఇలా చేస్తూ ఉంటాము, మరి దీనివల్ల
0: మనం ఎంత చిన్న ముక్కలు కోసి ఎంత సన్నగా తురుముతామో అంత పోషక విలువలు నశిస్తూ ఉంటాయండి. సహజమంత వరకు ఎంత పెద్ద ముక్కలుగా కోయొచ్చో మనం అంత చేసి పెద్ద ముక్కలుగానే చేసుకుని మనం వండితే కనుక, అంటే ఎంత తక్కువ మనం ఫుడ్ని హ్యాండిల్ చేస్తే అంత మంచిదండి. అంటే ఎంత తక్కువ మనం చేతులతో ముట్టుకోవడం కానీ నీళ్ళల్లో కడగకుండా ఉండడం వలన పోషక విలువలు మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము.
1: ఇప్పుడు గోరుచిక్కుడు ఇలాంటి కూరలు వండేటప్పుడు ముందుగా వాటిని ఉడకబెట్టి తర్వాత నీళ్లు వంపేసి తర్వాత కూర వండడం చేస్తూ ఉంటారు, మరి ఈ పద్ధతి కరెక్టా?
0: గోరుచిక్కుడు కాయపాటిని మీరు ఉడకబెట్టి కూర వండితే గనక పర్లేదండి, అదే ముక్కలు కోసి మళ్ళా నీళ్లలో ఉడకబెట్టి నీళ్ళన్ని పడబోసేటప్పటికి మనకు దానిలో ఉన్న పోషక విలువలన్నీ పోతున్నాయి. పీచు పదార్థం అనేది మాత్రమే మనకు ఒంట్లోకి వెళ్తుంది, కానీ దానిలో ఉన్న పోషకాలు అనేది మనకి అందవన్నమాట శరీరానికి.
1: మరి అలా కాకుండా ఉండాలంటే ఎలా ఉండు?
0: ఒకవేళ మన కూరగాయలు ఉడకబెట్టకుండా కూర చేయలేము అనుకున్నప్పుడు తగినన్ని నీళ్లు గిన్నెల్లో కానీ మీరు వండే పాత్రలో కానీ ముక్కలు వేసిన తర్వాత అవి మునిగే వరకే నీళ్లు పోయాలి. నీళ్లు పోసి మూత పెట్టేసి తక్కువ సేగలో, మనమేమో త్వరగా అయిపోవాలి వంట అని చెప్పి హైలో పెట్టేసి మూత తీసేసి గబగబ పొంగురాని ఇచ్చేసి వంపేసి వండేస్తూ ఉంటాము. అలా కాకుండా కూర ముక్కలు ఎంతవరకు అయితే మునుగుతున్నాయో అంతవరకే నీళ్లు పోసి పైన మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే, లేదా ప్రెషర్ కుక్కర్లో పెట్టినా సరే ఆ నీళ్లన్నీ ఇంకిపోయే వరకు ఉడకపెట్టుకోవాలి. అందుకని ఎక్కువ నీళ్లు పెడితే మనం ఎక్కువ టైం పైమే పెడతాం కాబట్టి పోషక విలువలు పోతూ ఉంటాయి. అంటే మనం ఎంత ఎక్కువ వేడికి ఆహార పదార్థాలని ఎక్స్పోజ్ చేస్తున్నామో అంత పోషక విలువలు పోతూ ఉంటాయి. కాబట్టి సన్నసేగను ఉడకబెడుతూ నీళ్ళన్నీ ఇంకిపోయినాక దాన్ని కూర చేసుకోవడం అనేది మంచి పద్ధతి అండి.
1: పద్మశ గారు, మీరు ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ గురించి చెప్పారు, ఈ ప్రెషర్ కుక్కర్ వాడడం వల్ల పోషకాల పరంగా ఆహారంలో ఏమైనా లాభాలు ఉంటాయా?
0: మీకు ఏవైతే నీటిలో కరిగేవి ఉన్నాయన్నాం కదండి, అవన్నీ కూడా పోషకాహారాలన్నీ కూడా మీకు అందులోనే ఉండిపోతాయి. ఎందువల్లంటే మీరు ప్రెషర్ కుకింగ్ చేసేటప్పుడు మూత పెట్టి చేస్తాము, ప్రెషర్లో కుక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆహారం త్వరగా ఉడుకుతుంది, ఉడకటం వల్ల పోషకాలు నశించడం అనేది జరగదు. మనం తక్కువ టైంలో తొందరగా వంట చేసిన వాళ్ళని అవుతాము. మూత పెట్టడం వల్ల ప్రెషర్ కుకింగ్లో ఎక్కువ టెంపరేచర్ వరకు, అంటే 100 డిగ్రీల దగ్గర మనం ఉడకబెడితే అన్ని సూక్ష్మక్రిములు నశించిపోతాయి. ఆ 100 డిగ్రీలకి రైజ్ అవటం అనేది కుక్కర్లో త్వరగా జరుగుతుంది, కాబట్టి మీకు త్వరగా వంట అవుతుంది. పోషక విలువలు అనేది నశించడం అనేది చాలా తక్కువ, కాబట్టి ఎంత వీలంతా అంతవరకు ప్రెషర్ కుక్కర్తో. అది ఇంకొక ప్రెషర్ కుక్కర్లో ఉన్న లాభం ఏంటి అంటే అండి, మీరు పెట్టే ఆహార పదార్థం అనేది డైరెక్ట్గా నీళ్ళతోటి కాంటాక్ట్లోకి రాదు. మనం కింద నీళ్లు పోస్తున్నాం, పైన వేరే పాత్రలో పెడుతున్నాం, కాబట్టి మీరు తక్కువ నీళ్లు పోసినా కూడా మీకు ఉడికిపోతుంది. ఆ పైన ఉన్న ఆవిరి ఏదైతే బయటకు వెళ్లకుండా మూత ఆపుతుంది, కాబట్టి అదే ఆవిరి వేడి లోపల ఉండడంతో త్వరగా మీకు వంట జరుగుతుంది అన్నమాట.
1: ఇప్పుడు బియ్యం ఇలాంటివి మనం కడుగుతూ ఉంటాము, మరి ఈ బియ్యం కడిగే పద్ధతి ఎలా ఉండాలి పోషకాలు పోకుండా ఉండాలంటే?
0: ఇదివరకు మన పూర్వీకులు తంపుడు బియ్యం వాడేవారండి, ఇప్పుడు మనమేమో పాలిష్ బియ్యంలోకి వెళ్ళిపోయాము. దానికి పాలిష్ పట్టేటప్పుడు పౌడర్ కోటింగ్ వేస్తారు, 2-3 పౌడర్ కోటింగ్ వేస్తారు. సో మనం కడుగుతూ ఉండగా ఏమవుతుందంటే నీళ్లు తెల్ల రంగులో వస్తున్నాయని 1-4 సార్లు 5 సార్లు మళ్ళా వాటర్ అంతా ప్లెయిన్ అయ్యే వరకు కడుగుతున్నాము. మనం దంపుడు బియ్యంలోనే నుంచి పాలిష్ దానిలోకి వచ్చేటప్పటికే, తెల్ల బియ్యంలోకి వచ్చేటప్పటికే పోషక విలువలు నశించిపోతున్నాయి, మిల్లింగ్ అప్పుడే పోతుంది. ఇంకా ఉన్నటువంటి పోషక విలువలు కూడా మనం 4-5 సార్లు కడగటం వల్ల మిగిలినవన్నీ కూడా పోతున్నాయి. ఓన్లీ పిండి పదార్థం మాత్రమే మనం తింటున్నాం తప్పితే విటమిన్లు ఖనిజాలు అన్నీ కూడా పోతున్నాయి. అందువల్ల ఏం చేస్తామంటే, ఒకవేళ మీరు కడగాలి లేదా నానబెట్టుకోవాలి అనుకున్నప్పుడు ముందు ఒక్కసారి లేదా 2 సార్లు మాత్రమే మంచినీళ్లతో కడిగేసి ఆ నీళ్లలోనే నానబెట్టించండి.
1: అంటే ముందు బియ్యాన్ని కడిగాక ఆ తర్వాత
0: ఆ నీళ్ళనే మనం వండడానికి ఉపయోగించుకోవాలండి. అప్పుడు మళ్ళీ పడిపోయకుండా అదే నీళ్ళతో నానబెడితే మీకు త్వరగా వండుకున్న వాళ్ళం అవుతాము, తర్వాత పోషక విలువలు మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము.
1: కొంతమంది బియ్యం ఎలా వండుతారంటే ఎక్కువ నీళ్లు పోసి ఉడికించి తర్వాత వారుస్తూ ఉంటారు. మరి
0: ఎక్కువ నీళ్ళతో కడిగినా ఒకటే అండి, వన్ను వండి వార్చినా కూడా దానిలో ఉన్న పోషక విలువలన్నీ నశించిపోతాయి. అందుకని ఇదివరకు అత్యవసరం అనేవారు మనకి కొంచెం సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి వండేవారు. అలా చేయొచ్చు, లేదంటే కుక్కర్లో పెట్టడం అనేది మంచి పద్ధతి అండి. దానివల్ల మనకి పోషక విలువలు పోకుండా ఉంటాయి.
1: ఇంకా బెస్ట్ ఏంటంటే దంపుడు బియ్యం మళ్ళీ ఈ రోజుల్లో వస్తున్నాయి బ్రౌన్ రైస్ అని, అది వండుకోవడం బెటర్
0: మంచిదండి. ఎందుకంటే మీకు కావాల్సిన పీచు పదార్థాలు కానీ అన్ని కూడా దంపినప్పుడు ఏమవుతుందంటే పైన ఊక మాత్రమే పోతుందండి. అదే మనం తెల్ల బియ్యం పాలిష్ బియ్యంకి వచ్చేటప్పటికి దానిలో పైన పైన ఉన్న బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్ని పోతున్నాయి. ఆ పౌడర్ కోటింగ్ వల్ల ఇంకా కడుగుతున్నాం మనము, ఇంకా అసలు ఉన్నది కూడా మొత్తం పోయి మనకు ఓన్లీ పిండి పదార్థం మాత్రమే వస్తుంది మనకి. దాని వల్లనే మనకు ఊబకాయం అవన్నీ ఎక్కువైపోతున్నాయి ఈ రోజుల్లో అన్ని.
1: ఇప్పుడు ఏదైనా ఆహార పదార్థం ఉడికించుకునేటప్పుడు పోషకాలు పోకుండా ఉండాలంటే నీళ్లు ఎంత పోసుకోవాలి?
0: ఎంత మీకు ఉడకపెట్టాలి తప్పదు. ఇప్పుడు క్యారెట్ అలాంటివి అనుకోండి, మీకు ఉడకపెట్టాలి తప్పదు. అలా అన్నప్పుడు ఎంతవరకు పడుతుందో ముక్కల పైన నీరు ఒక లేయర్ లాగే కనిపించాలి అంతవరకే. లేదు ఇప్పుడు బంగాళదుంపలు అలాంటివి ఉడకపెట్టాలంటే ముక్కలు కొయ్యకుండా దుంపపాటినే దుంపను కడిగేసి ఉడకపెట్టి తర్వాత కోసుకోవడం మంచిదండి.
1: తర్వాత తొక్క తీసి
0: కొయ్యడం అనేది మంచి పద్ధతి.
1: ఇప్పుడు పాలక్ పన్నీర్ ఇలాంటి వెరైటీస్ చేస్తున్నప్పుడు పాలకూరని మనం రుబ్బి ఆ తర్వాత ఉడికించడం ఇలా చేస్తుంటాం, లేకపోతే ఉడికించి రుబ్బడం కానీ, మరి ఇలా చేయడం వల్ల పోషకాలు ఏమైనా పోతాయా?
0: నీటిలో సరిపడా నీరు పోసి ఉడికించి రుబ్బితే ఏమీ పోదండి. అలా కాకుండా ఆకు ఉడకాలని చెప్పి ఎక్కువ నీళ్లు పోసేసి ఆ నీళ్లు వంపేస్తే కనుక మనకు పోషక విలువలు పోతాయి. అందుకని సరిపడా పోసి మిక్సీ పెట్టినా ఏం చేసినా కూడా మిక్సీ మనకు వాడడం వల్ల ఏమీ పోషకాలు విలువలు పోవండి. నీరు పారబోస్తేనే మనకి పోషక విలువలు అనేది పోతుంది, సో అది వాడచ్చు. అయితే అది ఎందువలన మనం మిక్సీ పట్టడం అనేది ఏంటంటే పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ పెట్టేటప్పుడు త్వరగా అరగడానికి ఉపయోగం ఉంటుందండి.
1: ఈ రోజుల్లో పిల్లల్ని కనుక చూసుకుంటే వాళ్ళు ఇలా ఉడకబెట్టిన కూరగాయల్ని తినడానికి ఇష్టపడడం లేదు, వాళ్ళకు వేపుళ్ళు కావాలంటున్నారు. మరి వేపుళ్ళ వల్ల పోషకాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి?
0: ఎక్కువ వేడి చేస్తే ఏ ఆహార పదార్థం నుంచైనా పోషక విలువలు నశించిపోతూ ఉంటాయండి. అలాగే వేపుడు చేసినప్పుడు కూడా ఎక్కువ అసలు మనకి ఇంకేమీ మిగలదు, ఎలాంటి పీచు పదార్థం మాత్రమే మీకు అందుతోంది, దాని నుంచి పోషక విలువలు ఏమీ అందవు. సో ఎంత సాధ్యమైతే అంతవరకు మనం వేపుళ్ళు తగ్గించి ఉడకపెట్టి కొంచెం తాలింపు వేస్తాం కదా, అలా వేసి సన్నసేగన మూత పెట్టేసి వేపిచ్చి ఇవ్వడమే నయమండి. అంటే వాళ్ళు గుజ్జులాగా చేసిన పాలు పోసిన తినట్లేదు కాబట్టి సరిపడా నీళ్లు పోసి ఉడకపెట్టి నీళ్ళు ఏమి పాడబోయకుండా వండే రకానికి నీళ్లు ఎక్కువే పెట్టి ఉడకపెట్టాలనుకోండి, అదే నీళ్ళుని చారులో కానీ సాంబార్లో కానీ వేసేస్తే కనుక మనకి అక్కడ పోగొట్టుకున్నవి వేరే విధంగా మనకు అందినట్లు అవుతుందండి.
1: ఇప్పుడు కొన్ని కూరలు చూస్తే కాకరకాయ ఇలాంటి వాటిల్లో చేదు ఉంటుంది, ఆ చేదు పోవడానికని ఏం చేస్తారంటే ఉప్పు ఇలాంటివి వేసి పిసికేస్తూ ఉంటారు, పిసికేసి ఆ తర్వాత మిగిలిన ముక్కల్ని వండుతారు. అలాగే ఈ పద్ధతి చాలా మంది పొట్లకాయకు కూడా వాడతారు, పొట్లకాయలో ఉన్న నీరంతా పోయేదాకా ఉప్పు వేసి పిసికేసి తర్వాత ఆ మిగిలిన ముక్కల్ని వండుతారు, మరి ఈ పద్ధతి కరెక్టేనా?
0: దీనివల్ల కూడా మనకి పోషక విలువలు పోతూ ఉంటాయండి. కాకరకాయ మనకి చేదు తినట్లేదు పిల్లలు అనుకుంటే మనకి ఇంట్లో పుల్లటి మజ్జిగ ఉంటుంది కదా, లేకపోయినా కొంచెం పెరుగున్న నీళ్లు పెరుగు బాగా కలిపేసి గెలికొట్టి వేసేసి ముక్కల్ని ఈ నీళ్ళల్లో పెట్టి కుక్కర్లో పెట్టి కనుక మీరు కొంచెం పసుపు వేసి ఉడకబెట్టేటప్పుడు కుక్కర్లో పెట్టేస్తే కనుక మీకు పిండేసే అవసరం రాదు, మీకు మన పోషక విలువలు పోగొట్టుకోమండి. అలా దాని తర్వాత దానికి కూడా బాగా వేపకుండా మీరు పెరుగులో ఉన్న మజ్జిగలో ఉన్న పెట్టి నానబెట్టారంటే చేదు అనేది పోతుంది. కానీ ప్రకృతి నుంచి మనకి రకరకాల కూరగాయలు వచ్చాయి అంటే అందులో ఉన్న చేదు మనకి వంటికి మంచిదని, అది మనం ఆ చేదుని తినడమే మంచిదండి. సహజమైన వరకు అలవాటు చేయొచ్చు కానీ తినలేరు అన్నప్పుడు దాన్ని ఇలాగ మజ్జిగలో ఉడకబెట్టేసి దాన్ని కొంచెం ఉల్లిపాయలు వేసి అలా ఫ్రై చేసి వాళ్ళకి ఇవ్వండి. కానీ ఎక్కువ కాదు, డీప్ ఫ్రైయింగ్ అనేది చేయకూడదండి. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ క్యాలరీలు కూడా లోపలికి వెళ్తున్నాయి, ఒంట్లోకి వెళ్తాం వలన పిల్లల్లో ఎక్కువ ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకపోవడంతో వాళ్ళకి ఒబిసిటీ అనేది కామన్ అయిపోతుందండి. అది తగ్గించుకున్న వాళ్ళమే
1: ఇప్పుడు ఆహార పదార్థాలను ఉడికించేటప్పుడు మూత పెట్టాలా?
0: పెట్టడమే నయమండి, ఎందుకంటే ఆవిరి రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి, నీటిలో కరిగే ఏవైనా కూడా ఆవిరి రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఆవిరి అనేది బయటకు వెళ్లకుండా ఉండాలి అంటే మీరు మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవడమే నయమండి. సిమ్లోనే ఉండాలండి, ఎంత హైగా పెట్టి మనం అంత త్వరగా వండేసాము అంటే దానిలో సూక్ష్మక్రిములు త్వరగా చనిపోవు, మనం హడావిడిగా వండేది హడావిడిగానే ఉన్నట్టే ఉంటుందండి. సిమ్లో పెట్టి కొంచెం మనం టైం స్పెండ్ చేసి వండితేనే ఉంది, నీరు మాత్రం పరిపోయకూడదు మనం వేట్ చేసినా కూడా.
1: మాంసం వండేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకో?
0: మాంసం మాత్రం అది బాగా సూక్ష్మక్రిములకు ఒక నిలయం అండి అది, ఎందుకంటే మనము బయట తీసుకొచ్చి దాన్ని ఎంత కడిగినా కూడా కట్ చేసే దగ్గర వాళ్ళు చెక్క మీద కొడుతూ ఉంటారు మాంసం అనేది, అది వాళ్ళు అంత క్లియర్ గా కడుగుతూ ఉండరండి, చెక్కకి ఘాటు పడిపోతూ ఉంటది. సో ఆ ఘాటులో ప్రతిసారి సూక్ష్మక్రిములు పెరుగుతూనే ఉంటాయి తప్పితే తగ్గవండి. అందుకు ఎక్కువ మనం ఎప్పుడైతే మాంసం బయట నుంచి తెచ్చుకుంటున్నామో ఉప్పు పసుపు వేసి వీలైనన్ని సార్లు కడగటమే నయమండి, ఎందుకంటే మాంసంలో ఉండే ప్రోటీన్ అనేది నీటిలో కరిగేది కాదు, మసిల్ లోపలే ఉంటుంది కాబట్టి మీరు వండిన తర్వాత మనకి ఆ బాడీకి అందుతుంది కానీ కడగడం వల్ల దానిలోంచి ఏమీ పోదు. అందుకని మీరు ఎంత కుదిరితే ఎంత బాగా కడిగి దాన్ని సూక్ష్మక్రిములు అనేది మళ్ళా ఎక్కువ టైం ఉడకపెట్టి దాన్ని కూడా వీలైనంత వరకు ప్రెషర్ కుక్కర్లో ఉడకపెట్టేసి చేయడం అనేది మంచి పద్ధతి అండి.
1: ఈ మాంసంలో పోషకాలు పోకుండా ఉండాలంటే ఎలా వండుకుంటే మంచిదండి?
0: అది కూడా అంతేండి, ఫ్రై కాకుండా. ఎక్కువ ఇప్పుడు పిల్లలు ఇష్టపడేదేమో ఫ్రైస్ తింటున్నారు ఎక్కువ, అలా కాకుండా కొంచెం ఉప్పు పసుపు పెరుగు అవన్నీ వేసి నానబెట్టేటప్పటికి మెత్తగా అయిపోతుందండి. దాన్ని ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టారు.

0: అనుకోండి, మాంసం కూడా మెత్తగా అవుతుంది. అప్పుడు దాన్ని కొంచెం నూనె వేసి ఉల్లిపాయలు వేసి వేపి ఇవ్వటం, అంటే వాళ్ళకి మరీ గ్రేవీ తినట్లేదు అంటే ఫ్రై చేసి ఇవ్వచ్చు. కాకపోతే దాంతో మళ్ళీ ఏదైనా ఒకటి వెజిటేబుల్ యాడ్ చేసిస్తే ఇంకొంచెం ఎక్కువ పోషకాలు అందించిన వాళ్ళం అవుతాం మనం.
1: ఇప్పుడు ఈ మాంసం కత్తిరించడానికి మనం ఇంట్లో కత్తులు ఇవి వాడుతూ ఉంటాం, వాటిని మళ్ళీ కూరగాయలకు వాడే ముందు ఎటువంటి పరిశుభ్రత పాటించాలి?
0: కటింగ్ బోర్డు కానీ చాకులు కానీ నైఫ్లు కానీ ఏదైనా వాడితే అండి, వాటిని శుభ్రంగా కడిగి, మనకి ఇప్పుడు యాంటీసెప్టిక్ లోషన్స్ వస్తున్నాయి కదండి, ఒక్కసారి దాంతో కడగటం అనేది ఉత్తమం అండి. వీలైతే కొంచెం సేపు ఎండలో పెట్టండి, కడిగిన తర్వాత కొంచెం సేపు ఎండలో పెడితే మనకి సూర్యరశ్మి నుంచి వచ్చే యూవీ రేస్ అనేది ఎటువంటి బ్యాక్టీరియా చంపిస్తుంది. సహజంత వరకు వేరే వేరే పెట్టడమే నయం అండి. ఒకవేళ మనం రెండు పెట్టలేమనుకున్నప్పుడు ఇలా తగిన జాగ్రత్తలు తీసుకుంటే తర్వాత కూరగాయలు కోస్తే ఏమీ అవ్వదు. ఇంకొకటి ఏంటంటే మట్టిలోంచి వచ్చే ఉన్నాయి దుంపలు ఉన్నాయి చూడండి, దుంపలని వేరే కూరగాయలని సరిందరూ కలపకుండా ఉండడమే నయమండి కోసే వరకు. ఎందుకంటే కొన్ని ఏమో పైన పెరుగుతున్నాయి భూమి పైన, వాటికి అంత సూక్ష్మక్రిములు అంటుకునే ఛాన్స్ ఉండదు. కాకపోతే క్యాబేజీ కాలిఫ్లవర్ వాటికి ఎక్కువ వాడుతున్నారు, మనం వాడే రసాయనాలను బట్టి వస్తున్నాయి, కానీ కింద నుంచి పెరిగాయి భూమిలో పెరిగే వాటిని మాత్రం సాధ్యంత వరకు బాగా కడిగిన తర్వాతనే వేరే కూరగాయల దగ్గర పెట్టడం అనేది మంచిదండి.
1: ఇప్పుడు ఎక్కువగా పురుగులు ఉండే కూరగాయలు ఉంటాయి, క్యాలీఫ్లవర్ ఇలాంటివి, వీటిని కత్తిరించాక నీళ్లలో వేస్తూ ఉంటాం ఉప్పు నీటిలో, మరి దీనివల్ల పోషకాహార లోపం ఏమన్నా వస్తుందా?
0: పోషకాహార లోపం అనేది ఎక్కువ జరగదు కానివ్వండి, చిన్న ముక్కలు కొయ్యడం వలన మళ్ళీ దాన్ని మనం ఫ్రై చేయడం వలన జరుగుతుంది. అందుకని ఏం చేస్తారంటే క్యాలిఫ్లవర్ని కానీ క్యాబేజీని కానీ ఉప్పు నీళ్ళల్లో వేసేయండి ముందు, తర్వాత మళ్ళీ కుదిరితే గనక దాన్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా చేసినాక కూడా ఉప్పు నీళ్ళల్లో వేసి ఒక 2 నిమిషాలు ఉంచి కడగటం. అలాగే ద్రాక్ష పళ్ళు అయినా అంతే అండి, వాటి పైన ఉన్న కెమికల్స్ అన్నీ పోవాలి అంటే ఉప్పు నీళ్ళల్లో వేసి చేయడం. అలానే ఎక్కువసేపు ఉంచకూడదు, ఎక్కువసేపు ఉంచితే ఉప్పు లాగేస్తుంది అనమాట లోపల ఉన్న పోషకాలను. అందుకని ఎక్కువసేపు కాకుండా 2 నిమిషాలు నానబెట్టి తర్వాత బాగా కడిగి వాడటం అనేది మంచి పద్ధతి అండి.
1: ఈ రోజుల్లో చూసుకుంటే ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి, మరి కూరగాయల్లో ఈ అవశేషాలు పోవాలంటే ఏం చేయాలి?
0: పొటాషియం పర్మాంగనేట్ అనేది మనకి చాలా మందికి ఐడియా ఉంటుందండి, మనకి వైలెట్ కలర్లో ఉంటుంది, అది కొంచెం నీళ్ళల్లో వేసి కూరగాయలను వేసి కడిగితే పోతుంది. కాబట్టి దానిలో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ రంగు వీటికి కూడా అంటుకుంటుంది. అలా కాకుండా ఇప్పుడు కొన్ని ఎక్విప్మెంట్స్ వచ్చినాయి, అవి ఏం చేస్తుందంటే నీళ్ళల్లో యూవీ రేస్ పాస్ చేస్తుందండి. యూవీ రేస్ పాస్ చేయడం వల్ల అది రేడియేషన్ లాగా ఏమవుతుందంటే వీటిలో ఉన్న సూక్ష్మక్రిములన్నింటినీ కెమికల్స్ని కూడా లాగేస్తుంది. అది అందరూ అఫోర్డ్ చేయలేరు కాబట్టి సహజం వరకు ఉప్పు నీళ్ళల్లో కడిగి తీసుకోవటం అనేది మంచిదండి.
1: ఇప్పుడు ఒకవేళ ఏదన్నా ఆహార పదార్థాన్ని ఫ్రై చేయాల్సి వస్తే దానిలో పోషకాలు పోకుండా ఫ్రై చేసుకోవడం వీలవుతుందా?
0: కొంచెం ముందు ఉడకపెట్టి ఫ్రై చేస్తే మీకు పోషకాలు ఎక్కువ పోవండి, కానీ ఫ్రైయింగ్ అనేది ఎంతవరకు మనం తగ్గించగలిగితే అంత మంచిది. కాదు ఇంకా పిల్లలకి ఫ్రై చేయాలి అన్నప్పుడు వారానికి 2 సార్లు 3 సార్లు ఎక్కువ సార్లు కాకుండా దాన్ని మనం ఇంకా వేపుడుగా కాకుండా ఏ రూపంలో చేస్తే వాళ్ళు ఇష్టపడుతున్నారో మనం గమనించుకుని చేయడం అనేది మంచిదండి. సహజం వరకు వేపుళ్ళు తగ్గించడమే మంచిది, నూనె ఎక్కువ పడుతుంది కాబట్టి అది మంచి పద్ధతి అండి.
1: ఇప్పుడు ఆకుకూరలు వండేటప్పుడు అందులో పోషకాలు పోకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి?
0: ఆకుకూరకి ఎక్కువ టైం పట్టదండి ఉడకడానికి, కాకపోతే ఇప్పుడు తోటకూర వాటికి కూడా పురుగు మందులు బాగా వేస్తున్నారు కాబట్టి మొక్కగానే ఉన్నప్పుడు మనం తెచ్చిన వెంటనే వాటిని బాగా నీళ్ళలో జాడించుకుంటే 2-3 సార్లు బకెట్లో, మామూలు మన గిన్నెలో కాదు బకెట్లో పెట్టేస్తే తోటకూర కట్టలు కానీ ఆకుకూర కట్టలు బాగా జాడిస్తుంటే మట్టి కానీ కిందకు వచ్చేస్తాయండి. అప్పుడు తీసిన తర్వాత వాటిని మనం ఆకులన్నీ వేరు చేసిన తర్వాత 1 నిమిషం చాలు ఉప్పు నీళ్ళల్లో వేసి అవి కూడా ఆకులు సహజంత వరకు ఎంత పెద్దగా కట్ చేయగలిగితే అంత పెద్దగా మంచిదండి, ఎందుకంటే తొందరగా మగ్గిపోతుంది మనకి. వేసిన తర్వాత అప్పుడు ఉప్పు అనేది కూడా చివరిలో వేయాలి వంటలో ఎప్పుడైనా సరే, లేదంటే అందులో ఉన్న ఐడిన్ అనేది నశించిపోతుంది. మనం చాలా మంది ఏంటంటే ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుతుందని ముందు వేస్తారు, చివరిలోనే ఉప్పు వేయడం అనేది మంచిదండి.
1: ఈ రోజుల్లో చూస్తే ఆర్టిఫిషియల్ కలర్స్ అనేవి వాడుతున్నారు కృత్రిమ రంగులు ఆహార పదార్థాలు, మరి వీటి వల్ల ఏమైనా నష్టాలు ఉంటాయా?
0: పోషక విలువలకు సంబంధించి అయితే నష్టం ఉండదు కానండి, ఆ వాడే కెమికల్స్ అనేది మనకి ISI కానీ ఎగ్మార్క్ గుర్తు ఉన్నవి అయితే కాదండి, అవి లోకల్గా మేడ్ అవుతున్నాయి కాబట్టి క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఉంటున్నాయి. అవి పట్టుకుంటే మన చేతులకే రంగు వచ్చేస్తుంది. మనకి చిన్న చిన్న టిన్స్లో ఒక్కొక్క కెమికల్కి ఒక్కొక్క నెంబర్ ఉంటుందండి, కోడింగ్ ఉంటుంది మనకి, ఆ కోడ్ చూసుకుని అది పర్మిటెడ్ కలర్ అని రాసి ఉంటుంది దాని మీద. పర్మిటెడ్ కలర్ అంటే ఫుడ్ అండ్ డ్రగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసిన కలర్ అండి, అదైతే వేయొచ్చు. కానీ మనకున్నవన్నీ కూడా సహజంత వరకు రంగులు రంగులు కూరగాయలే అవైలబుల్ కాబట్టి అసలు కలర్ వేయకుండా ఉండడం అనేది మంచి పద్ధతి అండి. లేదు వెయ్యాలి అని అంటే, ఇప్పుడు సపోజ్ బొప్పాయి హల్వా చేస్తే మనకి రంగు రాదు, అలాంటప్పుడు గ్రీన్ కలర్ వేస్తారు, వేసేదేదో కొంచెమే వేయడము, లేదంటే కుంకుమ పువ్వుని మన పాలల్లో కలిపితే నారింజ రంగు వచ్చేస్తుందండి. అలా మనకి న్యాచురల్గా ఉన్నవి వాడుకోవటం అనేది బెటర్ అండి ఆర్టిఫిషియల్ రంగుల కంటే, ఎంతవరకు సహజమైతే అంతవరకు అవాయిడ్ చేయడమే బెటర్, లేకపోతే క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటున్నాయండి.
1: ఎక్కువగా నూనెలు వాడడం వల్ల ఆహార పదార్థాల్లో పోషకాలు నశిస్తాయండి.
0: ఎక్కువ నూనె వాడేదంటే మనం ఎక్కువ వేపడానికే వాడుతున్నాం కాబట్టి, ఎంత ఎక్కువ వేడికి చేస్తే అంత నశించే ఛాన్సెస్ ఉంటాయండి.
1: ఈ రోజుల్లో మైక్రోవేవ్ ఎక్కువగా వంటల కోసం వాడుతున్నారు, మరి వాటి వల్ల లాభాలు ఏమన్నా ఉంటాయా?
0: మైక్రోవేవ్ వాడచ్చు కానీ ప్రీహీటింగ్ అనేది ఎక్కువ వాడకూడదు. మైక్రోవేవ్లో ఏమవుతుందంటే, ఇప్పుడు బెండకాయ కూర తీసుకోండి, మనం వెంటనే కట్ చేసి వండాలంటే అది జిగురు వచ్చేస్తుంది, మన కూర అంతా ముద్దగా అయిపోతుంది. అదే మీరు మైక్రోవేవ్లో 2-3 నిమిషాలు దాన్ని మగ్గపెట్టి చల్లగా అయిపోయిన తర్వాత, అంటే వేడిగా ఉన్నప్పుడు మళ్ళీ వెయ్యకూడదు పొయ్యి మీద, చల్లగా అయిపోయిన తర్వాత తాళింపు వేసేస్తే నూనె తక్కువ పడుతుంది, తొందరగా అవుతుందండి. అది చాలా మందికి ఏంటంటే అపోహ ఉంది మైక్రోవేవ్స్ వాడకూడదు అని. మైక్రోవేవ్లో మ్యాగ్నోట్రాన్ ద్వారా మైక్రోవేవ్ అనేది పాస్ అవుతుంది తప్పితే దాని వలన క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కాదండి. కాకపోతే ఎక్కడ మీకు మనం అనారోగ్యం పాలన పడుతున్నామంటే, ఒకే ఫుడ్ అని 3-4 సార్లు రీహీట్ చేస్తున్నారండి. పిల్లలకి ఒకసారి రీహీట్ చేస్తున్నారు, మళ్ళా తర్వాత హస్బెండ్ వస్తే ఆయనకు ఒకసారి రీహీట్ చేస్తున్నారు, మళ్ళీ మిగిలితే దాన్ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెడుతున్నారు, మళ్ళా తర్వాత రోజు మనం దాన్ని వేడి చేస్తున్నాం. అలా వాడినప్పుడు ప్రాబ్లం కానీ, లేకపోతే మైక్రోవేవ్ వాడడం వలన టైం సేవ్ అవుతుంది, మీకు ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి. కాకపోతే వేపళ్ళకి పనికిరాదు, బేకింగ్ కానీ గ్రిల్లింగ్ వాటికి వాడుకోవచ్చండి.
1: ఈ రోజుల్లో చూసుకుంటే వంట చేయాలంటే రకరకాల పాత్రలు దొరుకుతున్నాయి, మట్టి పాత్రల దగ్గర నుంచి కాపర్ బాటమ్, సర్జికల్ స్టీల్, ఇలా మరి ఎటువంటి పాత్రల్లో వండితే పోషకాలు నశించకుండా ఉంటాయి?
0: మీకు మనం పూర్వీకులు వాడినట్టు మట్టి పాత్రలు, రాగివి అవి వాడితే చాలా మంచిదండి. కాకపోతే ఇప్పుడు మనం అన్ని నాన్ స్టిక్ ఆటికి వెళ్ళిపోతున్నాం, నాన్ స్టిక్ అనేటప్పుడు మళ్ళీ టెఫ్లాన్ కోటింగ్ వచ్చేస్తుందండి. టెఫ్లాన్ కోటింగ్ ఉన్నది వాడచ్చు, నూనె తక్కువే పడుతుంది, కానీ మనమేమో మామూలు గరిటలు పెట్టేస్తున్నాం, స్టీల్ గరిటలు వాడుతున్నాము, అది స్క్రాచెస్ గీతలు పడుతుందండి. గీత పడిందంటే ఆ టెఫ్లాన్ అనేది మన ఫుడ్లోకి వచ్చేస్తుంది. అందుకని నాన్ స్టిక్ వాడేటప్పుడు వాళ్ళు ఇచ్చిన చెక్క గరిటె వాడితేనే ఉంది. తర్వాత మీకు అది వాడేటప్పుడు మనం పని వాళ్ళు తోమటం వలన కానీ గీతలు పడిపోయి లేయర్స్ అన్ని లెగిసిపోతున్నాయండి. అలాంటప్పుడు దాన్ని అసలు వాడకుండా దాన్ని డిస్కార్డ్ చేయడమే మంచిదండి, లేదంటే టెఫ్లాన్ వచ్చేసి మనకి పాయిజనస్ అయిపోతుంది. సో మనం మామూలుగా ఎప్పుడు మన పెద్దవాళ్ళు ఎలా వాడుతున్నారో అలాంటి తెల్ల గిన్నెలు, స్టీల్ గిన్నెలు అలాంటివి వాడుకోవటం అనేది ఉత్తమం అండి. ఇనుప మూకుళ్ళు అనేది వాడటం అనేది చాలా మంచిది, ఎందుకంటే ఇప్పుడు అనీమియా అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఇంతకు ముందు మన పెద్దలు వాడినప్పుడు ఏం చేస్తాం, ఇనుప మూకులు వాడటం వల్ల మనం వండే టైంలో దానిలోంచి ఐరన్ అనేది కొంచెం ఫుడ్లోకి వస్తూ ఉండేదండి, అందుకని అక్కడ ఎక్కువ కనిపించేది కాదు. ఇనుప మూకులు వాడటం బెటర్ అండి.
1: ఈ రోజుల్లో చూస్తే ఆరోగ్యం కోసమని మొలకలు ఇలాంటివి తీసుకుంటున్నారు, మరి వాటిలో పోషకాలు శరీరానికి అందాలంటే ఏ విధంగా ప్రొసీజర్?
0: విటమిన్ సి అనేది 5 ఇంతలు రెట్టింపు అవుతుందండి మొలక తెచ్చడం వలన, ఎందుకంటే మనకి యాక్చువల్గా పప్పు దినుసులలో కూడా సి అనేది ముందు దొరకదండి. ఎప్పుడైతే మీరు మొలకెత్తేస్తున్నారో అప్పుడు 5 ఇంతలు పెరుగుతుంది, ఆ మొలక రావడం వలన పెరుగుతుంది జర్మినేషన్ ద్వారా. దాని నుంచి మీకు పోషకాలు ఎలా మీకు అందాలి అంటే ఆ పచ్చివి తినటం అనేదే ఉత్తమం అండి. దాన్ని మీరు వేడి చేశారంటే సి అనేది వేడికి తొందరగా పోతుంది, సూర్యరశ్మి తగిలినా కూడా నశించిపోతుంది. అందుకని పచ్చివి ఉన్నప్పుడు తినడమే, అది కూడా మనకి సాధ్యమంత వరకు పరగడుపుని తినడం అనేది మంచిదండి. చిన్నపిల్లలకి పెట్టకపోవడమే మంచిది, చాలా మంది చిన్నపిల్లలకి బాక్సులో కూడా పెట్టించేస్తున్నారు, అది ఎక్కువ టైం తీసుకుంటుందండి అరగడానికి. దానివల్ల వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ మీల్ స్కిప్ చేసేస్తారు, టిఫిన్ తినటం కానీ లేకపోతే భోజనం తగ్గించేయడం కానీ చేస్తూ ఉంటారు. కొంతమందికి ఆ పైన పొట్టు ఉండడం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది, అది ఉంటుందండి, దానిలో రాఫినోస్ అని ఒకటి ఉంటుంది, అది తొందరగా మనకు అరగదు, దాన్ని అరిగించుకునే శక్తి మన శరీరంలో లేదు. కానీ పచ్చివి తినడం అనేది మంచిది, మొలకెత్తనే మొలకెత్తినట్టే, మళ్ళీ దాన్ని వేపటంక ఉడికిచ్చినా కూడా నశించిపోతుందండి, ఎందుకంటే సి అనేది అసలు వేడి తగలకూడదు దానికి. అందుకే నిమ్మకాయ కానీ జామకాయ కానీ ఇవన్నీ మనం ఏమి వేడి చేయము, వేడి చేస్తే ఇందులో సి పోతుందండి. అందుకే నేచర్కి దగ్గరగా తినమంటారండి, ఫ్రూట్ అండ్ ఫ్రూట్ లాగా జ్యూస్ లాగా కాదు, నేచర్కి దగ్గరగా తింటే మనకి మంచిదండి.
1: ఈ రోజుల్లో చూస్తే ఒక వారానికి సరిపడా కూరగాయలు అన్ని తెచ్చుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఈ వారం అంతా వాడుకుంటున్నారు, మరి దీనివల్ల ఏమన్నా పోషకాలు నశిస్తాయా?
0: ఆకుకూరలు అలాంటివి హైలీ పెరిషబుల్ ఫుడ్స్ అంటామండి, ఆకుకూరలు పాలు ఇలాంటివి, వాటిలో ఎక్కువ నిల్వ ఉంచితే పోతున్నాయి కానీ మనకి పాల ప్యాకెట్స్ ఆల్రెడీ ప్రాసెస్ అయ్యి వస్తున్నాయండి, దానివల్ల ఏమీ నశించదు. కాకపోతే ఈ కూరగాయలు ఏదైనా కొంచెం పాడైంది ఉన్నా అది పక్క వాటికి అంటుకుంటూ ఉంటుంది, మనకి తెలియకుండా సూక్ష్మక్రిములు పక్క వెళ్తూ ఉంటాయి కాబట్టి సాధ్యంత వరకు 2-3 రోజులకి సరిపడా తెచ్చుకోవటము, లేదా తెచ్చుకున్న మన వారం రోజులకి త్వరగా పాడైపోయే ఎలాంటివి ఉన్నాయి అవి ముందు వాడుకుని, దుంపలు అలాంటివి కొంచెం వెనక్కి పెట్టుకుని వాడుకుంటే ఉంటుంది, దానివల్ల పోషకాలు అంటే ఏమి పోవండి.
1: అసలు ఆహార పదార్థాల్లో రుచి పెరిగేలాగా, పోషకాలు ఎక్కువగా అందేలాగా ఏమైనా దినుసులు ఉన్నాయండి కలుపుకోవడానికి?
0: ఒకే కూరగాయ వాడకుండా రెండు మూడు కూరగాయలండి. ఇప్పుడు దోసకాయ బంగాళదుంప కలుపుతారు, అలాగే పాలకూర టమాటా కలుపుతారు. చాలా మంది కూడా పాలకూర టమాటా కలపకూడదు అంటారు, కానీ ఏమీ ఉండదండి. పాలకూరలో కాల్షియం ఎక్కువ ఉంది, టమాటాలో ఆక్సాలిక్ యాసిడ్ అని ఒక కెమికల్ ఉందండి,
1: ఆ రెండు
0: కలిస్తే ఫామ్ అవుతాయి. అది కూడా ఎవరికంటే అండి, పర్సన్ కి ఛాన్స్ ఉంది, వాళ్ళు నీళ్లు ఎక్కువ తాగట్లేదు, వాళ్ళ బాడీలో సాల్ట్ ఫార్మేషన్ జరుగుతుంది అన్న వాళ్ళకి వస్తుంది, కానీ లేకపోతే ఫామ్ అవ్వదండి అది. ఆ కాల్షియం ఆక్సిలేట్ వల్ల కాల్షియం ఆక్సిలేట్స్ ఫామ్ అవుతుందని అద్దు అంటారు. కాకపోతే మీకు ఉట్టి పాలకూర ప్లెయిన్ గా పెడితే తినలేరు, అందులో టమాటా వేసేటప్పటికి పులుపు వస్తుంది కదా. అలా రెండు మూడు కూరగాయలు, ఇప్పుడు క్యాబేజీ చాలా మంది ఇష్టపడరండి, దానిలో బఠానీలు కానీ శనగపప్పు పెసరపప్పు కలిపేటప్పటికి ఏమవుతుందంటే రెండు రకాల పోషకాలు అందినట్టు అవుతుంది. అలా కలుపుకోవటం, ఒక్కటే వెజిటబుల్ కాదండి. తర్వాత రోజు ఆకుకూర కాదు, మంచిది కదా అన్నారని రోజు ఆకుకూర కాదు. ఆకుకూర పెట్టినా ఒకరోజు పప్పులో వేస్తే, ఒకరోజు వడల్లాగా వేయడము, స్నాక్స్ లాగా చేయొచ్చు. ఒకరోజు వాళ్ళకి జస్ట్ తాలింపు వేసి మూత పెట్టేసి మగ పెట్టేసి ఇచ్చేయచ్చు. అలా ఏదైనా మనం చేసే విధానంలో అండి, మనం వంట చేసే వాళ్ళు బాగా ఇష్టంగా చేస్తే పిల్లలేంటి ఇంట్లో అందరూ కూడా ఇష్టంగానే తింటారు, మనం కష్టంగా చేస్తే వాళ్ళకి కష్టంగానే ఉంటుందండి. మనం చేసే విధానంతోనే అంతే, మనం యాడ్ చేసే దానిలో స్పైసెస్ అంటారా, ఎక్కువ వాడినా పొట్టలో మంట వస్తుంది, అల్సర్స్ వస్తున్నాయి. మనకు దొరికిన పసుపు ఉప్పు కారం పచ్చిమిరపకాయ ఏవైతే వాడుతున్నామో సమంగా వేస్తే ఏదైనా కూడా రుచికరంగా చేసుకోవచ్చండి.
1: ధన్యవాదాలు పద్మజ గారు, మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా శ్రోతల కోసం ఇన్ని విలువైన విషయాలు చెప్పారు. ఇవన్నీ కూడా పాటించి వాళ్ళు తీసుకునే ఆహారంలో పోషక పదార్థాలు నశించకుండా జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిద్దామండి. ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు ఆహార పదార్థాలలో పోషక విలువలు కాపాడుకోవడం ఎలా, డాక్టర్ ఎం పద్మజ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలితగీతం వింటారు.

మీరు విన్న పాట సాంబా చిత్రానికి ఎస్పి చరణ్ గంగా పాడారు, భువనచంద్ర సాహిత్యం అందించారు. ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు 102.2 మెగాహెడ్స్పై. ఫిల్మ్ గీతాల కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట సెల్యూట్ చిత్రానికి బెన్నీ డియల్ సాధన సర్గం పాడారు, శ్రీవేంద్ర సీతారామ శాస్త్రి సాహిత్యం అందించిన పాట.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: శ్రోతలకి ఒక ప్రకటన. మన్ కీ బాత్ గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం 11:00 ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెను వెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8:00 పునఃప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు. 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తూ ఉన్నారు. ఫిలిం గీతాల్లో తర్వాత వినబోయే పాట సైనికుడి చిత్రానికి హారిస్ జయరాజ్ పాడారు. వేటూరి సంగీతం హరిష్ జీరస్ సంగీతం అందించారు. కార్తీక్, మాలతి, హరిణి పాడిన పాట.

మీరు విన్న పాట సంతోషం చిత్రానికి రాజేష్ పాడారు, కుడిశేఖర్ సాహిత్యం అందించిన పాట. మీరు విన్న పాటతో ఫిలిం గీతాల కార్యక్రమం మీ ఇంతటితో సమాప్తం. 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 3 గంటలైంది, సెకండ్ల పరుగులు తీస్తూ ఉన్నాయి. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం.

0: इस कार्यक्रम के बाद अब हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अब अपने मित्र अजीत को उमंग की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए। नमस्कार।
1: उमंग उमंग उमंग उमंग
2: మరింతవరకు ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. టీన్ టైంకి స్వాగతం. ఫిలిం గీతాలు. ముందుగా సై చిత్రానికి ఎంఎం కీరవాణి స్వరపరిచి చిత్రతో కలిసి పాడారు. శివశక్తి దత్త సాహిత్యం అందించిన పాట.

మీరు విన్న పాట సఖీ చిత్రానికి హరిహరన్ పాడిన పాట, వేటూరి సాహిత్యం అందించారు. ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు 102.2 మెగాహెడ్స్ పై. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రానికి అద్నాన్ సామీ కల్పన పాడారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం అందించిన పాట. వింటూనే ఉండండి 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం.

మీరు విన్న పాట సంక్రాంతి చిత్రానికి శంకర్ మహాదేవన్ సుజాత పాడారు. భాస్కర్ పట్ల రవికుమార్ సాహిత్యం అందించిన పాట. 102.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తూ ఉన్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఉషా పాడిన పాట, శ్రీవేంద్ర రచన సంతోషం చిత్రానికి.

మీరు విన్న పాట సార్ వచ్చారు చిత్రానికి జావేద్ అలీ రీటా పాడిన పాట శ్రీమణి సాహిత్యం అందించారు. కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట శివ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం పాడారు, వేటూరి సాహిత్యం అందించిన పాట. వింటూనే ఉండండి 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం.

0: మీరు విన్న పాటతో టీన్ టైం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తూ ఉన్నారు. సమయం 4 గంటలుగా వస్తుంది. సందేశ్ టు సోల్జర్స్.
1: యే ఆకాశవాణి హే ప్రస్తుతే హమారా విశేష్ కార్యక్రమ్ సందేశ్ టు సోల్జర్స్.

0: మీరు ఇంతవరకు సందేశ్ టు సోల్జర్స్ కార్యక్రమం విన్నారు. 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తూ ఉన్నారు. సమయం 5 గంటలు అవుతుంది. ఫిలిం గీతాలు ముందుగా చిన్న
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి 3 గంటల 30 నిమిషాలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

మీరు విన్న పాట సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రానికి కళ్యాణి పాడారు, అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తూ ఉన్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట షాడో చిత్రానికి హేమచంద్ర సుచిత్ర పాడారు, బస్క్రపట్ల రవికుమార్ సాహిత్యం అందించిన పాట. వింటూనే ఉండండి 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం.

మరి విన్న పాట శంభో శివశంభో. ఈ చిత్రానికి మాణిక్య వినాయకం పాడారు, సుందర్ సి బాబు సంగీతం, చిన్ని చరణ్ సాహిత్యం అందించారు. ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు 102.2 మెగాహెర్ట్స్ పై. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట సందడి సందడి చిత్రానికి మాల్గడి శుభ రాధిక గంగా పాడారు, పోతులూరి రవికిరణ్ సాహిత్యం అందించారు.

మీరు విన్న పాట ఇద్దరు అమ్మాయిల చిత్రానికి డేవిడ్ సిమన్ అనిత పాడారు, విశ్వ సాహిత్యం అందించారు. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. మన్ కీ బాత్. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారం అవుతుంది. ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు 102.2 మెగాహెడ్స్పై. ఫిలిం గీతాల కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట సెగ చిత్రానికి సునీత సుజన్ పాడారు, శ్రీమణి సాహిత్యం అందించిన పాట.

0: వచ్చిండే, మెల్ల మెల్లగా వచ్చిండే.
1: ఇదిగో అమ్మాయి, నువ్వు చేసే పనేం బాగాలేదు.
0: ఏంటత్తయ్య, పాట బాగాలేదా?
1: పాట గురించి కాదు, నువ్వు చేస్తున్న పని గురించి మాట్లాడుతున్నా నేను.
0: అయ్యో అత్తయ్య, బట్టలు సరిగా ఉతకట్లేదా?
1: ఇందాక నుంచి చూస్తున్నాను, బట్టల సంగతి ఏమో గానీ నీళ్లు మాత్రం బాగా వేస్ట్ చేస్తున్నావు. ప్రతి నీటి బొట్టు ఎంత విలువైందో తెలుసా నీకు?
0: అవునా అత్తయ్య?
1: హా, ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది అసలు కనీసం తాగడానికి మంచినీరు కూడా దొరక్క కొనుక్కొని మరీ తాగుతున్నారు. సెకండ్కు ఒక్క చుక్క ప్రకారం నీరు లీక్ అవుతుందనుకో, సంవత్సరానికి 10,000 లీటర్ల నీరు వృధా అయిపోతుంది తెలుసా? ప్రతి ఒక్కరికి నీరే ఆధారం. సో సేవ్ వాటర్, సేవ్ ఫ్యూచర్.
2: 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. 5:30 అయింది స్టూడియోస్లో సమయం. ఫిలిం గీతాలు వింటున్నాం, చిన్న కమర్షియల్ బ్రేక్.
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. BIS మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
5: NCERT విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

ఫిలిం గీతాల్లో ముందుగా పెళ్లి సందడి చిత్రానికి ఎంఎం కీరవాణి స్వరపరిచి మను శ్వేత నాగతో కలిసి పాడారు చంద్రబోస్ సాహిత్యం.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట మిరపకాయ చిత్రానికి రాహుల్ నంబియార్ చిత్ర పాడారు. తమనేసి సంగీతం భాస్కర్ పట్ల రవికుమార్ సాహిత్యం అందించారు.

మీరు విన్న పాట 100% లవ్ చిత్రానికి రంజిత్ శ్రీచరణ్ పాడారు, దేవిశ్రీప్రసాద్ సంగీతం, శ్రీమణి సాహిత్యం అందించారు. ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు 102.2 మెగాహెడ్స్ పై. ఫిల్మ్ గీతాల కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట అదృశ్ చిత్రానికి హరిహరన్ రీటా పాడారు, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం.

మీరు విన్న పాట అల్లుడు సీను చిత్రానికి సూరజ్ సంతోష్, రేనారెడ్డి పాడారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం అందించిన పాట. ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు 102.2 మెగాహెడ్స్ పై. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట తమనసెస్ సంగీతం అందించిన పాట, సూరజ్ సంతోష్ ఎంఎం మానసి పాడారు ఆగడు చిత్రానికి.

0: తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.
1: వన్ 2.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. స్టూడియోలో సమయం 6 గంటలకు వస్తుంది. హిందీలో వార్తలు, అనంతరం ఇంగ్లీష్లో.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. దేశంలో నదుల అనుసంధానం అవసరమని, జాతీయ ప్రాజెక్టుగా గోదావరి కావేరి నదులను అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు స్వల్పకాలిక దీర్ఘకాలిక ప్రణాళికలతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కొందరు దుర్గేష్ తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 30వ తేదీన విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. రానున్న 2 రోజుల పాటు ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. నీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని, వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన గేట్లను ప్రారంభించారు. 2024 ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోయింది. దీంతో ఆ ప్రాజెక్టును పరిశీలించిన నిపుణుల కమిటీ సూచనతో 51 కోట్ల రూపాయలతో 33 కొత్త గేట్లను అమర్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, నీటి ప్రాజెక్టులు బాగుంటేనే భవిష్యత్ తరాలకు భరోసా ఉంటుందన్నారు. దేశంలో నదుల అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని, గంగా కావేరీ నదులను అనుసంధానం చేస్తే భారత్లో జలవనరుల కొరత తగ్గుతుందని పేర్కొన్నారు. జాతీయ ప్రాజెక్టుగా గోదావరి కావేరిని కేంద్రం అనుసంధానం చేయాలని చంద్రబాబు నాయుడు కోరుతూ,
1: నీరు ఉంటేనే చరిత్ర, నీరుంటేనే నాగరికత. అందుకే జన వనరుల సంరక్షణ, సమర్థ నీటి నిర్వహణ మనందరి బాధ్యత. ప్రాజెక్టులంటే ఆధునిక దేవాలయాలు, వాటిని మనం పరిరక్షించుకోవాలి. అప్పుడే భవిష్యత్తు ఉంటుంది. ప్రాజెక్ట్ నిర్వహణ బాగుంటేనే భవిష్యత్ తరాలకు భరోసా ఉంటుంది. మళ్ళీ శోభ వచ్చే విధంగా ఇరు తుంగభద్ర డ్యాం తయారు చేశారంటే దీనికి మనస్ఫూర్తిగా అందరిని అభినందిస్తున్నా.
0: మాదక ద్రవ్యాల వ్యసనం కేవలం సామాజిక సమస్య మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తుకు తీవ్రమైన ముప్పు అని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలో ఈగల్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణ, యువత సాధికారత అనే అంశంపై ఒక అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వ్యసనం యువతలోని ప్రతిభ, ఆరోగ్యం, ఆశయాలను నాశనం చేస్తుందని పేర్కొన్నారు. నేర ముఠాలు యువతను లక్ష్యంగా చేసుకుని వారి జీవితాలను మాత్రమే కాకుండా దేశ భద్రత, అభివృద్ధిని కూడా దెబ్బతీస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు స్వల్పకాలిక దీర్ఘకాలిక ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధి బృందం మంత్రి దుర్గేష్ను ఈరోజు కలిసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ప్రగతిశీల కార్యక్రమాలను ఏపీ ఛాంబర్స్ ప్రతినిధులు కొనియాడారు. ముఖ్యంగా ఏపీ పర్యాటక విధానం 2024-29, పర్యాటక భూమి కేటాయింపు విధానం, బీచ్ షాక్ విధానం, హాలిడే ఇన్ ఏపీ, విజిట్ ఏపీ గ్లోబల్ ప్రచారం తదితర నిర్ణయాలు పర్యాటక రంగ పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని మరింత రెట్టింపు చేశాయని ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, త్వరలోనే రాష్ట్రంలో టూర్ ఆపరేటర్లు, ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 30వ తేదీన విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా నిర్వహించనున్న కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం, యూనివర్సిటీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ రాష్ట్రపతి కార్యాలయం నిర్దేశించిన ప్రోటోకాల్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో విధులు నిర్వర్తించాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-700 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపించవచ్చు. ఆకాశవాణి. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ధర్మవరం పట్టణం మున్సిపాలిటీ పరిధిలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి అమృత్ 2.0 పథకం కింద 31,21,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న తాగునీటి సరఫరా అభివృద్ధి పనులకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధర్మవరం పట్టణంలో తాగునీటి సమస్య దశాబ్దాలుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని తెలిపారు. నీటి సరఫరా సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అమృత్ 2.0 పథకం కింద సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి

0: ఆలయ శిఖర ప్రతిష్ట మహోత్సవాన్ని ఈరోజు నిర్వహించారు. అనంతరం అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని గోవా గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త పోసపాటి అశోక్ గజపతిరాజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమ్మవారి ఆలయ విస్తరణ పనులు 6 నెలల్లో పూర్తయినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అమ్మవారి కృప అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. మంచిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు. రాష్ట్ర MSME శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం MP కలిశెట్టి అప్పలనాయుడు, స్థానిక MLA పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, పోసపాటి వంశీయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నట్లు రాష్ట్ర గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో 2 ఏళ్ల పాలన, SIR అంశాలపై నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ, ముఖ్యంగా గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమ శాఖల ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి విశేష పురోగతి సాధించామని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ SIR కార్యక్రమంపై మంత్రి మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి ఓటర్ పేరు జాబితాలో నమోదయ్యేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ M. రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పల్స్ పోలియో నిర్వహణపై ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కులు వేయించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పల్స్ పోలియో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 28న జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల తోటలు సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. మొగల్తూరు మండలం రామన్నపాలెం గ్రామంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, రైతు కుటుంబాల ఆర్థిక అభివృద్ధి, గ్రామీణ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా పండ్ల తోటల సాగు చేయడానికి ప్రభుత్వం విస్తృత సహాయం అందిస్తోందన్నారు. పండ్ల తోటల సాగు ద్వారా దీర్ఘకాలిక ఆదాయం పొందవచ్చన్నారు. ఈ పథకం ద్వారా మామిడి, కొబ్బరి, జామ, నిమ్మ, దానిమ్మ, మునగ, సీతాఫలం, సపోటా, నేరేడు, గులాబీ పంటలతో పాటు డ్రాగన్ ఫ్రూట్ సాగుకు కూడా ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశలుగా గాలులు బలంగా వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి M. వెంకట్రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో 1 లేదా 2 చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించవచ్చని, వర్షం కురిసే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో నదుల అనుసంధానం అవసరమని, జాతీయ ప్రాజెక్టుగా గోదావరి, కావేరి నదులను అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కందులు దుర్గేష్ తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 30వ తేదీన విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. రానున్న 2 రోజుల పాటు ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ఆదౌ ముఖ్యాః వార్తాః. అద్య సంవిధాన హత్యాదివసః ఆచర్యతే. ఆపాతకాలకాలే లోకతాంత్రిక మూల్యానాం రక్షయంత్రిభ్యః ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా శ్రద్ధాంజలిః సమర్పితా. విదేశకార్యమంత్రి డాక్టర్ S. జయశంకరః వైశ్విక సమస్యానాం మధ్యే దృఢతర సహయోగస్య ఆవాహనం కురవన్ దక్షిణ కొరియా దేశస్య జేజు మంచే వసుధైవ కుటుంబకం ఇత్యస్య ఉద్ఘోషశ్చ అకరోత్. భారతస్య బ్రిక్స్ 2026

0: వెనెజుయేలా దేశస్య రాష్ట్రపతి పదాసీనా డెల్సీ రోడ్రిగ్స్ వర్య అద్య ప్రాతకాలే కరాకస్ నగరే క్షేత్రం పరితశ్చ దశమలవ ద్వి ఉత్తర సప్తతః సార్ధ సప్తమిత తీవ్రతాంకానాం భూకంపానాం కారణేన బహూని భవనాని భగ్నీభూతాని ఇతి ఉక్తవతీ. తయా ఆపత్కాలస్య ఘోషణా చ కృతా. రాష్ట్రపతిః అవదత్ యత్ శక్తిశాలీ భూకంపానాం శృంఖలాయాః అనంతరం ద్వాత్రింశత్ జనాః మృతాః సప్తశతతోధికాశ్చ జనాః వ్రణితాః సంతితి. ఏతన్నిమిత్తం ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్ వర్యః ప్రధానమంత్రి నరేంద్రమోదీ చ దుఃఖం ప్రకటితవంతౌ. సామాజిక ప్రసార మాధ్యమే ప్రధానమంత్రిణా మోదినా ఉక్తం యత్ భారతం సర్వైః పీడితైః సహ ఐక్యేన స్థితమస్తి, సర్వేభ్యశ్చ యథాసంభవ సహాయం ప్రదాతుం చ ఆశ్వస్తిం అదదాత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య భారతే అమెజాన్ సంస్థాయాః 48 బిలియన్ డాలర్ ఇత్యస్య అభిలేఖ్య నివేశస్య స్వాగతం అకరోత్. శ్రీమోదీ నవదేహల్యాం అమెజాన్ సంస్థాయాః ముఖ్య కార్యకారి అధికారి ఎన్డి జెస్సీ ఇత్యేతమపి మిలితవాన్. అద్య ప్రాతః జపానదేశస్య ఐశాన్యభాగే 7.2 తీవ్రతాయాః శక్తశాలీ భూకంపః అభవత్, యేన న్యూనాతిన్యూనం 4 జనాః ఆహతాః. ఇవాతే ప్రాంతస్య పూర్వతటే ప్రాయః 40 కిలోమీటర్ మితే గాంభీర్యే 6.9 తీవ్రతాయాః కంపనం అభవత్. ఉపరాష్ట్రపతిః రాజ్యసభాయాః సభాపతిశ్చ సిపి రాధాకృష్ణన్ వర్యః అద్య రాజ్యసభాయాః నవనిర్వాచితాన్ పునః నిర్వాచితాన్ చ 10 సదస్యాన్ సాంసదత్వేన శపథం అకారయత్. వాణిజ్యోద్యోగమంత్రి పీయూష గోయలః అద్య యునైటెడ్ కింగ్డమ్ దేశస్య లండన్ నగరస్య త్రిదివసీయాం ఆధికారిక యాత్రాం ఆరభత్. యాత్రావధౌ సహ భారత యూకె వ్యాపక ఆర్థిక వ్యాపార అనుబంధస్య అగ్రిమమాసస్య 15 దినాంకే ప్రవృత్తస్య సహచర ద్విగుణ యోగదాన సమ్మేళనస్య చ కార్యాన్వయనస్య సజ్జతాయాః సమీక్షాం కరిష్యతి. ప్రియాః శ్రోతారః, అంతే క్రీడావార్తాసు. విశ్వ పాదకందుక క్రీడాయాం అద్య మోంటేరే నగరే దక్షిణ కొరియా దేశం విరుద్ధ్య 1-0 ఇతి అంకాభ్యాం విజయం ప్రాప్య దక్షిణాఫ్రికా ప్రథమవారం ఫీఫా విశ్వచషకస్య నిర్ణాయకచరణం ప్రతి ప్రవిష్టః. సమూహ అ క్రీడాయాం దక్షిణాఫ్రికాయాః కృతే ఏకమాత్ర గోల ఇత్యుక్తే లక్ష్యభేదనం థాపేలో మాసేకో ఇత్యనేన కృతం. భారతదేశం విరుద్ధ్య బాంగ్లాదేశ ఐసీసీ మహిళా టీ20 విశ్వచషకే అద్య మ్యాంచెస్టర్ నగరస్థే ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫర్డ్ క్రీడాంగణే సమూహ అ క్రీడాయాం స్పర్ధిష్యతే. క్రీడా భారతీయ సమయానుసారం సాయం 7:30 ఆరప్స్యతే. ప్రియాః శ్రోతారః, ముఖ్యవార్తాః పునరేకవారం. అద్య సంవిధాన హత్యాదివసః ఆచర్యతే. ఆపత్కాలకాలే లోక్తాంత్రిక మూల్యానాం రక్షయంత్రిభ్యః ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా శ్రద్ధాంజలిః సమర్పితా. విదేశకార్యమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర వైశ్విక సమస్యానాం మధ్య దృఢతర సహయోగస్య ఆవాహనం కృతవాన్. భారతస్య బ్రిక్స్ 2026 ఇత్యస్య అధ్యక్షతాయాః అంతర్గతం గురుగ్రామ నగరే బ్రిక్స్ ఊర్జామంత్రిణాం సమ్మేళనం ఆరభత. వెనెజుయేలాదేశే ఏకస్యానంతరం అప్రత్వేన ప్రబలః భూకంపః ఆగతః ఇతి వార్తాః.
1: వన్ ఆర్ 2.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు.

పల్లె సీమలు. ఈనాటి పల్లె సీమల కార్యక్రమంలో గ్రామీణ యువతలో నైపుణ్యాభివృద్ధి కల్పించటం ఈ అంశంపై డాక్టర్ కె కీర్తిగారితో పరిచయ కార్యక్రమం.

0: డాక్టర్ కె కీర్తి గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: మీరు ఇక్కడ కృష్ణా జిల్లాలోని గరికపాడులో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రంలో రీసెర్చ్ అసోసియేట్గా పనిచేస్తున్నారు కదండి?
1: అవునండి.
0: అయితే ఏ విభాగంలో ఈ రీసెర్చ్ అసోసియేట్గా చేస్తున్నారండి?
1: నాది విస్తరణ విభాగం అండి, గృహ విజ్ఞానం డిపార్ట్మెంట్. అందులో నేను రీసెర్చ్ అసోసియేట్గా ఉన్నాను.
0: మరి ఇప్పుడు మనం గ్రామీణ ప్రాంతాలను కనుక తీసుకుంటే, ముఖ్యంగా అన్ని దేశాలతో పోలిస్తే మన దేశంలో జనాభా ఎక్కువగా ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. అందులో కూడా మన గ్రామీణ ప్రాంతాల్లోని యువత అనేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మరి అయితే ఇటువంటి పరిస్థితుల్లో మనకి అందుబాటులో ఈ గ్రామాల్లో ఉన్న యువతకి మనం నైపుణ్యాభివృద్ధి కల్పించడం కోసం ఎటువంటి అవకాశాలు ఉన్నాయంటారు?
1: బాగా చెప్పారండి విజయ్ గారు. అందుకనే మన భారతదేశంని యువ భారతదేశం అని కూడా అంటారు.
0: అవునండి.
1: మామూలుగా మన దేశం బాగుండాలంటే గ్రామాలు బాగుండాలండి. గ్రామాలు బాగుండాలి అంటే గ్రామంలో యువత బాగుండాలి. గ్రామంలోని యువత బాగుండాలి అంటే వారికి సరైన నైపుణ్య శిక్షణ అందిస్తే వారిలో ఆత్మవిశ్వాసం అనేది పెంపొందుతుంది.
0: మరి ఇప్పుడు అయితే మన గ్రామాల్లో ఉన్న యువత ఎంతో మంది అందుబాటులో ఉన్నారు కదండి, ఇప్పుడు ఉన్న యువత సాధారణంగా మనం చూసుకుంటే ఎలా ఉన్నారంటారు?
1: ఒకప్పుడు గ్రామంలో శారీరక శ్రమ ఉంటేనే ప్రజల జీవన విధానం సుఖంగా సాగిపోయేదండి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో శ్రమతో పాటు ఆలోచించే శక్తిని, పనిచేసే విధానంలో నైపుణ్యతని ఉంటేనే అది ఎలాంటి పనిలో అయినా రాణించగలరు.
0: మరి అంతే కదండి, ఇప్పుడు ఎవరు ఏ పనిలో అయినా అందరికీ అవకాశాలు అనేవి ఉంటాయి. అందులో మనం తెలివిగా కొద్దిగా ఈ నైపుణ్యాలు ఉన్న వాళ్ళకే ఎక్కువ అవకాశాలు, అలాగే ఎక్కువ వేతనం అనేది కూడా దొరుకుతూ ఉంటుంది. మరి ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత ఈ నైపుణ్యాలు అనేవి ఎలా పెంచుకోవాలండి?
1: పనిలో నైపుణ్యత పనిలోనే కాదు, పని నైపుణ్యత పెంచుకోవాలంటే యువత ఖచ్చితంగా నైపుణ్య అభివృద్ధి శిక్షణ పొందాలి. శిక్షణతో పాటు ప్రోత్సాహం కూడా తోడైతే ఆ గ్రామంలో యువత వాళ్ళ కార్యసిద్ధి నుంచి ఎవ్వరూ ఆపలేరు. పనిలో పట్టు ఉంది కాబట్టి ఏదో సాధించాలనే పట్టుదల కూడా వాళ్ళలో పెరుగుతుంది.
0: మరైతే ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకి మనం ఇలా శిక్షణ ఇవ్వడానికి మరి ప్రభుత్వ పథకాలు ఏమైనా వారికి అందుబాటులో ఉన్నాయండి?
1: చాలా ఉన్నాయండి.
0: ఏంటండి అవి?
1: నైపుణ్య అభివృద్ధిని పెంచాలంటే గ్రామంలో యువతకు కావాల్సిన లేదా అవసరమైన శిక్షణ కేంద్రాలు, ఉపాధి అవకాశాలు, టెక్నికల్ లేదా ఎలక్ట్రికల్ శిక్షణ వంటివి వారికి అందించాలి. అలాగే ఒక పథకం ప్రకారం నడిపించాలి.
0: మరి ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకి ఇలా ఒక పథకం ప్రకారంగా ఇలా శిక్షణ ఇవ్వడానికి ఏమైనా కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కానీ ఏమైనా అందుబాటులో ఉన్నాయండి?
1: ఉన్నాయండి. ఇప్పుడు ఉన్న టెక్నికల్ లేదా ఎలక్ట్రికల్ ప్రపంచంలో కేవలం తాజా సాంకేతిక మాత్రమే కాదు, అధునాతనమైన శిక్షణ పొందిన యువత కూడా అవసరం ఉంది. ఈ పెరుగుతున్న డిమాండ్కి యువతని నైపుణ్య అభివృద్ధి పరులుగా పెంచాలని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన యువ భారత కోసం చేపట్టిన డిజిటల్ ఇండియాలో భాగంగా స్కిల్ ఇండియా ఇన్ ESDM అంటే ఎలక్ట్రికల్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో శిక్షణ కలిగిస్తున్నారు. అదే భారతదేశంలో అతిపెద్ద నైపుణ్య అభివృద్ధి కార్యక్రమంకి శ్రీకారం చుట్టారు. అదే నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం. ఈ కార్యక్రమం కింద సాధారణ విభాగంలో ఉన్న పౌరులు 70% వరకు ప్రభుత్వ సాయం పొందుతారు. ఇక షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, అలాగే EWS కేటగిరీ లోని వారు 100% ప్రభుత్వ సాయం అందుకుంటారు. వెనకబడిన కులాల వారికి కూడా 40% సీట్లు కేటాయించారు. ఇందులో ఆడైనా మగైనా, గ్రామంలో వారి సామాజిక స్థాయి ఏదైనా, 10వ తరగతి పాస్ అయినా లేదా పట్టభద్రులు అయినా పర్వాలేదు, వారందరికీ ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది.
0: మరి ఈ విధంగా ఈ గ్రామ ప్రాంతంలో ఉన్న యువతకి నైపుణ్యాలు పెంచడానికి వాళ్ళు చదువుకున్నా ఎంతవరకు చదివినా కూడా వాళ్ళకి ఉపాధి అవకాశాలు అనేవి పెంచడానికి ఎటువంటి పథకాలు అనేవి ఇప్పుడు ప్రస్తుతం అమలు చేస్తున్నారండి?
1: చాలా పథకాలు అమల్లో ఉన్నాయండి. మొదటిగా దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన. ఇందులో SC ST వారికి 50% సీట్లు ఉంటాయి, మైనారిటీ వారికి 15% సీట్లు ఉంటాయండి, ఆడవారికి 33% సీట్లు కేటాయించబడ్డాయి. ఈ స్కీమ్లో శిక్షణ నుంచి కెరియర్ ఎదుగుదల పెంచేలాగా ప్రోత్సహిస్తారండి. ఇంకొకటి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. ఈ పథకంలో మొదటిగా స్వయం ఉపాధి ఈ పథకంలోని ప్రత్యేకత. ఈ పథకం నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కోఆపరేషన్ NSDC అని అంటారండి. ఈ పథకం 2000

0: 2016 నుంచి 2020 నాటికి 10 మిలియన్ల యువత స్వయం ఉపాధిలో రాణించాలని సంకల్పం చుట్టారు. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ స్కిల్ ట్రైనింగ్, అంటే ఆర్థిక ప్రోత్సాహం ఫిజికల్ ఛాలెంజ్గా ఉన్న యువతకి ఆర్థిక ప్రోత్సాహం అందించాలని, 40% లేదా దానికి మించిన అంగవైకల్యం ఉన్నవారికి ప్రోత్సాహం ఇస్తారు. వయసు 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఇందులో అర్హులు. నేషనల్ అప్రియన్స్ ప్రమోషన్ స్కీమ్, ఇందులో ఏంటంటే ప్రస్తుతం అప్రియన్షిప్ అంటే ఏంటంటే ఒక కంపెనీలో యువత ఒక అగ్రిమెంట్ వరకు పనిచేయాలి. ఈ పథకంలో అగ్రిమెంటు పెరుగుదల వల్ల యువతలో పని నైపుణ్యం ఇంకా పెరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం 2.3 లక్షల మంది ఈ పథకంలో లబ్ధి పొందుతున్నారండి. కానీ 2020 నాటికి 50 లక్షల మంది ఈ పథకంలో లబ్ధి పొందాలని టార్గెట్ ఉంచారు. ఇంకొకటి వొకేషనల్ ట్రైనింగ్ అండి. ఈ పథకం ప్రాధాన్యత వొకేషనల్గా వాళ్ళకి బోధన ప్రణాళిక బట్టి వాళ్ళకి శిక్షణ ఇస్తారు. ఆ బోధన ప్రణాళిక ఎవరిస్తారంటే నేషనల్ కౌన్సిల్ ఫార్ వొకేషనల్ ట్రైనింగ్, NCVT అని కూడా అంటారండి. ఇందులో 70% శిక్షణ క్లాస్ రూమ్లలో కాకుండా ప్రాక్టికల్గా యువతకి నేర్పిస్తారండి. ఈ పథకంలో లబ్ధి పొందాలి అంటే వాళ్ళ వయసు 14 నుంచి ఆ పైన ఏ వయసు వారైనా ఉపయోగించుకోవచ్చు. ఇంకొక పథకం ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర, అంటే ఇందులో నైపుణ్యత పెంచే కేంద్రాలని బెంచ్ మార్కింగ్గా మార్చిదిద్దాలని ఈ పథకం లక్ష్యం. ఇంకొకటి స్కిల్ డెవలప్మెంట్ ఫార్ మైనారిటీస్, ఇందులో మైనారిటీస్ వాళ్ళందరూ లబ్ధి పొందొచ్చండి. ఈ పథకం కింద మైనారిటీ అందరూ లబ్ధి పొందుతారండి. వాళ్ళ వయసు 14 నుంచి 35 వరకు ఉండాలి. మినిమం క్వాలిఫికేషన్ 5వ తరగతి వరకు ఉండాలి. ఈ పథకం కింద స్వయం ఉపాధి మైనారిటీ యువతలో కల్పించాలని ఈ పథకం ఉద్దేశం. ఈ పథకంలో 50% ప్లేస్మెంట్ కూడా కల్పిస్తారండి మైనారిటీ వాళ్ళకి,
1: అంటే ఉద్యోగాలను కూడా
0: వాళ్ళే 50%. 70% ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళకి 50% వరకు ప్లేస్మెంట్ కల్పిస్తారు. ఇంకొకటి అప్గ్రేడింగ్ ద స్కిల్స్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్రెడిషనల్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఫర్ డెవలప్మెంట్. ఇప్పుడు మరుగుపడిపోతున్న కళాకారులని ప్రోత్సహించాలనేసి వాళ్ళకి కూడా 14 మే 2015 ప్రారంభించారండి ఈ స్కీమ్. ఈ కళాకారులను ప్రోత్సహించి,
1: అంటే కళాకారులకు అందించే ఈ ప్రోత్సాహంలో వాళ్ళకి ఏమేమి అందిస్తారండి సహాయాలు? అంటే ప్రభుత్వ పరంగా శిక్షణ ఇస్తారా, లేకపోతే ఆర్థికంగా ఏదన్నా ప్రోత్సాహం ఇస్తారా? అది ఏ విధంగా చేస్తారు ఈ సహాయం అనేది?
0: వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించాలని అండి ఉద్దేశం.
1: ప్రధాన ఉద్దేశం
0: స్వయం ఉపాధి కల్పించాలి. దాంతోపాటు వాళ్ళకి మాస్టరింగ్ ఆఫ్ ద క్రాఫ్ట్స్, అంటే అందులో వాళ్ళు నైపుణ్యం కలిపి వాళ్ళు మాస్టర్లు అయ్యేటట్టు,
1: అంటే వాళ్ళు చేసే పనిలో ఇంకా మరింత ఏమంటారంటే మెరుగైన నైపుణ్యాలు పెంపొందించే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇస్తారంటారు. ట్రైనింగ్ తో పాటు వారికి ఇంకా ఏదైనా అదనపు సౌకర్యాలు అవి కల్పిస్తారా ఈ పథకం కింద?
0: వాళ్ళకి మార్కెట్ లో కూడా వాళ్ళు చేసిన ఈ కళాఖండాలు మార్కెట్ లో విక్రయించడానికి కూడా వాళ్ళకి ప్రోత్సహిస్తారండి.
1: అయితే ఆ విధంగా మరి ప్రోత్సాహం కింద ఏదైనా వాళ్ళకి ప్రత్యేకంగా నగదు ప్రోత్సాహం కానీ లేకపోతే ఏ విధంగా చేస్తారా ప్రోత్సాహం అనేది?
0: ఈ పథకం కింద నెలకి 10,000 సాయం చేస్తారండి నాన్ లోకల్ వాళ్ళకి. లోకల్ వాళ్ళకైతే 13,000 నెలకి ఇస్తారండి.
1: అంటే వాళ్ళు ఉత్పత్తి చేసిన ఈ కళాఖండాలు అనేవి మార్కెట్లో వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది కాబట్టి ప్రోత్సాహం అనేది అందిస్తూ ఉంటారు.
0: వాళ్ళకి ఇంకా అడిషనల్గా కూడా స్టైఫండ్ లెక్కన కూడా అందిస్తారండి.
1: స్టైఫండ్ కింద ఎంత ఇస్తారండి?
0: 1500 ఇస్తారండి.
1: అది ఎంతకాలం అందిస్తారు ఈ స్టైఫండ్ అనేది?
0: ఆ ట్రైనింగ్ పీరియడ్ ఎంత ఉంటే అంత అన్ని నెలలు ఇస్తారు.
1: గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఎంతో కొంత చదువుకొని ఉన్న యువతకి ఎటువంటి పథకాలు అందుబాటులో ఉన్నాయి, ఆ పథకాల కింద ఏమేమి అవకాశాలు వాళ్ళకి కల్పిస్తారు, ఎటువంటి ట్రైనింగ్ ఇస్తారని చెప్పారు కదండి. అలాగే మరి ఇప్పుడు మన గ్రామీణ ప్రాంతాలను కానీ ఎక్కువ మంది వ్యవసాయం చేస్తూ ఉంటారు కదండి, వ్యవసాయంలో కూడా యువత ఉంటారు కదా, మరి అటువంటి యువత కోసం ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రాంలు అనేవి ఉన్నాయా?
0: గ్రామంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం పైనే ఆధారపడి ఉంటుందండి. వ్యవసాయంలో కూడా టెక్నాలజీని వాడితే వలస పోవడం కూడా తగ్గుతుంది. నైపుణ్య అభివృద్ధితో వ్యవసాయం పైన మక్కువ ఉండేలా ప్రోత్సహించాలి. గ్రామంలో ఉన్న వనరులను సద్వినియోగం పరుచుకుంటే

0: అయితే యువత జీవన విధానం పెంచుకోవడానికి దోహదం పడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక విజ్ఞానం ఉపయోగించి వ్యవసాయం పైన కూడా యువతకు ప్రోత్సాహం ఇచ్చి చేసే పనిపైన నైపుణ్యత కల్పిస్తే యువతకు సమయంతో పాటు ఖర్చు కూడా తగ్గవచ్చు. స్వయం ఉపాధి లేదా ఎంటర్ప్రినర్షిప్లో రాణించాలంటే యువతకు నైపుణ్యత ఉంటేనే ఇప్పుడు ఉన్న పోటీ ప్రపంచంలో సాధించగలరు. యువత సరైన అవగాహన కార్యక్రమములు ఏర్పాటు చేసి వారికి అవసరమైన లేదా సరైన శిక్షణ అందిస్తే ఆ గ్రామంలో విజయవంతంగా యువత నిలుస్తారు. వేరే గ్రామంలో వారికి కూడా మార్గదర్శిగా కూడా మారవచ్చు.
1: మరి ఇలా నైపుణ్యాలు అనేవి పెంచుకోవటానికి మనం ఈ సోషల్ మీడియాను కూడా ఒక సాధనంగా ఉపయోగించవచ్చా? వాళ్ళు ఎలా ఉపయోగించుకోవాలి?
0: ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చు అండి. మన ఊర్లో చూస్తూనే ఉంటాం, ప్రతి ఇంట్లో టీవీ, మొబైల్ అన్నీ కనిపిస్తుంటాయి. ఇందులో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. చదువుకొని యువత కూడా ఫేస్బుక్ అంటే ఏంటో తెలుసు, వాట్సాప్ అంటే ఏంటో తెలుసు. వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ గ్రూప్స్ లేదా వారం వారానికి వారి గ్రామంలో యువత అందరూ కలిసి వారు వారు నేర్చుకున్న శిక్షణ గురించి వారికి ఎలా ఉపయోగపడుతుందో చెప్పుకుంటే శిక్షణకి హాజరు కాని వాళ్ళలో కూడా నేర్చుకోవాలి అనే తపన వారిలో కలుగుతుంది. అలాగే ఉన్నతమైన స్థాయికి ఎదగాలని పట్టుదల పెరుగుతుంది. అంతేకాకుండా యువత మధ్య సమైక్యత భావన అనేది పెరుగుతుంది. ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ని సరిగ్గా ఉపయోగించుకుంటే వారికి వాట్సాప్, ఫేస్బుక్ లాంటివి వేదికలా మార్చుకోవచ్చు. ఇలా చేయడం వల్ల తెలియనివి మెసేజ్లు ద్వారా లేక చదువుకోలేని వారు వీడియోల ద్వారా ఎన్నో తెలియనివి తెలుసుకుంటారు. కేవలం వినోదం కోసమే కాకుండా పనిలో నైపుణ్యతని పెంచుకోగలరు. అలానే నేర్చుకున్న నైపుణ్యాన్ని మన దేశమే కాకుండా విదేశాల్లో కూడా ప్రచారం చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక ప్రపంచంలో ప్రతి గ్రామంలో ఖచ్చితంగా కనిపించేటివి టీవీ, సెల్, కానీ వీటి రిపేర్లకు మాత్రం బయటకి టౌన్కి వెళ్లాల్సిందే. ఇక్కడ యువతకు రిపేర్ వంటివి చేసే నైపుణ్యత కలిగిస్తే మన ఊర్లోనే, మన గ్రామంలోనే స్వయం ఉపాధి కలిగించే వాళ్ళం అవుతాం. ఆ గ్రామంలో వారికి టౌన్కి వెళ్లే ఖర్చు కూడా తగ్గించవచ్చు. ఒక విషయం గుర్తు పెట్టుకోవాలండి, నైపుణ్యత శిక్షణ ఇచ్చేటప్పుడు వారి వారికి ఏ శిక్షణ అయితే ఇస్తున్నామో వాటికి ముడి సరుకు కూడా ఎక్కడ దొరుకుతుందో తెలుసుకుంటే శిక్షణ అవ్వగానే కొంతమంది ఉత్సాహంగా మొదలు పెట్టే వాళ్ళకి ముడి సరుకు అందకుండా ఆగిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ప్రోత్సాహాన్ని మనం కొనసాగించాలి. నైపుణ్య అభివృద్ధితో ఇప్పుడు రోజు వాడే ఫంక్షన్లకు ప్లేట్స్, కప్స్, పేపర్ ప్లేట్స్ కాకుండా ఆకుతో కూడా చేస్తున్నారండి. ఇందులో కూడా శిక్షణ అందుకుంటే వాళ్ళు ఒక స్వయం ఉపాధిగా తక్కువ ఖర్చుతోనే మంచి స్థాయికి ఎదగగలుగుతారు. యువత చేతిలో పని నైపుణ్యత ఉంటే యువత మంచి భావి భారత పౌరులుగా చూడవచ్చు, వారి జీవితం ఆనందదాయకంగా మార్చుకోవచ్చు. కాబట్టి అందుబాటులో ఉన్న ఈ పథకాలను మరియు టెక్నాలజీని గ్రామీణ ప్రాంత యువత ఉపయోగించుకొని మరిన్ని స్వయం ఉపాధి అవకాశాలను కల్పించుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. జై హింద్.
1: ధన్యవాదాలండి.

0: మీరు ఇంతవరకు పల్లెసీమల కార్యక్రమంలో గ్రామీణ యువతలో నైపుణ్యాభివృద్ధి కల్పించటం ఈ అంశంపై డాక్టర్ కె కీర్తి గారితో పరిచయం ఉన్నారు. ఇప్పుడు ఒక జానపద గీతం.
1: లిల్లీ పూల సాగు గురించి తెలుసుకుందాం. లిల్లీ పూలను అలంకరణ కోసం ఎక్కువగా వాడతారు. అంతేకాకుండా లిల్లీ పూల నుంచి సుగంధ తైలం కూడా ఉత్పత్తి చేస్తే మంచి లాభాలు రైతు సోదరులు తీసుకోవడానికి వీలుంటుంది. కొన్ని రకాల లిల్లీ పూలను

0: పల్లె సీమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. వ్యవసాయ సూచనల కార్యక్రమం లిల్లీ పూల సాగు సస్యరక్షణ వివరాలు.
1: లిల్లీ పూల సాగు గురించి తెలుసుకుందాం. లిల్లీ పూలను అలంకరణ కోసం ఎక్కువగా వాడతారు. అంతేకాకుండా లిల్లీ పూల నుంచి సుగంధ తైలం కూడా ఉత్పత్తి చేస్తే మంచి లాభాలు రైతు సోదరులు తీసుకోవడానికి వీలుంటుంది. కొన్ని రకాల లిల్లీ పూలను కట్ ఫ్లవర్గా ఉపయోగిస్తారు. అయితే ఈ విధంగా కట్ ఫ్లవర్గా ఉపయోగించడానికి లిల్లీ పూలలో డబుల్ రకాలని అందుబాటులో ఉన్నాయి. వాటిని సాగు చేస్తే కనుక రైతు సోదరులకు మంచి ఆదాయాలు లభిస్తాయి. మన రాష్ట్రంలో లిల్లీ పొలంను సుమారు 1800 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ సాగు చేస్తున్న పొలాల నుండి 12,500 టన్నుల లిల్లీ పూల దిగుబడిని రైతు సోదరులు సాధిస్తున్నారు. లిల్లీ పూలను పూల సంపంగి అని కూడా సాధారణంగా పిలుస్తూ ఉంటారు. ఇక ఒకసారి లిల్లీ పంటను నాటినట్లయితే 3 ఏళ్ల వరకు కూడా ఈ పూల ద్వారా రోజువారీ ఆదాయాన్ని రైతు సోదరులు పొందవచ్చు. ఇక ఈ లిల్లీ పంట సాగు చేయడానికి ఇతర ఉద్యాన పంటలలాగా ప్రైవేటు నర్సరీలపైన ఆధారపడే అవసరం ఉండదు. అంతేకాకుండా ఈ పంట సాగు చేయడానికి అవసరమైన దుంపలను కూడా తోటి రైతుల నుంచే సేకరించుకొని రైతు సోదరులు నాటుకోవచ్చు. ఇక ముందుగా రైతు సోదరులు

లిలీ సాగుకు 3 ఏళ్ల వయసున్న తోటల నుంచి సేకరించిన దుంపలను నాటేందుకు ఉపయోగించాలి. ఈ విధంగా సేకరించిన దుంపలను 4 నుంచి 6 వారాలు నీడలో ఆరబెట్టి శుభ్రం చేసి బొటనవేలు సైజు గల దుంపలలాగా నాటుకోవాలి. ఎండ బాగా పడి నీరు నిలవని అధిక సేంద్రియ పదార్థం కలిగిన గరపు నేలలు, ఒండు నేలలు కూడా లిల్లీ పూల సాగుకు అత్యంత అనుకూలమైనవి. ఇక లిల్లీ పంట ఎక్కువ మొత్తంలో ఎరువులను ఉపయోగించుకుంటుంది. కాబట్టి దుక్కిలో 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు, 125 కిలోల DAP, 50 కిలోల పొటాష్ ఎరువులను బాగా వేసి కలిదున్నుకోవాలి. ఈ ఎరువులతో పాటు ఒక 200 కిలోల వేపపిండి కూడా వేస్తే పంట దిగుబడి బాగుంటుంది. అంతేకాకుండా లిల్లీ పూల నాణ్యత కూడా చాలా బాగుంటుంది. ఇక లిల్లీ పూల పంటను చిన్న చిన్న పాదులు అంటే మడులుగా లేదా బోదులుగా తయారు చేసుకొని నాటుకోవచ్చు. సాధారణంగా ఈ పంటను ఆగస్టు చివరి వరకు కూడా నాటుకోవచ్చు. నాటే ముందు దుంపలను బ్లైటాక్స్ అనే మందుతో కానీ ఇమిడాక్లోపిడ్ అనే మందుతో కానీ నీటిలో కలిపిన ద్రావణంతో ముంచి కొద్దిసేపు ఉంచి ఆ తర్వాత నాటుకోవాలి. ఇక లిల్లీ పూల వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 నుంచి 20 సెంటీమీటర్ల దూరం ఉంచి పొలంలో దుంపలను నాటుకోవాలి. లిల్లీ పూలను సాగు చేయడానికి సమశీతోష్ణ స్థితి ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయి. పంట 20 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న చోట పంట దిగుబడి నాణ్యత బాగుంటుంది. అంతేకాకుండా బాగా సూర్యరశ్మి సోకే ప్రదేశాల్లో లిల్లీ పూలను సాగు చేసుకోవాలి. ఒకవేళ నీడ ఎక్కువగా ఉంటే గనక లిల్లీ పూల మొక్కలు బలహీనంగా ఇంకా పొడవుగా పెరుగుతాయి. ఇక లిల్లీ పూల తోట సాగులు అంతర కృషి ఎరువుల విషయానికి వచ్చినట్లయితే నాట్లు పూర్తయిన తర్వాత అవసరమైన మేరకు నీటి తడులు ఇవ్వాలి. పొలంలో కలుపు మొక్కలు లేకుండా అంతరకృషి చేసుకోవాలి. దుంపలు నాటిన 45 రోజుల తర్వాత వరుసల మధ్య కలుపు లేకుండా అంతరకృషి చేసుకొని ఎకరానికి 75 కిలోల యూరియాను 15 కిలోల వేపపిండితో కలిపి వేసుకోవాలి. వరుసల మధ్య మొక్కల వైపు మట్టి ఎగదోసుకోవాలి. అదేవిధంగా ఈ సమయంలో వేసిన ఎరువులు పిలకల అభివృద్ధికి, మొక్కల ఎదుగుదలకు బాగా ఉపయోగపడతాయి. ఇక లిల్లీ పూల పూత దశలో అయితే ఎరువులు ఏ విధంగా వేయాలంటే దుంపలు నాటిన 90 నుంచి 100 రోజుల సమయంలో లిల్లీ పంటలో పూత మొదలవుతుంది. అదే పంట 110 నుంచి 115 రోజుల సమయానికి దిగుబడి ప్రారంభమవుతుంది. పూలు పెద్దవిగా ఉండి నాణ్యంగా ఉంటే మంచి ధర పలుకుతుంది. ఇంకా అధిక దిగుబడులు రావడానికి పంట 90 నుంచి 100 రోజుల సమయంలో ఉన్నప్పుడు అదనంగా ఎరువులు అనేవి అందించాలి. పూత దశలో ఎకరానికి 50 కిలోల వేపపిండి, 75 కిలోల యూరియా, 50 కిలోల పొటాష్ ఎరువులను వేసి మట్టిని మొక్కల వైపు ఎగదూసుకోవాలి. ఈ దశలో వేసిన యూరియా మొక్కల్లో ఎక్కువగా పిలకలు, పూలకాడలు రావడానికి ఉపయోగపడుతుంది. ఇక పొటాష్ ఎరువు పూల నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఇంకా వేసిన వేపపిండి మొక్కల కాండం, దుంపకుళ్ళు, తెగులు, నులుపురుగుల బెడత నుండి పంటను కాపాడుతుంది. లిల్లీ పూల తోటలో వాడే సూక్ష్మ పోషకాల విషయానికి వచ్చినట్లయితే ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా లిల్లీ సాగులో నాణ్యమైన దిగుబడులు రావడానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా జింకు, ఇనుము, బోరాన్ పోషకాలు లిల్లీ పంట సాగు చేయడానికి ముఖ్యమైన పోషకాలు. దృఢమైన పూలకాడలు, పొడవైన పూల గుత్తులు, ఇక గుత్తిలో కూడా ఎక్కువ పూలు రావడానికి ఈ సూక్ష్మ పోషకాలు అనేవి సహాయపడతాయి. కాబట్టి పూత దశలో జింక్ సల్ఫేట్ను 1 లీటర్ నీటికి 5 గ్రాములు, ఫెర్రస్ సల్ఫేట్ను 1 లీటర్ నీటికి 2 గ్రాములు, బోరిక్ యాసిడ్ను 1 లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున కలిపి సిఫార్సు చేసిన మేరకు పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా సూక్ష్మ పోషకాలను పిచికారీ చేయడం ద్వారా లిల్లీ పూల పంట నాణ్యత బాగుంటమే కాకుండా ఎక్కువ దిగుబడి తీసుకోవడానికి బాగుంటుంది. ఇక వీటితో పాటు సూక్ష్మ పోషకాల మిశ్రమము అయిన పొటాషియం నైట్రేట్ మల్టీకే అంటే 13:0:45 కూడా కలిపి పిచికారీ చేసినట్లయితే పూల నాణ్యత చాలా బాగుంటుంది. లిల్లీ తోటల్లో చీడపీడల విషయానికి వచ్చినట్లయితే మొక్కలు నాటిన తరువాత కొన్ని దశల్లో చీడపీడలు ఆశిస్తాయి. దీనివల్ల పూల నాణ్యతతో పాటు దిగుబడి కూడా బాగా తగ్గిపోతుంది. కాబట్టి రైతులు పంట తొలి దశ నుంచి కూడా తోటలో పురుగులు, తెగుళ్ల ఉనికిని జాగ్రత్తగా గమనిస్తూ వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. లిల్లీ పంట నాశించే పురుగుల్లో మిడతలు, పెంకు పురుగులు, పచ్చదోమ, తామర పురుగులు ముఖ్యమైనవి. ఇక పూమొగ్గలను తొలిచే పురుగుల్లో నల్లి, నులు పురుగులను ముఖ్యంగా చెప్పుకోవాలి. ఆకుపచ్చ రంగులో ఉండే మిడతలు లిల్లీ ఆకులను కొరికి తింటూ ఆకులపైన రంధ్రాలు చేస్తాయి. పెంకు ఆకుల అంచులను పురుగులు తిని రంధ్రాలు చేస్తూ ఉంటాయి. వీటి పిల్ల పురుగులు మొక్క మొదల ద్వారా రంధ్రాలు చేసుకుని లిల్లీ దుంపలను కూడా నాశనం చేస్తాయి. ఇక పచ్చదోమ లేదా దీప పురుగులు అనేవి ఆకుల అడుగు భాగాన్ని చేరి రసాన్ని పీల్చేస్తూ ఉంటాయి. దీనివల్ల లిల్లీ పూల ఆకుల చివర్లు పసుపు రంగుకు మారి ఎండిపోతాయి. ఇక తామర పురుగులు అయితే గనక లిల్లీ పూల ఆకులు, పూల కాడలు, పూ మొగ్గలను కూడా గీరి రసాన్ని పీల్చేస్తాయి. ఈ పురుగులు గీకిన ప్రాంతంలో గోధుమ రంగు చారలు కూడా కనిపిస్తాయి. లిల్లీ పూ మొగ్గలు సరిగ్గా విడివడకుండా ఎండి రాలిపోతుంటాయి. పూత దశలో మొగ్గదొలిచే పురుగు

0: రంధ్రాలు చేయటం వల్ల మొగ్గలు పనికి రాకుండా పోతాయి. సాధారణంగా పొడి వాతావరణం ఉన్న సమయంలో సాలెపురుగు జాతికి చెందిన ఎర్రనల్లి కూడా ఆకుల అడుగు భాగాన్ని చేరి రసాన్ని పీల్చేసి మొక్కలను బలహీనం చేస్తుంది. కాబట్టి తొలి దశలో ఆశించే కొన్ని మిడత పురుగులు, ఆకు తినే పెంకు పురుగులను అజాడిరక్టిన్ అనే వేప మందును 1500 PPM పవర్ ఉన్న మందును తీసుకుని 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసి నివారించుకోవచ్చు. ఇక పిలకలు అభివృద్ధి చెందే దశలో రసం పీల్చే పురుగులను, ఆకులు తినే పురుగులను, కొన్ని రకాల మచ్చ తెగుల నివారణ కోసం ప్రొఫినోఫాస్ అనే మందు 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు, లేదంటే ఇమిడాక్లోపిడ్ అనే మందు 1 లీటర్ నీటికి 0.4 మిల్లీలీటర్లు, అసిటామాప్రిడ్ అనే మందు 1 లీటర్ నీటికి 0.3 గ్రాములను ఈ మందుల్లో ఏదో ఒక దానిని పిచికారీ చేసుకోవచ్చు. ఇంకా మొక్కలు పూత దశలో ఉన్నప్పుడు కొన్ని రకాల రసం పీల్చే పురుగుల నివారణ కోసం ఎమామెక్టిన్ బెంజోయిట్ అనే మందు 1 లీటర్ నీటికి 0.5 గ్రాములు, ఫ్లూ బెండేమైడ్ అనే మందు 0.4 మిల్లీలీటర్లు, క్లోరోథలోనిల్ అనే మందు అయితే 1 లీటర్ నీటికి 2 గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక లిల్లీ పంటను సాధారణంగా మొక్క మొదల తెగుళ్ళు, దుంప తెగుళ్ళు, ఆకుమచ్చ తెగుళ్ళు అనేవి ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. ఈ మొదల తెగుళ్ళు, దుంపకుల్లో తెగులు ఆశించిన మొక్కల్లో మొదల్లోని ఆకుపచ్చ రంగును కోల్పోయి కుళ్ళినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా ఆకుల మొక్కల నుండి విడిపోయి రాలిపోతాయి. మొక్క మొదల్లో పూల కాండలపైన గోధుమ రంగు బూజు వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇక మచ్చ తెగులు వల్ల ఆకులపైన ముందు ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఆ తర్వాత ఈ మచ్చలన్నీ కూడా కలిసిపోయి ఆకులు ఎండిపోతాయి. అందువల్ల లిల్లీ పూల మొక్కలు బలహీనపడి పూల దిగుబడినిచ్చే శక్తిని కోల్పోతాయి. ఇక పూత సమయంలో బ్యాక్టీరియా వల్ల పూ మొగ్గలు మెత్తబడి గోధుమ రంగుకు మారి ఎండిపోతాయి. లిల్లీ పూల తోటలో ఈ తెగుళ్ల నివారణ కోసం మొదలో దుంపకుళ్ళు ఆశించినప్పుడు రిడోమిల్ MZ అనే మందు 1 లీటర్ నీటికి 2 గ్రాములు, లేదంటే బ్లైటాక్స్ అనే మందు 1 లీటర్ నీటికి 3 గ్రాములు, ఈ మందులలో ఏదో ఒక దానిని మొదల్లో బాగా తడిచేలాగా పిచికారీ చేసి అదుపు చేసుకోవచ్చు. పొడి వాతావరణంలో లిల్లీ పూలను ఆశించే నల్లి పురుగు నివారణ కోసం ఒబెరాన్ అనే మందు 1 లీటర్ నీటికి 1 మిల్లీలీటరు, ఇంట్రెప్రిడ్ అనే మందు 1 లీటర్ నీటికి 1.5 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసి నివారించుకోవచ్చు. ఒకవేళ లిల్లీ పూల మొక్కలను నులి పురుగులు కనుక ఆశించినట్లయితే కార్బోఫ్యూరాన్ గుళికలను ఎకరానికి 10 కిలోల చొప్పున వేసుకోవాలి. ఇంకా అదేవిధంగా పంటలో అప్పుడప్పుడు సిఫార్సు చేసిన మేరకు వేపపిండి ఉపయోగిస్తున్నట్లయితే నిలుపురుగుల సమస్య అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఇక లిల్లీ పూ మొగ్గలను బ్యాక్టీరియా కుళ్ళు తెగులు ఆశించినప్పుడు అగ్రిమైసిన్, లేదంటే ప్లాంటామైసిన్ ఈ మందుల్లో ఏదో ఒక దానిని 1 లీటర్ నీటికి 0.5 గ్రాములు, బ్లైటాక్స్ అనే మందునైతే 1 లీటర్ నీటికి 3 గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేసి పూ మొగ్గల దశలో ఆశించే బ్యాక్టీరియా కుళ్ళు తెగులను లిల్లీ తోటల్లో నివారించుకోవచ్చు. లిల్లీ పూ తోటల్లో కనిపించే మరొక ముఖ్యమైన తెగులు ఆకుమచ్చ తెగులు. సాధారణంగా ఇవి లిల్లీ ఆకులు మరియు పూల కాడల మీద ఎర్రటి తుప్పు మచ్చల రూపంలో ఈ తెగులు కనిపిస్తుంది. ఈ ఆకుమచ్చ తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లిల్లీ పూల కాడలు మొత్తం కూడా ఎండిపోయి రాలిపోతాయి. లిల్లీ పూల తోటల్లో ఆకుమచ్చ తెగులు నివారణ కోసం హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటర్లు, లేదంటే ప్రాపికొనజోల్ అనే మందైతే 1 మిల్లీలీటర్ చొప్పున కలిపి ఆకులు మొత్తం పూర్తిగా తడిచేలాగా పిచికారీ చేసుకున్నట్లయితే ఆకుమచ్చ తెగులను నివారించుకోవచ్చు.
1: మీరు ఇంతవరకు వ్యవసాయ సూచనల కార్యక్రమంలో లిల్లీ పూల సాగు, సస్యరక్షణ వివరాలు విన్నారు. 102.2 MHz పై ఆకాశవాణి FM వింటూ ఆనందిస్తున్నారు.

ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు. 7:15 ఫిలిం గీతాలు, 7:30 ఫిఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ ఇంగ్లీష్లో

7:30 ఫిఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ ఇంగ్లీష్లో ఉంటాయి. 7:32 ఫిలిం గీతాలు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుంచి అందిస్తున్నారు. అనంతరం 8:00 తెలుగు టాక్స్ స్వీయ కవితలు డాక్టర్ సిహెచ్ కళావతి గారితో. ఇవి ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు. 102.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. లేబర్ వెల్ఫేర్ కమిషనర్ వారు ఇలా తెలియచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలోని బీసీ బీడీ లైమ్ స్టోన్ డాల్మైట్ ఐరన్ మాంగనీస్ క్రోమ్ మైకా గనులు కార్మికులు సినీ కార్మికుల పిల్లలు 2026-27 సంవత్సరానికి గాను ఆన్లైన్లో స్కాలర్షిప్లకు దరఖాస్తులు చేసుకోవటానికి ఆఖరు తేదీ 31 ఆగస్టులోపు 1 నుండి 10వ తరగతి చదివేవారు అప్లై చేసుకోవచ్చు. ప్రొఫెషనల్ డిగ్రీ చదివేవారు 31/10/2026లోగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు లేక కళాశాలల్లో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహాయానికి అర్హులు. ఇతర విరవలాలకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ http://scholarship.gov.in/application/form/login అనే వెబ్సైట్లో చూడవచ్చు. లేదా ఆఫీస్ ఆఫ్ ద వెల్ఫేర్ కమిషనర్ లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ రూమ్ నెంబర్ 54 కేంద్రీయ సదన్ సుల్తాన్ బజార్ కోటి హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు. ప్రకటన విన్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. 102.2 మెగాహెడ్స్ పై.

0: ఎండ్రపాటి మాధవీలత. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పార్లమెంటు భవన్లో రాజ్యసభకు ఎన్నికైన 10 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. భారత్ అధ్యక్షతన ఈరోజు జరిగిన 11వ బ్రిక్స్ సదస్సులో ఇంధన భద్రత, సుస్థిర అభివృద్దిపై సంయుక్త ప్రకటనను ఆమోదించారు. అత్యున్నత నాణ్యత, జవాబుదారీతనాన్ని పాటిస్తూ జాతీయ రహదారుల పనులను వేగవంతం చేయాలని మంత్రి నితిన్ గడ్కరీ అధికారులను ఆదేశించారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల పట్ల పలు ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. అవసరమైన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చాయి. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఈరోజు పార్లమెంటు భవన్లో కొత్తగా తిరిగి ఎన్నికైన 10 మంది సభ్యులతో రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంధ్రప్రదేశ్ నుండి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైన సనా సతీష్ బాబు, విజయ్ చింతకాయల, భాష్యం రామకృష్ణ, జనసేన పార్టీ తరఫున ఎన్నికైన లింగమనేని రమేష్ ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. వీరితో పాటు అరుణాచల్ ప్రదేశ్ నుండి బీజేపీ సభ్యుడు తాయ్ తగక్, ఒడిశా నుండి బీజేపీ సభ్యుడు దేబాశిష్ సమంతరాయ్, తమిళనాడు నుండి కాంగ్రెస్ సభ్యుడు ప్రవీణ్ చక్రవర్తి, గుజరాత్ నుండి బీజేపీ సభ్యుడు రాజేష్ పరమానంద్ శుక్లా ప్రమాణం స్వీకారం చేశారు. జార్ఖండ్ నుండి ఎన్నికైన జార్ఖండ్ ముక్తి మోర్చా సభ్యుడు బైద్యనాథ్ రామ్, స్వతంత్ర సభ్యుడు పరిమల్ నత్వానీ కూడా ఈరోజు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత్ అధ్యక్షతన హర్యానాలోని గురుగ్రామ్లో 11వ బ్రిక్స్ ఇంధన మంత్రుల సమావేశం విజయవంతంగా జరిగింది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఇంధన భద్రత, సుస్థిర అభివృద్దిపై సంయుక్త ప్రకటనను ఆమోదించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, 540 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద విద్యుత్ ఉత్పాదక దేశంగా అవతరించిందన్నారు. ఇందులో సగానికి పైగా శిలాజరహిత ఇంధన వనరులేనని, సౌరశక్తి సామర్థ్యం 154 గిగావాట్లకు పైగా పెరిగిందని తెలిపారు.
1: Future energy systems must balance sustainability with reliability. India is making significant investments across the entire energy value chain. India is laying the foundation for one of the world's largest digitally enabled electricity systems. More than 60 million smart meters have already been deployed and this transformation will continue at scale in the coming years, empowering consumers while strengthening utility performance.
0: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యానవన రంగాన్ని ప్రోత్సహించడానికి లక్నోలో క్లీన్ ప్లాంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. లక్నోలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా శనగలు, ఆవాలు, ఎర్ర కందిపప్పుల కొనుగోలు గడువును పొడిగించారు. జూలై నుండి ప్రారంభం కానున్న వీబీజీరామ్జీ ఉపాధి పథకం అమలు గురించి చెబుతూ శివరాజ్ సింగ్, పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ బకాయిల ప్రతిపాదనలను వెంటనే పంపాలని కోరారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు నీటి సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలపై ఇరు ప్రభుత్వాలు సంయుక్త కార్యాచరణకు అంగీకరించాయి. వివక్ష లేని పథకాల ద్వారా మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, యువత, మహిళల్లో నైపుణ్యాభివృద్ది, వ్యాపార సామర్థ్యాలను పెంచడమే ఎన్ఎండిఎఫ్సి లక్ష్యమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. దక్షిణ గోవాలో జాతీయ మైనారిటీల అభివృద్ది, ఆర్థిక సంస్థ లబ్దిదారులతో మంత్రి సమావేశమయ్యారు. గోవాలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ మైనారిటీ నిధులు పూర్తి స్థాయిలో వినియోగం కావడం లేదని, మహిళా వ్యవస్థాపకతను మరింత ప్రోత్సహించాలని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ వార్తలను అడ్డుకుంటూ మత సామరస్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. వార్తలు వింటున్నారు. తెలంగాణ రాష్ట్రం జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ పరిధిలోని జాతీయ రహదారుల ప్రాజెక్టుల నాణ్యత, పురోగతిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ న్యూఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. అత్యున్నత నాణ్యత, జవాబుదారీతనాన్ని పాటిస్తూ పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయడానికి పర్యవేక్షణ వ్యవస్థలను బలోపేతం చేయాలని అధికారులను, నిర్మాణ సంస్థలను మంత్రి కోరారు. రహదారుల మన్నిక, ప్రయాణ సౌకర్యాన్ని పెంచేందుకు అధునాతన నిర్మాణ సాంకేతికతలు ఉపయోగించాలన్నారు. ప్రాంతీయ అనుసంధానం, ఆర్థిక వృద్ది, పర్యాటక రంగాల అభివృద్దికి మెరుగైన రహదారులు ఎంతో కీలకమని గడ్కరీ చెప్పారు. ఈ సమావేశంలో సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా కూడా పాల్గొన్నారు.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27 నుండి 29వ తేదీ వరకు సీషల్స్ దేశంలో పర్యటిస్తారు. ఆ దేశ జాతీయ స్వర్ణోత్సవ వేడుకలకు మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు 2 నావికాదళ యుద్ద నౌకలు కూడా పాల్గొంటాయి. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి సీషల్స్ అధ్యకులు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీతో ద్వైపాక్షిక సహకారం, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుపుతారు. అలాగే అక్కడి జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతో మోదీ ముచ్చటిస్తారు. బ్రిటన్తో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ఇప్పటి వరకు భారత్ కుదుర్చుకున్న వాటిలో అత్యంత సమగ్రమైందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. జూలై 15 నుండి అమల్లోకి రానున్న సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సంసిద్ధతను సమీక్షించడానికి గోయల్ లండన్లో పర్యటిస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా చేకూరే ప్రయోజనాలు ఎనలేనివని, ప్రస్తుతం ఉన్న 48 బిలియన్ పౌండ్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత పెంచేలా వ్యాపార వర్గాలు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని మంత్రి కోరారు. ఈ ఒప్పందం భారత పరిశ్రమల పోటీతత్వాన్ని పెంచుతుందన్నారు. రక్షణ, ఖనిజాల రంగాల్లో సహకారం విస్తరిస్తోందని, ఉగ్రవాద నిర్మూలన, ప్రపంచ శాంతి పట్ల ఇరు దేశాలు ఒకే నిబద్ధతతో ఉన్నాయని గోయల్ స్పష్టం చేశారు.
1: We see the United Kingdom Free Trade Agreement as helping our industry also evolve, go up the ladder, compete with businesses in the United Kingdom wherever we compete with them, complement businesses in the United Kingdom where we can work together in global value chains, supporting each other's economy and together becoming a force multiplier to support the global economy.
0: Venezuela lo sambhavinchina వరుస భూకంపాల పట్ల పలు ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఈ విపత్తులో 164 మంది మరణించగా 971 మందికి పైగా గాయపడ్డారు. బాధితులకు సహాయం అందించడానికి అంతర్జాతీయ సమాజం ముందుకొచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ తీవ్ర భూకంపాల వల్ల జరిగిన నష్టం పట్ల విచారం వ్యక్తం చేశారు. వెనిజులా ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు, ముఖ్యంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సామాజిక మాధ్యమం ద్వారా తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఈ కష్ట సమయంలో భారత్ వెనిజులాకు అండగా ఉంటుందని, అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. కోల్కతాలో నిన్న గోడౌన్ పైకప్పు కూలిన ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పార్లమెంటు భవన్లో రాజ్యసభకు ఎన్నికైన 10 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. భారత అధ్యక్షతన ఈరోజు జరిగిన 11వ బ్రిక్స్ సదస్సులో ఇంధన భద్రత, సుస్థిరాభివృద్దిపై సంయుక్త ప్రకటనను ఆమోదించారు. అత్యున్నత నాణ్యత, జవాబుదారీతనం పాటిస్తూ జాతీయ రహదారుల పనులను వేగవంతం చేయాలని మంత్రి నితిన్ గడ్కరీ అధికారులను ఆదేశించారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల పట్ల పలు ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి, అవసరమైన సహాయం అందిస్తాయని హామీ ఇచ్చాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. ఫిలిం గీతాలు కార్యక్రమంలో ముందుగా మీరు వినబోయే పాట సీతారత్నం గారి అబ్బాయి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం పాడారు. భువనచంద్ర సాహిత్యం అందించిన పాట.

మీరు విన్న పాట బొంబాయి ప్రేడి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రతిమారావు పాడారు. సిరివెన్నెల సీతారాం శాస్త్రి సాహిత్యం అందించారు. ఆకాశవాణి 102.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట జాజిమల్లి చిత్రానికి బెహరా ఉమా మహేష్ స్వయంగా రచించి స్వరపరిచి నిత్య సంతోషినితో కలిసి పాడిన పాట.

102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. ఫిల్మ్ గీతాల కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట లారీ డ్రైవర్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడారు. చక్రీ సంగీతం అందించారు జొన్న విత్తుల రామలింగేశ్వర సాహిత్యం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట మరో చరిత్ర చిత్రానికి ఎస్ జానకి పాడారు ఆత్రేయ. సాహిత్యం అందించిన పాట

మీరు విన్న పాట ఆరాధన చిత్రానికి మహమ్మద్ రఫీ, ఎస్ జానకి పాడారు. ఎస్ హనుమంతరావు సంగీతం, సి నారాయణరెడ్డి సాహిత్యం. వింటూ ఆనందిస్తున్నారు 102.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం. మరికొద్ది క్షణాల్లో వికసిత భారత్.

0: వనరులను కాపాడుకుంటూ దానికి తగ్గ రకాలను ఎంపిక చేసుకోవడం కూడా ఒకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ మిత్ర పురుగులు, మనం చూసుకున్నట్టయితే మనం వాడే రసాయన క్రిమి సంహారక మందులు ఎక్కువ వాడుతున్నాం కాబట్టి మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య కానీ మిత్ర పురుగుల సంఖ్య కానీ చాలా తగ్గిపోయింది. సో వీటిని పెంచాలా అంటే, రసాయన క్రిమి సంహారక మందుల వినియోగాన్ని తగ్గించాలంటే తప్పనిసరిగా సమగ్ర చీడపీడల యాజమాన్యం చేపట్టాల్సి ఉంటుంది. దానికి సంబంధించి బయోఫస్టిసైడ్స్ కానీ లింగాకర్షక పుట్టలు కానీ ఇలాంటివి తగ్గించుకున్నట్టయితే మనము చేసే 5 నుండి 7 స్ప్రేలో కనీసం 1-2 కున్న తగ్గించుకున్న వాళ్ళం మొత్తం. 1-2 స్ప్రేలు తగ్గుతున్నాయి అంటే వినియోగం తగ్గుతుంది, మనకు
1: ఖర్చు
0: మన పైన
1: తగ్గుతుంది,
0: ఖర్చు తగ్గుతుంది, మన ఆరోగ్యం బాగుంటుంది, వాతావరణానికి కూడా మంచిది కాబట్టి ఇలాంటి పద్ధతులు కూడా ఒకటి చేసుకోవడం. తద్వారా మిత్ర పురుగుల సంఖ్య పెరుగుతుంది, నేలలో సూక్ష్మజీవుల క్రియ కూడా పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఏవైతే పొలం గట్లు ఉంటాయో పొలం గట్ల పైన మునగ లాంటి పంటలు, అంటే పొలం గట్ల పైన అవి పెరుగుతాయి, పెద్దగా వాటి నీడ మన పంటను హాని చేయదు కాబట్టి, పంటల మీద పడదు కాబట్టి, దాంతో పాటు ఏంటంటే అదనంగా మనకు ఆదాయం కూడా ఇస్తుంది. సో అలాంటి పంటలు వేసుకోవడం, తద్వారా ఆదాయాన్ని పొందడము. ఇంకొకటి ఏంటంటే ఎక్కడ తిరిగినా గానీ తప్పనిసరిగా రైతు సోదరులు ఖర్చు తగ్గించుకోవాలి. మేము ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం కాబట్టి దాదాపు 40 రోజుల నుంచి మేము ఇలాంటి రైతు క్షేత్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాము. 90% మంది రైతులు జమా ఖర్చు, పంటకు సంబంధించిన నిర్వహణ ఖర్చు యాజమాన్యం గాని దాని లెక్కలు రాసుకోవడం గానీ చేయట్లేదు. సో రైస్ సర్వ్ తప్పనిసరిగా ఇది గనక మెయింటైన్ చేసినట్టయితే ఎక్కడ మనం ఖర్చు తగ్గించవచ్చు, ఒకవేళ రసాయన ఎరువులు ఈ క్రిమి సంహారక మందులు ఒకటి, ఒకవేళ సమర్థవంతంగా రసాయన ఎరువుల వినియోగము మరియు క్రిమి సంహారక మందులు స్ప్రే కనుక తగ్గించుకున్నట్టయితే, నీటి యాజమాన్య పద్ధతులు చేసినట్టయితే ఎకరానికి 1500 నుంచి 3000 రూపాయలు ఒక ఎకరానికి ప్రతి రైతు ఆదా చేసుకున్న వాళ్ళు మొత్తం. సో ఒకటి మనము పంట ఖర్చును ఆదా చేసుకోవడము, తద్వారా అధిక దిగుబడిని సాధించడము, తద్వారా సుస్థిర వ్యవసాయాన్ని సాధించిన వాళ్ళం అవుతాము.
1: అయితే ఇప్పుడు ఈ జమా ఖర్చుల ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఇప్పుడు ఈ రైతులు వ్యవసాయానికి సంబంధించి అవసరమైన విత్తనాలు కానీ ఎరువులు పురుగు మందులకు సంబంధించిన కొనుగోలు చేసినప్పుడు చాలామంది అవగాహన ఉండియో లేకనో కొంతమంది సంబంధించిన రసీదులు తీసుకొని ఉంచుతారు, కొందరేమో వాటిని మర్చిపోతారు కదా. ఇట్లాంటి పరిస్థితులు బట్టి ఈ రసీదులతో భవిష్యత్తులో ఏమైనా ఉపయోగం ఉంటుందా? మరి వీటిని తీసుకోవడం జాగ్రత్త ఉంచడం అవసరమా?
0: తప్పనిసరిగా వ్యవసాయ శాఖ ద్వారా మరియు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతు సోదరులు అవగాహన కల్పిస్తున్న అంశం ఏంటంటే, తప్పనిసరిగా రైతు సోదరులు వ్యవసాయానికి సంబంధించిన ఏదైనా ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు, విత్తనం గాని ఎరువులు గాని క్రిమి సంహారక మందులు గాని ఏది తీసుకున్నా దానికి తప్పనిసరిగా రసీదు తీసుకోవడము, మరి తీసుకున్న దాంట్లో ఎంట్రీ అయిందా లేదా చూసుకోవడం. ఇది ఎప్పటి వరకు ఉంచాలంటే పంట ఉత్పత్తి మనం అమ్మి మన అకౌంట్ లో డబ్బులు జమ అయ్యే వరకు ఈ రసీదు అనేది తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి. రెండోది ఏంటంటే మీరు అన్నట్టు పంట నిర్వహణ ఖర్చు కూడా మనం రాసుకోవాలి. ఈ రెండు చేసినప్పుడు ఏంటంటే భవిష్యత్తులో ఇతర ఏదైనా కారణాల వల్ల సమస్య తలెత్తినప్పుడు ఈ మన రసీదు ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఏంటంటే ఎవరిపైన అయితే పట్టా ఉంటుందో, రైతు పట్టా ఉన్నదో, ఆ పేరు మీద రసీదు తీసుకోవడం ఇంకా మంచిది. మనం ఏదో ఒక పేరు రాపియకుండా ఆ పేరు మీద తీసుకోవడము, మరియు తీసుకున్న ఇన్పుట్స్ కూడా క్వాలిటీ ఇన్పుట్స్ సంబంధిత డీలర్లు అంటే గుర్తించబడిన డీలర్ల దగ్గర తీసుకోవడం ఇంకా మంచిది.
1: చాలా సంతోషం శివచరణ్ గారు. ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఖేత్ బచావ్ అభియాన్ నెల రోజుల ప్రచార కార్యక్రమం ఏదైతే ఉందో, ఇది సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, నేల ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ముఖ్య ఉద్దేశంగా మీ మాటల ద్వారా తెలుస్తుంది ఈ పథక ఉద్దేశం గురించి. అయితే రైతులు సంపూర్ణమైన అవగాహనతో తమ వ్యవసాయ ఖర్చులని తగ్గించుకొని, ముఖ్యంగా రసాయన ఎరువుల వాడకాన్ని పరిమితం చేసి, సహజ వ్యవసాయ పద్ధతుల్ని అవలంబిస్తూ, నేల ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ మంచి పంట దిగుబడులను సాధిస్తారని ఆశిస్తున్నారు.

0: ఇస్తూ ఏ ఉద్దేశంతోనైతే కేంద్ర రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ ప్రచారోద్యమానికి శ్రీకారం చుట్టిందో ఆ కార్యక్రమ ఉద్దేశాలు ఫలించాలని ఆకాంక్షిస్తూ ఈ సమాచారం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: ధన్యవాదాలు.
2: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికన ప్రధానమంత్రి ఖేతీ బచావో అభియాన్ ఈ కార్యక్రమం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త కె లెనిన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. రాజా చిత్రం నుండి మను చిత్ర పాడిన పాట, రచన సిరివెన్నెల, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు డాక్టర్ సిహెచ్ కళావతి గారి స్వీయ కవితలు వింటారు.
1: ఆనందం ఆనందం కవితా శీర్షిక. ప్రకృతిని పూజించే మనిషికెంతో ఆనందం, నిత్య సౌందర్యం తన సొంతం అవుతుందని. మేఘములకెప్పుడు మహదానందం, చంద్రములో నీరు తనకే చెందుతుందని. ఆలిచిప్పకానందం ముత్యాలను పేర్చాలని, నిధిని నింపి ఉంచాలని. కోకిల కానందం గొంతువిప్పి పాడాలని, వసంత ఋతువు రావాలని. మగువకెప్పుడూ ఆనందం మాల జడలో ముడవాలని, మగనిని మరిమరీ మురిపించాలని. అతివకెప్పుడూ ఆనందం అమ్మతనం కావాలని, కన్న ప్రేమను పంచాలని. పృథ్వీకెంతో ఆనందం పున్నమి చంద్రుని వెన్నెల తన పుడమిపై పరుచుకోవాలని, మనసును చల్లబరుచుకోవాలని. పద్మాలకు ఎంతో ఆనందం సూర్యకాంతి కిరణాలలో కళకళలాడాలని, కదలి కదలి ఊగాలని. వికసించే కలువలకు నిలువెల్లా ఆనందం నెలరాజు రావాలని, తనరేడు కావాలని. అలలకెంతో ఆనందం అవధి దాటి వెళ్లాలని, పుడమి అంచు తాకాలని. నెమలికెంతో ఆనందం మబ్బు తెరలు ముసురుకోవాలని, తన పించెమెత్తి ఆడాలని. అనంతమైన జగతికి ఎంతెంతో ఆనందం అందరి చూపు తనపై ఉన్నందుకు, అందరికీ తను ఆనందం పంచుతున్నందుకు. మౌనరోదన మరో కవిత. ప్రకృతి పరవశించే తన చెంతకు వసంతం వచ్చినందుకు, కాని కలవరపాటుతో కలతబారుతోంది మానవుడి చూపు తనమీద పడినందుకు. ప్రకృతిని కృత్రిమంగా నరికేస్తున్న మానవ నైజానికి మనస్సులోనే మదనపడుతూ మౌనరోదన చేస్తోంది. పచ్చదనం పరిశుభ్రతంటూ 10 మందిలో చాటుతున్న నాగరిక మానవుడు పచ్చని చెట్లను పట్టపగలి

నిట్ట నిలువునా చీల్చుతూ తలలులేని మొండాలుగా వేరు నుండి చెట్లను వేరు చేస్తూ వికృతంగా వినోదం చూస్తున్న మనిషిపై రగిలే హృదయం సెగలు గ్రక్కుతూ బుసబుసమని పొంగి ప్రళయాగ్ని బీభత్సం సృష్టించాలని ఉన్నా ప్రకృతి తన సహనగుణమనే సంస్కారాన్ని చంపుకోలేక తనను తానే చంపుకుంటూ మానవుడికి తనను తానే సమర్పించుకుంటూ మెడలు వంచి మౌనంగా తలలు బలిస్తూ తరలిపోతున్నాయి ఇలనుండి తరువులు. చల్లగాలులను తరిమేస్తూ వేడిగాలులను ఎరవు తెచ్చుకుంటూ ఏసీలంటూ ఎగబడుతూ సహజ ప్రకృతి వాయువును సమాధి చేస్తున్న మానవుడు నిజంగా మేధావియేనా లేక మేధలేనివాడేనా? శాంతికి స్వాగతం. మరో కవిత. భగవంతుడు సృష్టించిన ప్రకృతి ప్రశాంతతకు చిహ్నం శాంతి. అనిర్వచనీయమైన అనుభూతి స్థితికి నిదర్శనం శాంతి. జీవకోటిలో అత్యంత విలువైన మానవ ప్రాణికి అత్యవసరమైన అహింసా ఆయుధం శాంతి. మోక్ష సాధనమైన జీవితానికి మార్గం శాంతి. రాగద్వేషాలు లేని బ్రతుకు త్రోవకు నాంది. కామక్రోధాది రాహిత్యమైన రాచబాట శాంతి. శాంతి బీజాలు నాటగలిగితే ప్రశాంతతనే పుష్పాలు పుష్పిస్తాయి. మమత మానవతాల మేలుముసుగులో దాగియున్న సత్యం శాంతి. శాంతిలోని మహోన్నత విలువల వలువల్ని విప్పి సృష్టించకండి అశాంతి. 6 నెలల శిశువు నుండి 60 ఏళ్ల వృద్ధుడి వరకు భూమి మీద ప్రాకే చిన్న చీమ నుండి గగన వీధిలో విహరించే డేగ వరకు కావాలి శాంతి. అగ్రవాదానికి అరులు చాస్తూ ఉగ్రవాదానికి ఊపిరి పోస్తూ మహిళ మారణ హోమం సృష్టిస్తుంటే శాంతికి చిరునామా దొరికేనా? స్థిరమైన అడ్రస్ నిలిచేనా? నిండు 100 ఏళ్ల జీవితానికి రక్షణ కవచం శాంతి. సర్వమానవ సౌభ్రాతృత్వానికి సాకారమైన ఆకారం శాంతి. ఇంతటి విలువైన శాంతిని మన జీవిత కాంతిగా ఆహ్వానిస్తూ శాంతికి స్వాగతం పలుకుదాం, సంతోషంగా జీవితం గడుపుదాం. ఓం శాంతి శాంతి శాంతి. సంద్రంలో సంతాపం. మరో కవిత. కనుచూపు మేర నీటితో నిండిన సంద్రం ఎప్పుడూ సంతోషాన్నే కలిగిస్తుంది. ఉరుకుల పరుగుల నురగలతో కదలివచ్చే అలలు పాల పొంగును గుర్తు తెస్తాయి. సముద్రమదనం జరిగిన సమయంలో పైపైకి వచ్చిన వస్తువుల జాబితా నిజమో కాదో తెలీదు కాని నేటి సముద్రాంతరంగములో నివసించే జీవరాశుల తెగలెన్నెన్నో, నిధి నిక్షేపాల రూపంలో దాగి ఉన్న సృష్టి రహస్యాలెన్నెన్నో. కనువిందు చేసే సముద్రానికి సైతం కడుపు మండితే ఏమవుతుందో సునామీ రూపంలో చూపింది గదా. ప్రకృతి ప్రశాంతంగా ఉంటే మానవుని జీవితం ప్రశాంతంగా ఉంటుందన్న కవి కాళిదాసు మాటలు ఏ కాలానికైనా చెల్లేవే గదా. సముద్ర తీరాన సంభాషణలు జరుపుకొని తనివి తీరా సంతోషాన్ని అనుభవించి సముద్రాన్ని సంద్రములోనే ఉంచి ఎంచక్కా ఇంటికెళ్లడం ఏమాత్రం నచ్చని సముద్రం తన బాధ ఇది అని చెప్పుకోవాలనే ఆరాటముతో ఘోషిస్తూనే ఉంది. తన ఘోష వినిపించుకోని మనిషిపై కర్కశత్వంతో కసి తీర్చుకోవాలనుకుంది. నీటిలోనే నిప్పు రగిలితే ఆర్పే శక్తి ఎవరికుంటుంది? ఉగ్ర రూపంలో ఉవ్వెత్తున లేచి ఉప్పెనలా ఉరికింది. తన్ను ఒంటరిని చేసి వెళ్లే జనాలను తనలో కలిపేసుకుని తన కడుపు మంట చల్లార్చుకుంది. తను ఒంటరితనానికి ముగింపు చెప్పుకుంది. బంధువులను కోల్పోయి బాధాతప్త హృదయాల కన్నీళ్లను చూసి సంద్రం సంతాపాన్ని పొంది సద్దుమణిగింది. ప్రకృతి మానవునికి ప్రశాంతతను ఇవ్వాలేగాని ప్రళయాన్ని కాదని తెలుసుకుంది. ప్రకృతి మానవుడికి అవినాభావ సంబంధమేగా, అందుకే తాత్కాలిక కోపాన్ని ప్రదర్శించిన సంద్రంపై మనిషి శాశ్వత కోపాన్ని చూపలేకపోయాడు. మళ్లీ సముద్ర తీరాల షికారులు మొదలయ్యాయి. సంద్రం కూడా సంతోషాన్ని పంచుతూ అలలనే చేతులను చాపి మానవుడిని తన వైపుకు మనసారా ఆహ్వానిస్తోంది. అలల చేతులను అందుకోవాలని మనిషి తన కాళ్లను సంద్రం వైపు నడిపించాడు. మనిషికి ప్రకృతికి మధ్య అనుబంధం అంత తేలిగ్గా తెగిపోదు కదా. అమ్మ. మరో కవిత. అమ్మంటే ఎవరనుకున్నావు? కనిపించే ప్రత్యక్ష దైవం. ఒకనాటి నీటి బిందువు, మరొకనాటి నెత్తుటి ముద్దవు. మాసాలు దాటే కొద్దీ జీవం పోసుకుని అవయవాలు అమర్చబడ్డ నిన్ను అనుక్షణం మోయలేక మోస్తూ నడవలేక నడుస్తూ నవమాసాలు నలిగిపోయి ప్రాణసంకటమైన వేదనతో ప్రసవించి ప్రపంచములో నీకొక ఉనికిని కల్పించిన కారుణ్యమూర్తి. తరతరాలు సేవించినా తీర్చుకోలేవు.

అమ్మరుణం. అమ్మలోని రక్తాన్ని అనువనువునా నింపుకున్న నీవు అమ్మ కలల సాకారానికి ఆకారంగా నిలిచి ప్రగతి పథములో పయనించు, కీర్తి శిఖరాలు అధిరోహించు. అదే అమ్మకు నీవిచ్చే అపురూప కానుక. రక్త సంబంధీకుల కన్నా అమ్మతో అనుబంధం, మిత్రుల మమకారం కన్నా అమ్మతో అనురాగం భువిలో సాటిరావు. అందుకే అమ్మను స్మరణకు తెచ్చుకో, అమ్మ ఔన్నత్యానికి తలవంచి మసులుకో. నిన్నుగా నీలో నన్ను చూసుకో. మరో కవిత. అమ్మా అమ్మా, నేను నీ గర్భములో ఉన్న శిశువును, ఇప్పుడిప్పుడే ఊపిరి పోసుకుంటున్నా నీ ప్రాణానికి ప్రాణాన్ని. నన్ను ఒక్కసారి నీ మనసుతో చూడవా? ఎప్పుడెప్పుడు నేను నీలో నుండి నీ దగ్గరకు వస్తానో అని ఎదురుచూచే నీ పాపని, నీ కనుపాపలో నన్ను దాచుకుంటావని ఆశపడుతున్న ఆడశిశువును. కాని అమ్మా, నేను వింటున్నది నిజమేనా? గర్భము నుండి బయటపడిన వెంటనే బ్రతుకు ముగిసిపోతుందట ఆడపిల్లలకు. నీకెలా తెలిసింది? నీవెలా వినగలవు అనుకుంటున్నావా? సుభద్ర గర్భములో అభిమన్యుడు తండ్రి అయిన అర్జునుని మాటలు ఆలకించలేదా? పద్మవ్యూహములోనికి దారిని తెలుసుకోలేదా? అమ్మా, అమ్మలక్కల మాటలు వింటుంటే ఆశ్చర్యం భయం వేస్తోందమ్మా. వాళ్ల మాటలతో నువ్వు మాటా మనసు కలుపుతావా? నీలో ఉన్న నన్ను నన్నుగానే అంతం చేస్తావా? నా ప్రాణాలు నిలిపి నిన్నుగా నీలో నన్ను చూసుకుంటావా? నన్ను నీ ఒడిలోనికి రాణిస్తావా అమ్మా? నాతో నీవు ఆడుకుంటావు కదూ. స్త్రీమూర్తి లేకపోతే భూమిపై పురుషుని ఉనికి ఏదమ్మా? 9 నెలలు తన గర్భములో సురక్షితంగా నిలిపి ప్రాణం పోసి మానవ సృష్టి యజ్ఞములో ప్రధాన పాత్ర పోషించే శ్రీజన్మ ఎంత ధన్యత చెందిందో కదా. స్త్రీకి స్త్రీయే శత్రువు కాకుండా స్త్రీకి స్త్రీయే రక్షణ కవచమై నిలవాలి గదమ్మా. మరో కవిత. రగిలిన అక్షరం. సజీవ చైతన్యం అక్షరం. క్షరం కాని అక్షరానికి అహంకారమన్నదే లేదు. బండ గుండెల లోతుల్లో అక్షరజ్ఞానపు ఆర్ద్రతను ఇంజెక్ట్ చేసి మనిషిని మహనీయుని చేయగల మహాస్త్రం అక్షరం. దోచుకునే తత్వం, దాచుకునే తత్వం అక్షరానికి తెలియదు. నచ్చని స్వభావాన్ని మనసులో దాచుకుని నటించే తత్వం అక్షరానికి అస్సలు తెలియదు. జ్ఞానభిక్షను అందించే అక్షరాన్ని అలక్ష్యం చేస్తూ దాని నీతి బోధకు నీళ్లొదులుతూ అవినీతికి ఆసనం వేస్తున్న ఆధునిక మానవుడి అంతరంగాన్ని చూసి క్షరములేని తన శక్తికి మరింత పదును పెట్టి గుండెలకు తాకేటట్టు ప్రశ్నల తూటాలను పేల్చాలనుకుంటోంది కుమిలిపోతున్న అక్షరం రగిలిపోతూ. లోకం తీరు. మరో కవిత. లోకం పోకడ చూస్తుంటే పోక చెక్కలా నలిగిన వక్కల నా మనసు ముక్కలవుతోంది. మానవీయ విలువలు మంటగలిపి మానవత్వం మరణిస్తున్న వేళ మాటలే కరువై గొంతు మూగబోతోంది. మనసు మౌనరోదన చేస్తోంది. కళ్ళు నిస్తేజముతో కలతబారుతున్నాయి. ఆగని కన్నీటి ధారలు చారలు కడుతున్నాయి. కన్న తండ్రికి పట్టెడన్నం పెట్టలేని కొడుకులు, శ్వాస ఆడుతున్న తల్లిని కాటిలో కప్పేయాలని చూసే కూతుళ్ళు, 6 ఏళ్ల అమ్మాయిలో కాముకత్వాన్ని కాంక్షించే 9 ఏళ్ల కుర్రాళ్ళు అరాచకానికి అరులు చాస్తుంటే లోకం తీరు అనుకోవాలా? మానవుల పోకడ అనుకోవాలా? ఓ మనిషి నీ గమ్యమెటు. మరో కవిత. మనిషిగా పుట్టిన ఓ మనిషి ప్రపంచ ప్రాణికోటిలో అత్యుత్తమ జన్మ నీదేనని అతిశయిస్తూ ఉత్తుత్తి కబుర్లే తప్ప సర్వోత్తమ గుణాలతో ఉరివిమీద నీ ఉనికిని చాటవే? మనసు మమత మమకారాలకు నీవు మధుర సంకేతం కావాలి. కలల ఊహల్లో తేలిపోకు. కడలి కష్టాలుంటాయని మరిచిపోకు. జయాపజయాలు దైవాధీనాలైనా నీలోని శక్తి చైతన్యాన్ని నిర్జీవపరచకు. సంకుచిత భావాలకు స్వస్తి పలికి నిస్వార్థతత్వాన్ని నీలో నింపుకో. పంచభూతాల్లో కనిపించే పరోపకార తత్వం నీ పంచేంద్రియాలలో కనిపించదే? గమ్యం తెలియని గమనముతో జీవనం సాగించకు. లక్ష్య సాధనతో చిత్తశుద్ధితో నీ గమనాన్ని స్థిరమైన గమ్యం వైపు నడిపించే చైత్రములో చెలిమిని పెంచే తత్వం నీది కావాలి. మానవ నైజములోని మాలిన్యాన్ని మట్టుపెట్టే యంత్రం నీవై నిలవాలి. అతిశయించిన ఆనందముతో అరవబోకు. ఆక్రోశించే ఆవేదనతో అనగారిపోకు. ప్రగతికి మూలం నీవేనని తెలుసుకో. నిరంతరం అంతరంగ మదనం చేస్తూ మానవ శ్రేయస్సనే మహాయజ్ఞం వైపు తడబడని అడుగులతో అడుగిడుతూ ప్రభాత వేళల్లో ఉషస్సులో ఉదయించే
నవవసంతునికి సౌందర్యారాధనతో స్వాగతం పలుకు నీ గమనములోని గమ్యం

0: ప్రళయం కాదు ప్రశమనం.
1: మీరింతవరకు డాక్టర్ సిహెచ్ కళావతి గారి స్వీయ కవితలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా మట్టిలో మాణిక్యం చిత్రానికి పి భానుమతి పాడిన పాట.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు 10 దినాలలో సమర్పించగలరు.

మర్మయోగి చిత్రానికి పిల్లేలు పాడిన పాట అది. సమయం 8:30 కావస్తుంది. తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.

కట్టుబడి ఉంటామని పేర్కొంటూ సభ్యదేశాలన్నీ కలిసి ఉమ్మడి ప్రకటనను ఆమోదించాయి. సదస్సునుద్దేశించి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రసంగిస్తూ, దేశ ఆర్థిక వృద్ధి, సామాజిక ప్రగతి, మానవ అభివృద్ధికి ఇంధన రంగమే అత్యంత కీలకమని స్పష్టం చేశారు. అయితే వాతావరణ మార్పుల నేపథ్యంలో సుస్థిరాభివృద్ది లక్ష్యాలను సాధించారు.

0: ఈ సర్టిఫికేట్ ను బెంగళూరులో ఈరోజు జరిగిన కార్యక్రమంలో భారత వాయుసేనకు అధికారికంగా అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వాయుసేన డిప్యూటీ చీఫ్ ఎయిర్ మార్షల్ అవధేష్ కుమార్ భారతి మాట్లాడుతూ, గతంలో జరిగిన బాలాకోట్ వైమానిక దాడులు, ఆపరేషన్ సింధూర్ వంటి అత్యంత క్లిష్టమైన ఆపరేషన్లలో నేత్ర వ్యవస్థ తన అద్భుతమైన పనితీరును, విశ్వసనీయతను నిరూపించుకుందని గుర్తు చేశారు. వాతావరణం. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల గమనం చురుగ్గా సాగుతోందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. రాబోయే 3-4 రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని మరికొన్ని ప్రాంతాలతో పాటు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లోని మిగిలిన ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది. పశ్చిమ తీరం, ఈశాన్య భారతం, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27 నుంచి 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటించనున్నారు. బ్రిటన్తో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏ దేశ చరిత్రలోనే అత్యంత సమగ్రమైనదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. నూతనంగా ఎన్నికైన 10 రాజ్యసభ సభ్యులతో చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించారు. మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల గమనం చురుగ్గా సాగుతోందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: अपनी तरफ से सेमीफाइनल की जगह बनाने की कोशिश करेगी. वहीं पर भारत को भी अगर ऑस्ट्रेलिया को नहीं हरा पाए तो भारत के लिए आगे जाना मुश्किल पड़ जाएगा. तो इस मैच से क्या मतलब कि रन रेट से कुछ अंतर पड़ सकता है, इसमें फर्क पड़ेगा
2: जी? तो

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఆపాతమధుర గీతాలు వింటారు. చీకటి వెలుగులు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం.

చూడాలని ఉంది. ఈ చిత్రానికి శంకర్ మహాదేవన్, కవితా సుబ్రహ్మణ్యం గానం. వింటున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రగానం, చిత్రం క్రిమినల్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్,

0: పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: ఆపాత మధుర గీతాలు విన్నారు.

ఆకాశవాణి భూత గీత సంగీత రూపకం రచన శ్రీ ఎన్సిహెచ్ జగన్నాథాచార్యులు. సంగీతం శ్రీ ఎన్సిహెచ్ బుచ్చయాచార్యులు. నిర్వహణ శ్రీ వారణాసి ఉదయభాస్కరమూర్తి. సహకారం శ్రీ కె సద్గురుచరణ్. సాంకేతిక సహకారం శ్రీ సిహెచ్ అబ్రహం. వినండి భూత గీత సంగీత రూపకం.

భూత గీత సంగీత రూపకం మీరింతవరకు విన్నారు. రచన శ్రీ ఎన్సిహెచ్ జగన్నాథాచార్యులు, సంగీతం శ్రీ ఎన్సిహెచ్ బుచ్చయాచార్యులు, నిర్వహణ శ్రీ వారణాసి ఉదయభాస్కరమూర్తి, సహకారం శ్రీ కె సద్గురుచరణ్, సాంకేతిక సహకారం శ్రీ సిహెచ్ అబ్రహం, గానం శ్రీ కె సూర్యనారాయణ, శ్రీ వి మహేష్ కుమార్, శ్రీ కెవిఆర్ అనిల్ కుమార్, శ్రీమతి కె లక్ష్మీ నరసమ్మ, శ్రీమతి కెఆర్ సుధారాణి, శ్రీమతి బి శిరీష, శ్రీమతి డి హరిణి పాల్గొన్నారు.

అన్నారు. వాద్య సహకారం వయోలిన్ శ్రీ కె సుబ్రహ్మణ్యరాజు, వీణ శ్రీ చిట్టా కార్తీక్, వేణువు శ్రీ ఎస్ కుమార్ బాబు, తబలా శ్రీ ఎంవి సాయి కిరణ్, కీబోర్డ్ శ్రీ షేక్ మీరావలి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆపాత మధుర గీతాలు వింటారు. సీతాకొక చిలుక ఈ చిత్రానికి వాణి జయరాం పాడిన పాట.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని

0: అభ్యర్థాల పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పనిదినాలలో సమర్పించగలరు.
1: మల్లె పూవల్లె నవ్వు.

0: తిరుమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు.
1: మంచి రోజు ఈ చిత్రానికి వి. రామకృష్ణ, పి. సుశీల గానం.

0: fee of 2,000 rupees per question until the 28th of this month. This fee is fully refundable if the challenge is accepted. India's newly appointed High Commissioner to Bangladesh, Dinesh Trivedi, formally assumed office today after presenting his credentials to Bangladeshi President Mohammad Shahabuddin at Bangabhavan in Dhaka. Following the credential presentation ceremony at the Presidential Palace, Trivedi visited the Indian Visa Application Center in Dhaka to inspect its operations and interact with officials. In the FIFA World Cup, Curaçao will take on Ivory Coast in Group E match at Philadelphia in US at 1:30 Indian time. In another Group E fixture, Ecuador will face Germany at East Rutherford in at 1:30 a.m. IST. And that's the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చెండూరు మాణిక్యరావు. అనంతరం ముహరం ప్రాశస్త్యం శ్రీమతి షరీఫా గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఆ తదుపరి 12 మోదీ సుపరిపాలన అంశంపై ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఉప్పలపాటి శ్రీనివాసరాజు గారి ప్రసంగం వినవచ్చు. చివరిగా గాంధీ మార్గం, అనంతరం భజనలు ప్రసారమవుతాయి. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ గోపాలకృష్ణన్ వయలిన్ వాద్య కచేరీ వింటారు. 10:30 మాదక ద్రవ్య నివారణకు ఆంధ్రప్రదేశ్ ఈగల్ టీమ్ చేపడుతున్న కార్యక్రమాల గురించి శ్రీ కె నగేష్ బాబు గారితో పరిచయం వింటారు. 10:45 మత్తు పదార్థాల వినియోగం వ్యసనమే కాదు నేరం కూడా, ఈ అంశం గురించి శ్రీ సోము కృష్ణమూర్తి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో పిల్లల్లో మొండితనం తగ్గించడంలో తల్లిదండ్రుల బాధ్యత శ్రీమతి రావులపల్లి సునీత గారి ప్రసంగం, ఇంకా లలిత గీతాలు, చిట్కాలు, అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కొన్ని విశేషాలు వింటారు. 6:30 పల్లెసెములు కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన శ్రీకృష్ణ తులాభారం నాటకం నుండి శ్రీకృష్ణ పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ పిఏ శివకుమార్, హార్మోనియం శ్రీ మామిళ్లపల్లి నిరంజన్ రావు. 7:15 పంట సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా తొలకరిలో చేయవలసిన పొలం పనులు డాక్టర్ సిహెచ్ శ్రీ లతావాణి గారితో పరిచయం, ఇంకా జానపద గీతం, చివరిగా తెల్లదోమ నివారణకు ఆస్పర్జిల్లస్ ఎస్పీఆర్ 55 శిలీంధ్రం క్షేత్రస్థాయిలో తయారీ విధానం వింటారు. ఇవి రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. చిటికెడు ఉల్లాసం గంపెడు దుఃఖానికంటే చాలా విలువైనది. ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్పై సమాప్తం. ఇప్పుడు సమయం 12:11 దాటి 56 సెకండ్లు. ఎఫ్ఎం 102.5 మా ప్రసారాలు నిరంతరంగా కొనసాగుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.